ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శక సంవత్సరం 1948 శ్రావణ మాసం 21వ రోజు క్రీస్తు శకం 2026వ సంవత్సరం ఆగస్టు నెల 12వ తారీఖు బుధవారం శుభోదయం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. సమయం 6:10 దాటి 38 సెకండ్లు. సాధారణంగా దేవాలయాలన్నీ ప్రతిరోజు తెల్లవారుజాము నుంచి తెరుచుకుంటాయి, కానీ శబరిమల ఆలయంలోని అయ్యప్ప స్వామి దేవాలయం మాత్రం సంవత్సరంలో కొన్ని రోజులు మాత్రమే తెరుచుకుంటుంది. ఈ సమయంలోనే స్వామివారిని దర్శించుకునే వీలు కలుగుతూ ఉంటుంది భక్తులకి. అయ్యప్ప స్వామి ఆలయంలో బంగారంతో చేసిన 18 మెట్లు ఉంటాయి, ఎందుకని సరిగ్గా ఆ సంఖ్యలోనే ఉంటాయి. శబరిమల ఆలయాన్ని ఏ సమయంలో దర్శించుకోవటం సులువు? శబరిమల చరిత్ర, ఇలా శబరిమల క్షేత్రం గురించి మాట్లాడుకునే ముందు ఈ పాట విందాం.

పంబా నది దగ్గర నుంచి శబరి గిరులన్నీ అయ్యప్ప స్వామి భక్తులతో నిండిపోతూ ఉంటుంది. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులందరూ తండోపతండాలుగా తరలివస్తూ ఉంటారు క్షేత్రానికి. కరోనా తర్వాత పూర్తి స్థాయిలో అయ్యప్ప స్వామి ఆలయం తెరుచుకోవడంతో అందరికీ దర్శన భాగ్యం కల్పిస్తూ ఉండడంతో అయ్యప్ప మాల వేసిన ప్రతి ఒక్కరూ శబరి సన్నిధికి చేరుకుంటున్నారు. ఈ ఆలయానికి చేరుకున్న వారిలో కేవలం అయ్యప్ప స్వామి మాల వేసి ఇరుముడితో వచ్చేవారికి మాత్రమే స్వర్ణ మెట్లు 18 మెట్లపై నుంచి వెళ్లేందుకు అనుమతిస్తారట. సాధారణ భక్తులకు ఈ మెట్లపై అనుమతి ఉండదంట. అయితే ఎందుకని అయ్యప్ప స్వామి ఆలయంలో 18 మెట్లే ఉంటాయి? స్వామివారికి ఈ 18 బంగారు మెట్లకు ఉన్న సంబంధం ఏంటి? ఆ మెట్ల వెనుక ఉన్న రహస్యం ఏంటి? ఒక్కో మెట్టుకు ఉన్న ప్రత్యేకతలు, ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు మాట్లాడుకునే ముందు ఈ పాట విందాం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 6:16, క్షేత్రదర్శిని కార్యక్రమం వింటున్నారు. ఇవాళ క్షేత్రదర్శిని కార్యక్రమంలో శబరిమల గురించి మాట్లాడుకుంటున్నాం. శబరిమల కొండలన్నీ అయ్యప్ప నామస్మరణతో మార్మోగుతాయి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 6:28 దాటి 45 సెకండ్లు. క్షేత్ర దర్శనీ కార్యక్రమంలో శబరిమల గురించి మాట్లాడుకుంటున్నాం. ఇవాళ అయ్యప్ప స్వామి ఆలయంలో ఉన్న 18 స్వర్ణ మెట్లను పదునెట్టాంబడి అని అంటూ ఉంటారు. ఆ సోపానాల మీదుగా వెళ్లేందుకు ప్రతి ఒక్కరూ అయ్యప్ప మాలను విధిగా 41 రోజుల పాటు ధరించి మండల దీక్ష చేపట్టి ఇరుముడిని తలపై పెట్టుకుని రావాలి. పురాణాల ప్రకారం అయ్యప్ప స్వామి శబరిలో నివాసం ఉండేందుకు 4 వేదాలు, 2 శాస్త్రాలు, అష్టదిగ్పాలకులు, విద్య, జ్ఞానం అనే దేవతారూపాలు 18 మెట్లుగా మారాయట. అప్పుడు అయ్యప్ప స్వామివారు ఒక్కో మెట్టుపై ఒక్కో అడుగు వేస్తూ తన స్థానాన్ని అధిష్ఠించినట్టుగా చెబుతారు. అయితే ఆ దేవతలు, ఆ అష్టాదశ దేవతలు ఎవరు అంటే, 1 మహంకాళి, కలింకాళి, భైరవ, సుబ్రహ్మణ్యం, గంధర్వరాజ, కార్తవీర్య, కృష్ణపింగళ, బేతాళ, మహిషాసురమర్దిని, నాగరాజ, రేణుకా పరమేశ్వరి, హిడింబ, కర్ణవైశాఖ, అన్నపూర్ణేశ్వరి, పులిందిని, స్వప్నవారాహి, ప్రత్యంగలి, నాగయక్షిణి. ఇవి ఆ అష్టాదశ దేవతలుగా చెబుతారు. శబరిమల ఆలయం గురించి మరిన్ని విశేషాలు తెలుసుకునే ముందు ఈ పాట విందాం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 6:39. శబరిమల ఆలయం గురించి మాట్లాడుకుంటున్నాం. ఇవాళ్టి క్షేత్రదర్శిని కార్యక్రమంలో శబరిమలలో 18 మెట్లలో తొలి పంచమ మెట్లను, తొలి 5 మెట్లను పంచేంద్రియాలుగా పరిగణిస్తారు. అంటే మన కళ్ళు, చెవులు, నాలుక, ముక్కు స్పర్శలకు సంకేతాలుగా భావిస్తారు. ఆ తర్వాతి 8 మెట్లను అష్టరాగాలకు సంకేతాలుగా పరిగణిస్తారు. అంటే కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం, అసూయ, దంభంను సూచిస్తాయని పండితులు చెబుతారు. ఈ అష్టరాగాల ద్వారా ప్రతి ఒక్క మానవుడు అహంకారాన్ని విడనాడి స్వార్థాన్ని వదిలేయాలి, భగవంతుని తలుచుకుంటూ తప్పుడు మార్గంలో వెళ్తున్న వారిని సన్మార్గంలో వెళ్ళమని సూచిస్తూ ఉంటుందట. ఇక అయ్యప్ప స్వామి ఆలయంలోని చివరి 3 మెట్లు సత్వం, తామసం, రాజస్సాన్ని సూచిస్తూ ఉంటాయి. ఈ త్రిగుణాలతో బద్ధకాన్ని వదిలేయాలట. ఆ తర్వాత 2 మెట్లు అవిద్యను సూచిస్తూ ఉంటాయి. విద్య అంటే జ్ఞానం. మనందరం జ్ఞానాన్ని పొందడానికి అవిద్యను, అంటే అహంకారాన్ని వదిలిపెట్టాలనే సంకేతాలను సూచిస్తూ ఉంటుంది. ఇలా 18 మెట్లు ఎక్కిన వారి జీవితంలో పరిపూర్ణులవుతారు అని చాలామంది భక్తుల నమ్మకం. శబరిమల ఆలయం గురించి మరిన్ని విశేషాలు ఈ పాట తర్వాత.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 6:47. ఇవాళ మనం ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల గురించి మాట్లాడుకుంటున్నాం. క్షేత్రదర్శిని కార్యక్రమంలో మణికంఠుని 18 అస్త్రాల గురించి మాట్లాడుకోవాలి. మణికంఠుడు తన మెట్ల దగ్గర 18 అస్త్రాలను వదిలి వెళ్ళాడని పురాణం ద్వారా తెలుస్తోంది. ఆ అస్త్రాల పేర్లు ఇలా ఉన్నాయి: శరం, క్షురిక, డమరుకం, కౌమోదకం, పాంచజన్యం, నాగాస్త్రం, హలాయుధం, వజ్రాయుధం, సుదర్శనం, దంతాయుధం, నఖాయుధం, వరుణాయుధం, వాయువ్యాస్త్రం, శార్ణాయుధం, బ్రహ్మాస్త్రం, పాశుపతాస్త్రం, శులాయుధం, త్రిశూలం. అలాగే శబరిమలలో 18 మెట్ల నామకరణం గురించి కూడా మాట్లాడుకోవాలి. ఈ సందర్భంగా అయ్యప్ప ఆలయంలో ఉండే స్వర్ణ, వెండి, రాగి, ఇత్తడి, పంచమ లోహ మెట్లలో ఒక్కో మెట్టుకు ఒక్కో పేరుందట. అవి ఇలా ఉన్నాయి: ఆనిమ, లఘిమ, మహిమ, ఈశ్వత, వశ్యత, ప్రాకామ్య, బుద్ధి, ఇచ్ఛ, ప్రాప్తి, సర్వకామ, సర్వసంపత్కర, సర్వప్రియకర, సర్వమంగళాకార, సర్వదుఃఖ విమోచన, సర్వమృత్యు ప్రశమన, సర్వ విఘ్న నివారణ, సర్వాంగ సుందర, సర్వ సౌభాగ్యదాయక. ఇలా ఆ 18 మెట్లకు నామకరణం చేశారట. శబరిమల ఆలయం గురించి మరిన్ని విశేషాలు ఈ పాట తర్వాత విందాం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 6:53. అయ్యప్ప స్వామి ఆలయాన్ని చేరుకోవాలంటే 18 కొండలు దాటాల్సి ఉంటుంది. అంటే ఆ మణికంఠుడు 18 కొండలను దాటొచ్చిన వారికే దర్శన భాగ్యం ఇస్తూ ఉంటాడు అని చెబుతుంటారు భక్తులు. అయితే 18 కొండల పేర్లు కూడా తెలుసుకోవాలి. ఇక్కడ పొన్నాంబలయుడు, గౌదమల, నాగమల, సుందరమల, చిట్టంబలమల, దైవాదుమల, శ్రీపాదమల, కలిగిమల, మాతంగమల, దేవరమల, నీల్కల్మల, దాలప్పర్మల, నీలిమల, కరిమల, పుత్తుషేరిమల, కాలైకట్టిమల, ఇంజాప్పరమల, శబరిమల 18వది. సో ఈ కొండలు మనలో ఉండే లక్షణాలు, ఉండకూడని దుర్గుణాలన్నింటికీ సంకేతంగా పండితులు చెబుతూ ఉంటారు. అందుకే 18 కొండలు, 18 మెట్లను ఎక్కిన వారికి మాత్రమే దర్శన భాగ్యం కలిగినట్టుగా చెబుతారు భక్తులు. మహిష సంహారం కోసం అయ్యప్పగా అవతరించిన హరిహర సుతుడు శబరిమలలో కొలువు తీరుంటాడు. ఏడాదిలో కొద్ది రోజులు మాత్రమే తెరిచి ఉండే శబరిమల ఆలయ దర్శనానికి వచ్చే భక్తులు 41 రోజుల పాటు దీక్ష చేస్తూ ఉంటారు. కఠిన నియమాలతో దీక్ష చేసి ఇరుముడితో వచ్చి స్వామిని దర్శించుకుంటూ ఉంటారు. అయితే దాదాపు 200 ఏళ్ల క్రిందటే శబరిమల యాత్ర ప్రారంభమైనట్లు పందల రాజ వంశీయుల రికార్డులలో నమోదై ఉంది. సుమారు 4800 నుంచి 5000 ఏళ్ల చరిత్ర కలిగిన పరశురామ నిర్మిత అయ్యప్ప ఆలయం 1907 నుంచి 1909 మధ్య ప్రాంతంలో అగ్నికి ఆహుతి కావడంతో దేవాలయాన్ని మరోసారి పునర్నిర్మించారట. శిలా విగ్రహానికి బదులు పంచలోహాలతో చేసిన స్వామివారి ప్రతిమను ప్రతిష్ఠించడం జరిగింది. ఈ విగ్రహం ప్రతిష్ఠించిన తర్వాత శబరిమల వైభవం పెరిగిందని చెబుతూ ఉంటారు. అయ్యప్ప ఆలయం 1935 వరకు ట్రావెన్కోర్ సంస్థానాధీశుల ఆధీనంలోనే ఉండేది. అయితే 1935 తర్వాత దీన్ని ట్రావెన్కోర్ దేవస్వామి బోర్డుకు అప్పగించారు. నాటి నుంచి భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగిందట. దీంతో అప్పటి వరకు కేవలం మకర జ్యోతికి మాత్రమే తెరిచే ఆలయాన్ని మండల పూజకు తెరవటం ప్రారంభించారు. చాలక్కాయ, వడిపెరియార్ మార్గాలు ఏర్పడి పంబా నిర్మాణంతో భక్తుల రద్దీ పెరగటం జరిగింది. భక్తుల సంఖ్య పెరగడంతో 1945 నుంచి విషుం, పంకుని ఉత్తరం, ఓణం లాంటి మలయాళ క్యాలెండర్ ప్రకారం ఆలయాన్ని తెరవడం ప్రారంభించింది. ఇంకా అప్పటి నుంచి భక్తులు తండోపతండాలుగా దేశవ్యాప్తంగా శబరిమల చేరుకోవటం, అయ్యప్ప స్వామి దర్శనం చేసుకోవటం, పునీతులవటం జరుగుతూ ఉంటుంది. ఇది ఇవాల్టి క్షేత్రదర్శిని కార్యక్రమంలో శబరిమల ఆలయం గురించి విశేషాలు.

నాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. దేశంలో వివిధ తీర్పు సంఘాల పనితీరును మెరుగుపరిచే 2026 ట్రైబ్యునల్ సంస్కరణల బిల్లును పార్లమెంట్ ఆమోదించింది. కేరళ రాష్ట్రం పేరును కేరళంగా మార్చే బిల్లును ఈరోజు రాజ్యసభలో ప్రవేశపెడతారు. అరుణాచల్ ప్రదేశ్ భారత్లో విడదీయలేని అంతర్భాగమని మన దేశం స్పష్టం చేసింది. బ్యాంకులు కృత్రిమ మేధను సమగ్రంగా వాడుకోవాలని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా పిలుపునిచ్చారు. జురాన్ కప్ ఫుట్బాల్ టోర్నమెంట్ 135వ సంచికలో నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఫుట్బాల్ క్లబ్ క్వార్టర్ ఫైనల్స్కి చేరుకుంది. కేరళ రాష్ట్రం పేరును మార్చడం కోసం కేరళ పేరు మార్పు బిల్లు 2026ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు రాజ్యసభలో ప్రవేశపెడతారు. లోక్సభ ఈ బిల్లును నిన్న ఆమోదించింది. అలాగే నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సవరణ బిల్లును కూడా ఈరోజు రాజ్యసభ చేపట్టే అవకాశం ఉంది. లోక్సభలో మైన్స్ అండ్ మినరల్స్ అభివృద్ధి నియంత్రణ సవరణ బిల్లును ప్రవేశపెడతారు. వివిధ అంశాలపై ప్రతిపక్షాల ఆందోళన కారణంగా నిన్న కూడా పార్లమెంటు ఉభయ సభల కార్యకలాపాలు మళ్లీ అంతరాయానికి గురయ్యాయి. లోక్సభ నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సవరణ బిల్లును ఆమోదించగా రాజ్యసభ ట్రైబ్యునల్ సంస్కరణల బిల్లును ఆమోదించింది. కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. వివిధ తీర్పు సంఘాలకు చెందిన చైర్పర్సన్లు, సభ్యుల అర్హతలు, సేవా నియామకాల్లో పారదర్శకత, స్వయం ప్రతిపత్తిని సామర్థ్యాన్ని పెంపొందించడంతో పాటు తీర్పు సంఘాల నిర్వహణ పనితీరు మెరుగుపరచడం ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం. అలాగే ఒక జాతీయ ట్రైబ్యునల్స్ కమిషన్ ఏర్పాటు చేయాలని కూడా ఈ చట్టంలో ప్రతిపాదించారు. కేరళ పేరు మార్పు బిల్లు 2026ను లోక్సభ ఆమోదించింది. రాజ్యాంగంలోని మొదటి షెడ్యూల్లో కేరళ రాష్ట్రం పేరును కేరళంగా

0: మార్చాలని ఈ బిల్లులో ప్రతిపాదించారు. దీనికి సంబంధించి కేరళ శాసనసభ జూన్లో ఒక తీర్మానాన్ని ఆమోదించింది. అనేక అంశాలపై ప్రతిపక్షాల గందరగోళం మధ్య ఎలాంటి చర్చ లేకుండానే ఈ రెండు బిల్లులు ఆమోదం పొందాయి. విద్యార్థుల నిరసనపై చర్చ నుంచి ప్రతిపక్షాలు పారిపోతున్నాయని, ఈ అంశంపై సమగ్ర చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. పార్లమెంట్ ఆవరణలో విలేకరులతో మాట్లాడుతూ ఆయన, ప్రతిపక్షాలు లేవనెత్తే అంశాలపై సమాధానం ఇచ్చేందుకు హోంమంత్రి అమిత్ షా కూడా సిద్ధంగా ఉన్నారని, అయితే ప్రతిపక్ష సభ్యులు సభను సజావుగా సాగనివ్వడం లేదని రిజిజు అన్నారు.
1: राहुल गांधी जी कई दिनों से गृह मंत्री अमित शाह का जवाब मांग रहे हैं सदन में. अब जब सरकार तैयार है, गृह मंत्री जी पूरे घटनाओं का बहुत डिटेल में जवाब देने के तैयार है, फिर राहुल गांधी जी भाग रहे हैं. मैंने इसलिए सदन में कहा कि भागना नहीं है.
0: अरुणाचल प्रदेश भारत देश विडदीयरानी अंतर्भागमनि ई निर्विवाद वास्तवानेदी मार्चलेदनि मन देश मरोसारि स्पष्टं चेसिंदि. న్యూఢిల్లీలో నిన్న మీడియాతో మాట్లాడుతూ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్, భారత్ చైనా మధ్య సరిహద్దు ప్రాంతాలకు సంబంధించిన విషయాల్లో చైనాతో ద్వైపాక్షిక సంబంధాల సమగ్ర అభివృద్దికి ఈ ప్రాంతాల్లో శాంతి భద్రతలను కాపాడుకోవడం అత్యంత ముఖ్యమని మన దేశం ఎప్పుడూ చెబుతుందని అన్నారు.
2: भारत और चीन के बीच सीमावर्ती क्षेत्रों से जुड़े मामले में हमने हमेशा चीन के साथ चर्चाओं में यह बात पर जोर दिया है कि हम इन मुद्दों को बेहद गंभीर मानते हैं. द्विपक्षीय संबंधों के समग्र विकास के लिए सीमावर्ती क्षेत्रों में शांति और स्थिरता बनाए रखना बहुत आवश्यक है. लाइन ऑफ एक्चुअल कंट्रोल पर गलतफहमी और गलत आकलन से बचने और बाकी बचे हुए मुद्दों को सुलझाने के लिए स्थानीय कमांडर स्तर की बैठकें और अन्य तंत्रों सहित मौजूदा कूटनीतिक माध्यमों का उपयोग जारी रखा जाएगा.
0: वास्तवादी नरेखा को कापाड़े विषय में प्रस्तुत अमल में उन्न यंत्रांगाल द्वारा चर्चा కొనసాగుతున్నామని జైస్వాల్ చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు న్యూఢిల్లీలో మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆత్మకథ ట్రయంఫ్ ఆఫ్ ద ఇండియన్ రిపబ్లిక్ మై లైఫ్ మై స్ట్రగుల్స్ అనే శీర్షికన వెలువరిస్తున్న పుస్తకాన్ని విడుదల చేస్తారు. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగిస్తారు. ఈ ఆత్మకథ మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ జీవన ప్రస్థానం గురించిన వ్యక్తిగత వివరాలను తెలియజేస్తుంది. కోవింద్ బాల్యనాటి అనుభవాలు, పోరాటాలు, విజయాల నుంచి మొదలుకుని విశిష్టమైన ప్రజా జీవితం, దేశ 14వ రాష్ట్రపతిగా ఆయన చేసిన సేవల వరకు ఈ గ్రంథంలో వివరాలను పొందుపరిచారు. వికసిత్ భారత్ నిర్మాణానికి ప్రతిజ్ఞ చేస్తూ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఎంతో ఘనంగా గర్వంగా జరుపుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలను కోరారు. సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోను షేర్ చేస్తూ దేశ స్వాతంత్ర సమరయోధులకు నివాళులర్పించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. అంతేకాకుండా హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయాలని కూడా ప్రధానమంత్రి విజ్ఞప్తి చేశారు.
3: 15 अगस्त को आन बान शान से मनाए, स्वतंत्र सेनानियों को श्रद्धांजलि दें, विकसित भारत का संकल्प लें. हर घर तिरंगा, घर घर तिरंगा, हर मन तिरंगा. आइए हर घर पर तिरंगा लहराइए.
0: స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు దేశవ్యాప్తంగా కొనసాగుతున్న హర్ ఘర్ తిరంగా ఉద్యమం విశేష స్పందన పొందుతోంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. నూతన ఆవిష్కరణలు, జవాబుదారీతనం, కస్టమర్ల నమ్మకంపై స్పష్టమైన దృష్టితో భారతీయ బ్యాంకులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను సమగ్రంగా వాడుకోవాలని భారత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా పిలుపునిచ్చారు. ముంబైలో ఫీడ్బ్యాక్ సదస్సును ఉద్దేశించి ఆర్బీఐ గవర్నర్ మాట్లాడుతూ, కస్టమర్ సర్వీస్, ఫైనాన్షియల్స్ సమానత్వం, కార్పొరేట్ సామర్థ్యం, మోసాలను గుర్తించే పద్ధతులను మెరుగుపరచడం ద్వారా కృత్రిమ మేధస్సు బ్యాంకింగ్ రంగాన్ని మార్చివేయగలదని చెప్పారు. అదే సమయంలో డేటా ప్రైవసీ, సైబర్ ముప్పులు, కృత్రిమ మేధస్సు ఆధారిత నిర్ణయాలపై అతిగా ఆధారపడడం వంటి నష్టాల గురించి కూడా బ్యాంకులు అప్రమత్తంగా ఉండాలని గవర్నర్ చెప్పారు. కర్కిడక వావు పవిత్ర సందర్భాన్ని పురస్కరించుకుని కేరళలో ఈరోజు తెల్లవారుజాము నుంచి వేలాది మంది భక్తులు పితృతర్పణాలు అర్పిస్తున్నారు. మళ్ళయాళ మాసమైన కర్కిడకంలో వచ్చే అమావాస్య రోజును ఆత్మశాంతి కోసం, ఆధ్యాత్మిక విముక్తి కోసం కర్మలు నిర్వహించేందుకు అత్యంత పవిత్రమైన రోజు.

0: దినోత్సవంగా భావిస్తారు. అనేక ఆలయాల్లో ఈ కార్యక్రమాలు తెల్లవారుజామున 3:30 నుంచి ఉదయం 5 గంటల మధ్య జరిగాయి. ఉత్తరాఖండ్లో ప్రతికూల వాతావరణం నెలకొన్నప్పటికీ చార్ధామ్ యాత్ర ఎలాంటి అంతరాయం లేకుండా సాగుతోంది. తీర్థయాత్ర 2వ దశ ప్రారంభమవుతుండటంతో భక్తుల్లో ఉత్సాహం నెలకొంది. కేదార్నాథ్ బద్రీనాథ్ ధాముల్లో పూజలు చేసేందుకు దేశవ్యాప్తంగా భక్తులు అత్యంత ఎత్తైన ప్రదేశాల్లో ఉన్న హిమాలయ పుణ్యక్షేత్రాలకు ప్రయాణం కొనసాగిస్తున్నారు. ఋతుపవనాల వల్ల భారీ వర్షాలు తట్టుకునేలాగా ఏర్పాట్లు చేశామని, సందర్శకులందరికీ సురక్షితమైన రాకపోకలు సాగేలా చూస్తున్నామని శ్రీ బద్రీనాథ్ కేదార్నాథ్ టెంపుల్ కమిటీ చైర్మన్ హేమంత్ ద్వివేది తెలియజేశారు. చార్ధామ్ యాత్రలో భాగంగా ఉత్తరాఖండ్లో కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునేత్రి అనే 4 ప్రధాన తీర్థయాత్ర కేంద్రాలను సందర్శిస్తారు. షిమ్లాలోని చౌరా మైదాన్ వద్ద సుమారు 50 మంది టిబెట్టన్ పురుషులు, మహిళలు, వృద్ధులు 24 గంటల నిరాహార దీక్ష శాంతి నిరసన ప్రారంభించారు. టిబెట్టన్ ఉద్యమం పట్ల అంతర్జాతీయంగా శ్రద్ద పెట్టాలని, అలాగే టిబెట్టన్ భాష, సంస్కృతి, మతపరమైన గుర్తింపును దెబ్బతీసే ప్రయత్నాలు వ్యతిరేకించాలని కోరుతూ రీజనల్ టిబెటన్ విమెన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నిరసన జరుగుతోంది. చైనా ప్రభుత్వ విధానాలకు నిరసనగా జూలై 2వ తేదీన న్యూయార్క్లోని యునైటెడ్ నేషన్స్ ప్రధాన కార్యాలయం వెలుపల ఆత్మాహుతి చేసుకున్న లోప్సాంగ్ రంగ్జెన్ జ్ఞాపకార్థం ఈ నిరాహార దీక్ష నిర్వహిస్తున్నట్లు నిరసన ప్రదర్శనకారులు తెలియజేశారు. డ్యూరాంట్ కప్ ఫుట్బాల్ టోర్నమెంట్ 135వ సంచికలో భాగంగా గౌహటీలోని ఇందిరాగాంధీ స్టేడియంలో నిన్న జరిగిన గ్రూప్ ఎఫ్ చివరి మ్యాచ్లో నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఫుట్బాల్ క్లబ్ ఎఫ్సీఐపై 3-1 గోల్స్ తేడాతో ఘన విజయం సాధించి క్వార్టర్ ఫైనల్స్లోకి దూసుకెళ్లింది. గ్రూప్ దశలో నార్త్ ఈస్టర్న్ క్లబ్ అజయంగా నిలవడం విశేషం. ద హైలాండర్స్ ఆడిన 3 మ్యాచ్ల్లోనూ విజయం సాధించి గ్రూప్ ఎఫ్ విజేతగా తమ గ్రూపు దశ పోరాటాన్ని ముగించింది. విశేషాలు మరొకసారి. దేశంలో వివిధ తీర్పు సంఘాల పనితీరును మెరుగుపరిచే 2026 ట్రైబ్యునల్ సంస్కరణల బిల్లును పార్లమెంట్ ఆమోదించింది. కేరళ రాష్ట్రం పేరును కేరళంగా మార్చే బిల్లును ఈరోజు రాజ్యసభలో ప్రవేశపెడతారు. అరుణాచల్ ప్రదేశ్ భారత్లో విడదీయలేని అంతర్భాగమని మందేశం స్పష్టం చేసింది. బ్యాంకులు కృత్రిమ మేధను సమగ్రంగా వాడుకోవాలని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా పిలుపునిచ్చారు. డ్యూరాంట్ కప్ ఫుట్బాల్ టోర్నమెంట్ 135వ సంచికలో నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఫుట్బాల్ క్లబ్ క్వార్టర్ ఫైనల్స్కి చేరుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7:15. ఇప్పుడు ఆరోగ్య జీవనం శీర్షికన స్లిప్ డిస్క్ సమస్యలు, ఈ అంశం గురించి డాక్టర్ రాపాక రాధాకృష్ణ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఆరోగ్య జీవనం శీర్షికన స్లిప్ డిస్క్ సమస్యలు, ఈ అంశం గురించి తెలియజేయడానికి ప్రముఖ ఆర్థోపెడిషియన్ డాక్టర్ రాపాక రాధాకృష్ణ గారు మన స్టూడియోస్కి వచ్చేశారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ రాపాక రాధాకృష్ణ గారు.
1: నమస్కారం సార్.
0: మీరు ఈ ఆర్థోపెడిషియన్గా చాలా కాలం పనిచేశారు, ఎంతోమంది స్లిప్ డిస్క్ సమస్యల పట్ల సరైన సమాధానాన్ని, సలహాని, సర్జరీని కూడా చేశారు. ముఖ్యంగా ఈ స్లిప్ డిస్క్ సమస్య అంటే ఏంటి, ఏ కారణాల వల్ల ఈ స్లిప్ డిస్క్ సమస్య వస్తుందంటారు?
1: ఈ ఇంటర్వర్టిబ్రల్ డిస్క్ అనేది మనకి వెన్నుపూసలో ఒక్కొక్క వర్టిబ్రా మధ్యలో ఉండేదాన్ని డిస్క్ అంటాం, ఇంటర్వర్టిబ్రల్ డిస్క్ అని అంటాం. దాంట్లో రెండు భాగాలు ఉంటాయి, న్యూక్లియస్ పల్పోసస్, తర్వాత ఫైబ్రోసస్ అని రెండు ఉంటాయి. ఇది ఏమవుతుందంటే ఒత్తిడి వల్ల, పని ఒత్తిడి వల్ల కానీ, లేకపోతే వెన్నుపూసకి దెబ్బ తగలడం వల్ల కానీ, డిస్క్లో ఉన్న ఈ మ్యాటర్ ఒకటి కొంచెం జెల్ ఫామ్లో ఉంటుందన్నమాట. అది బయటకు వచ్చినప్పుడు ఈ నరం మీద ఒత్తిడి పడి, ఏదైతే నరం మీద ప్రెస్ అవుతుందో, సపోజ్ మెడలో వచ్చిందనుక, దాన్ని సర్వైకల్ స్పాండిలైటిస్ అంటాము. ఆ నరం మీద ఒత్తిడి పడినప్పుడు మనకి ఆ చెయ్యంతా కూడా తిమ్మిరి కానీ, లేకపోతే ఆ వేళ్లు సరిగా పనిచేయకపోవడం కానీ, లేకపోతే బలహీనం అవ్వడం కానీ,

0: ఇలాంటి లక్షణాలు మనకు కనబడుతుంటాయి. లంబార్ డిస్క్లో ప్రొలాప్స్ అయినప్పుడు మనకి అక్కడ కాలు వచ్చే నరం, సయాటిక్ నరం అంటాం కదా, దాని యొక్క రూట్స్ మీద ప్రెస్ అయినప్పుడు మనకి ఇలాంటి లక్షణాలు, తిమ్మిరి, మళ్ళీ కాలు సరిగా పనిచేయకపోవడం, లాగుతూ ఉండడం, నిద్ర కూడా మనకి డిస్టర్బ్ అవ్వడం లాంటి లక్షణాలు మనకి కనబడుతూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మన స్లిప్ డిస్క్ యొక్క లక్షణాలు.
1: డాక్టర్ గారు, ఈ డిస్క్ అనేది శరీరంలో పెన్నుపూస నిర్మాణంలో ఒక భాగం కదండి, దాని అవసరం ఏముంది, దాని పనితనం ఏముంటుంది, దాని స్లిప్ అయినప్పుడు వచ్చే సమస్య చెప్పారు మీరు, దాని పనితనం ఎలా ఉంటుంది?
0: యాక్చువల్గా అండి, మనకి వెర్టిబ్రాలో మధ్యలో రెండు వెన్నుపూసల మధ్యలో ఉండే ఒక దాన్ని డిస్క్ అంటాం కదా. ఈ డిస్క్ మనకి భగవంతుడు మనం నడుస్తున్నప్పుడు కానీ లేకపోతే వర్క్ చేస్తున్నప్పుడు అది ఒక కుషన్, షాక్ అబ్జర్వర్ లాగా పనిచేస్తూ ఉంటుంది ఇంటర్వర్టిబ్రల్ డిస్క్ అన్నది. సో దాని ఒక శరీర నిర్మాణంలో అది దాని పనితనం అనమాట. సో
1: ఒక విధంగా మనం కార్లో కానీ దీంట్లో వెహికల్లో కానీ వెళ్ళేటప్పుడు ఏదైనా గొంతులో పడ్డాయి చేసినా షాక్ అబ్జర్వర్ ఉన్నట్లయితే పైన శరీరం మన వరకు డ్రైవర్ కి తగలకుండా ఉంటుంది.
0: కరెక్ట్.
1: సిమిలర్ గా మన నిత్య జీవితంలో చేస్తున్న ఏ పనైనా ఏ స్ట్రెయిన్ అయినా కానీ వెన్నుపూసకు డామేజ్ కాకుండా, లోపల ఉండే నరాలకు ఇబ్బంది కలగకుండా ఇది ఒక షాక్ అబ్జర్వర్ గా పనిచేస్తుంది.
0: కరెక్ట్ అండి, షాక్ అబ్జర్వర్ లాగా పనిచేస్తూ ఉంటుంది.
1: ఇది మీరు అన్నట్టుగా మెత్తగా కొంచెం జెల్లీ ఫామ్ లో ఉంటుంది.
0: అవునండి.
1: ఇది ఎప్పుడు ప్రొట్రూడ్ అవుతుంది, మీరు ప్రొలాప్స్ అంటున్నారు కదా, ఏ పరిస్థితుల్లో ఇది జరుగుతుంది?
0: ఒకటి అంటే సడన్ గా బరువులు ఎత్తడం గానీ, అలవాటు లేని ఎక్సర్సైజ్ చేయడం వల్ల కానీ, లేకపోతే పని ఒత్తిడి వల్ల. సపోజ్ ఈ మధ్య మనం సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ కానీ ఎక్కువసేపు కూర్చొని పనిచేసే వాళ్ళకి కానీ సరిగా ఎక్సర్సైజ్ లేనప్పుడు, అంటే మన అబ్డామినల్ మజిల్స్, బ్యాక్ మజిల్స్ రెండు కూడా బ్యాలెన్స్ లో ఉన్నప్పుడే ఆ మధ్యలో ఉన్న స్పైన్ యొక్క స్టెబిలిటీ బాగుంటుంది. సపోజ్ ఊబకాయం అంటే ఒబెసిటీ వల్ల మనకి అబ్డామినల్ మజిల్స్ ఎక్కువ బల్జ్ అయినప్పుడు, సో ముందర యొక్క సపోర్ట్ పోతుంది కాబట్టి మనకి స్పైన్ మీద వెనక నుంచి ఒత్తిడి ఎక్కువ పడుతుంది. అలాంటి సమయంలో మనకి ఈ ఇంటర్వర్టిబ్రల్ డిస్క్ అది రప్చర్ అయిపోయి ఆ జెల్ అన్నది బయటికి వస్తుంది కాబట్టి దాన్ని ఇంటర్వర్టిబ్రల్ డిస్క్ ప్రొలాప్స్ అని అంటాం మనం. పాశ్చర్ కూడా, సో ఎక్కువసేపు అంటే మనం కరెక్ట్ గా సపోర్ట్ తీసుకోకుండా గంటల తరబడి కూర్చోవడం, ఇలా చేయడం వల్ల కూడా ఆ వెన్నుపూస మీద ఒత్తిడి పడి ఈ ఇంటర్వర్టిబ్రల్ డిస్క్ అన్నది మనకి బల్జ్ అయ్యి బయటకు వచ్చి ఈ ఒక డిస్క్ సింప్టమ్స్ బయటపడవచ్చు. టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ ఈ యాక్సిడెంట్స్ వల్ల కూడా వెన్నుపూసకి దెబ్బ తగిలినప్పుడు ఈ డిస్క్ అన్నది డ్యామేజ్ అయ్యి మనకి అయిటం అనమాట. సో అది బయటపడుతుంది.
1: సో ఇలాంటి డిస్క్ ప్రొలాప్స్ జరిగినప్పుడు అది ఏ ప్రాంతంలో జరిగిన దాన్ని బట్టి ఏ సమస్యలు వస్తాయి?
0: మనకి వెన్నుపూస తీసుకుంటానండి, రెండే ప్లేసెస్ లో వెన్నుపూస యొక్క కదలిక ఎక్కువ ఉంటుంది, ఒకటి మెడలో ఒకటి నడుములో. ఈ మధ్యలో థొరాక్స్ అంటే ఈ ఛాతి భాగంలో వెన్నుపూస అన్నది ఎక్కువ కదలిక ఉండదు కాబట్టి అక్కడ డిస్క్ ఎక్కువ డ్యామేజ్ అవ్వదు. సో మెడ ఒకటి మనం తిప్పుతూ ఉన్నప్పుడు అక్కడ కదలిక ఉంటుంది కాబట్టి అక్కడ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. తర్వాత నడుములో కింది భాగంలో ఎక్కడ కూడా ఎక్కువ మూమెంట్ ఉంటుంది, అంటే వంగుతాము లేస్తాం కాబట్టి ఆ ప్లేసెస్ లోనే డిస్క్ యొక్క డ్యామేజ్ అన్నది సాధారణంగా ఉంటుంది.
1: డాక్టర్ గారు, మెడనొప్పి, నడుము నొప్పి, మోకాలు నొప్పి అనేది ఇవాళ రేపట్లో సమాజంలో సర్వసాధారణంగా చూస్తున్నాం. అయితే నొప్పి అనగానే అది డిస్క్ సమస్య వరకు పరిణమించిందా లేదంటే మామూలు మజిల్ పెయినా అని ఎలా నిర్ధారించుకోవాలి?
0: జనరల్ గా అండి, డిస్క్ పెయిన్ ఏంటంటే అది డిస్క్ బయటకు వచ్చి ఆ నరం మీద ఒత్తిడి పడుతుంది కాబట్టి ఆ నరం ఎక్కడ దాకా అయితే మనకి సెన్సేషన్స్ తెలియజేస్తుంది అక్కడ దాకా నొప్పి వస్తుంది. రేడియేటింగ్ పెయిన్ అంటాం. అంటే సపోజ్ మనకి మెడలో డిస్క్ ఒత్తిడి పడినప్పుడు మనకి చేతి వేళ్ల దాకా కూడా అలా లాగుతూ అనిపించవచ్చు,
1: తిమ్మిరి కూడా
0: తిమ్మిరి లాగా అనిపిస్తుంటుంది. సో జనరల్ గా చాలా మంది షాక్ కొట్టిన ఫీలింగ్ ఉన్నది అన్నట్టు మన దగ్గరికి పేషెంట్స్ వచ్చి చెప్తూ ఉంటారు. సో ఇట్లాంటి లక్షణాలు, నొప్పి ఒకటే దగ్గర కేంద్రీకృతం అయి ఉంటే అది మజిల్ పెయిన్ అయి ఉండొచ్చు. అట్లా కాకుండా చేయి అంతా కూడా లాగడము, తిమ్మిర్లు రావడము, చెయ్యి వీక్ అనిపించడం, ఇవన్నీ కూడా డిస్క్ యొక్క లక్షణాలు. అది
1: ఇలా చేతి వరకు వచ్చినట్టయితే ఖచ్చితంగా అది మెడకు సంబంధించిన సమస్య.
0: అది నడుములో వచ్చినప్పుడు అది కాలు దాకా కూడా, మన బొటన వేలు దాకా కూడా రావచ్చు, అది పాదం దాకా. సో తిమ్మిరి గాని లేకపోతే మంటలు కూడా, మంటలు బర్నింగ్ సెన్సేషన్, అవన్నీ కూడా నరువు మీద ప్రెషర్ పడినప్పుడు వచ్చే లక్షణాలు. ఇవన్నీ
1: అంటే ఒకవేళ నొప్పి అనేది లోకలైజ్డ్ అంటే స్థానికంగానే ఉండి ఇతరత్ర రేడియేషన్ గనక లేకున్నట్లయితే అది డిస్క్ ప్రాబ్లం కాకపోవచ్చు.
0: కాకపోవచ్చు.
1: కానీ రేడియేట్ అవుతుంది, అది మిగతా భాగాల వరకు ప్రయాణం చేసి నొప్పి గాని, షాక్ గాని, తిమ్మిరి గాని ఇలా అనిపిస్తుంది అంటే గనక ఖచ్చితంగా డిస్క్ ప్రాబ్లం వచ్చి ఉండొచ్చు అని అనుకుని డాక్టర్ గారిని కలవాలి.
0: అవును.
1: డాక్టర్ గారు, ఇలా డిస్క్ సమస్య ఉంది అని నిర్ధారించడానికి ఏమైనా పరీక్షలు ఉన్నాయా?
0: పరీక్షలు అండి, అంటే సొంతంగా మనం చర్చించుకున్నట్టు ఆ నొప్పి ఏదైతే రేడియేటింగ్ పెయిన్ అంటే కింద వేరే భాగానికి పాకుతున్నట్టు ఉంటే అది మనం డిస్క్ అని మనం ఒక అనుమానం వచ్చి మనం డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తర్వాత మేము పేషెంట్ని ఎగ్జామిన్ చేసినప్పుడు, పరీక్ష చేసినప్పుడు మేము ఎట్లా నిర్ధారిస్తాము అంటే ఈ ఒక్క మజిల్స్ అంటే ఒక్కొక్క లెవెల్, సర్వైకల్ లెవెల్ జనరల్ గా మనకి C4-5, C5-6 అట్లా సర్వైకల్ లెవెల్, తర్వాత లంబార్ L1, L2, L3, L4 అని అట్లా చూస్తాము, కొన్ని పరీక్షలు నిర్వహించి

0: అది మజిల్ ఏమన్నా అంటే ఆ నరం ఏదైతే కండరానికి సప్లై చేస్తుందో అది ఏమన్నా కండరం వీక్ ఉందా లేదా లేకపోతే అక్కడ ఏమైనా బలహీనంగా ఉందా చెయ్యి అని ఇలాంటివి నిర్ధారణ చేసుకుని మనం ఒక ప్రొవిజనల్ డయాగ్నోసిస్ చేస్తాం. ఇది దాని తర్వాత కంప్లీట్ గా మనం డయాగ్నోసిస్ చేయాలంటే ఎంఆర్ఐ కానీ ఇతరత్ర వేరే పరీక్షలు చేయాల్సిన అవసరం పడవచ్చు.
1: డాక్టర్ గారు, ఈ సమస్య తొలినాళ్లలోనే గనక గుర్తించినట్లయితే కేవలం మందులతోనో లేదా ఫిజియోథెరపీతోనో సమస్య పరిష్కరించుకోవచ్చు అంటారా?
0: అవునండి, అది ఏదో సింపుల్ కండరం పట్టేసింది అనుకోని అట్లా దాన్ని నిర్లక్ష్యం చేయకుండా చిన్నవాటి ఉన్నప్పుడే మనం కరెక్ట్ గా ట్రీట్మెంట్ తీసుకుంటే ఫిజియోథెరపీ ద్వారా కానీ లేకపోతే జీవన శైలిలో మార్పులు తెచ్చుకోండి, అంటే చేంజ్ ఇన్ లైఫ్ స్టైల్ అంటాం. అంటే సపోజ్ మనం కూర్చున్న పద్ధతి మార్చుకోవడం, పెద్ద పెద్ద బరువులు ఎత్తకపోవడం, అలాంటివి మనం జాగ్రత్త వహిస్తే ఇలాంటి కాంప్లికేషన్స్ మనం అవాయిడ్ చేయొచ్చు.
1: మెడికేషన్ తో కూడా సమస్యకు సమాధానం ఉందంటారా?
0: అవునండి, సో ఇనీషియల్ గా అంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కి మనం మెడిసిన్స్ జస్ట్ షార్ట్ పీరియడ్ కొన్ని రోజులు మటుకే ఇచ్చేసి మనం దాన్ని కంట్రోల్ చేయవచ్చు. అంటే అన్నెసరీ మెడికేషన్స్ ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్ తీసుకోవడం అంత మంచిది కాదు.
1: పెయిన్ కిల్లర్స్ ఉపనంగానే వెళ్లి మెడికల్ షాప్ లోకి వెళ్లి ప్రిస్క్రిప్షన్ ఉన్నా లేకపోయినా పెయిన్ కిల్లర్ వాడడం సర్వసాధారణమైంది. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు?
0: అవునండి, ఇట్లా అంటే పెయిన్ అన్ని పెయిన్స్ ఒకేలాగా ఉండవండి, కాబట్టి పెయిన్ కిల్లర్స్ మిస్యూజ్ చేయడం వల్ల మనకి కడుపులో అల్సర్స్ రావడం గానీ లేకపోతే కిడ్నీ మీద చెడు ప్రభావం చూపించడం గానీ ఇలాంటివి మనకి సర్వసాధారణంగా మేము పేషెంట్స్ లో చూస్తుంటాం. అట్లా ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్ వాడకూడదండి. ఒకవేళ మీకు చిన్న చిన్న పెయిన్స్ అనిపిస్తే సరే, మీరు డాక్టర్ దగ్గరకు అపాయింట్మెంట్ వచ్చేందుకు కేవలం ఆయింట్మెంట్ రూపంలో గానీ లేకపోతే ఏదో తైలాలో ఏదైనా పర్వాలేదు.
1: టాపికల్ అప్లికేషన్
0: చాలా సేఫ్. లేదంటే ఒక పారాసెటమాల్ టాబ్లెట్ తీసుకుని రెండో రోజు మీరు డాక్టర్ ని సంప్రదించడం చాలా ఉత్తమం.
1: డాక్టర్ గారు, ఒక పేషెంట్ ని పూర్తిగా డయాగ్నైజ్ చేసిన తర్వాత వారికి ఏ రకమైన మెడిసిన్, వారికి ఇబ్బంది కలగకుండా ఏదైతే మేలు అవుతుందని డాక్టర్ గారు నిర్ధారించి ఇచ్చిన మేరకే వాడాలి, కానీ సొంతంగా వాడినట్లయితే అది ఇతరత్రా కొండ నాలుగకు మందేస్తే ఉండ నాలుగు పోయినట్టు వేరే సమస్యలకు కూడా దారితీసే అవకాశం ఉందంట?
0: కరెక్ట్ అండి, ఎందుకంటే ఈ డిసీజ్ కి ఈ మందు ఉంటుందని ఉండదు. ప్రతి ఒక్కటి కూడా టైలర్ మేడ్ అంటాం. అంటే ఏ పేషెంట్ కి ఎలాంటి మందు సరిపోతుంది. సపోజ్ నార్మల్ పేషెంట్ ఉన్నాడు, ఆయనకు ఒక రకమైన మందు ఉంటుంది. షుగర్ పేషెంట్ ఉన్నాడు, షుగర్ పేషెంట్ కి వేరే రకమైన ఉంటుంది. కిడ్నీ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళకి అట్లా ఒక్కొక్క పేషెంట్ కి ఆయన యొక్క మెడికల్ హిస్టరీ అండ్ ట్రీట్మెంట్ హిస్టరీని బట్టి మనం ఏ టాబ్లెట్ ఇవ్వాలన్నది నిర్ధారణ చేస్తాం.
1: ఈ మధ్యలో గమనిస్తుంటాం డాక్టర్ గారు, సోషల్ మీడియా పిచ్చిలో పడి ప్రతి చిన్న సమస్యకి ఆన్లైన్ లో చూడటము, నిష్ణాతులైనా కాకపోయినా వాళ్ళ వాళ్ళ సలహాలు పోస్ట్ చేయడము, నిమిషం 2 నిమిషాలు వీడియోలు చూడడము, ఈ ఆసనం వేస్తే తగ్గిపోతుంది, ఈ ఎక్సర్సైజ్ చేస్తే తగ్గిపోతుంది, ఈ మందు వాడితే తగ్గిపోతుంది అని సొంత స్వీయ చికిత్స చేసుకునే చాలా మందిని చూస్తున్నాం. ఇలాంటి వారికి మీరు ఇచ్చే సలహా?
0: ఎవరైతే సోషల్ మీడియాలో అంటే కొందరు డాక్టర్లు చేస్తూ ఉండవచ్చు వీడియోస్ కానీ, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీళ్ళందరూ కూడా యూట్యూబ్ లో కానీ సోషల్ మీడియాస్ లో ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు వీడియోలు తయారు చేస్తున్నారు. అట్లాంటివి వీడియోస్ చూడడం అలాంటివి అనుకరించడం చాలా డేంజరస్ అండి. సో కాబట్టి మీరు మెడికల్ ఎక్స్పర్టీస్ అంటే కరెక్ట్గా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి సంప్రదించి మీ యొక్క రోగ నిర్ధారణ అయిన తర్వాతే దానికి తగిన మందులు తీసుకోవడం చాలా మంచిది. ఇట్లా సోషల్ మీడియాలో వచ్చే టిప్స్ ఇలాంటివి దయచేసి ఎవరూ పాటించవద్దు, అలాంటివి చాలా కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి. తర్వాత యోగా ఆరోగ్యానికి చాలా మంచిది, కాకపోతే మీకున్న మెడికల్ కండిషన్లో ఒక యోగా ఎక్స్పర్ట్ కన్సల్ట్ చేసి మీకు సరితగ్గట్టుగా ఎక్సర్సైజ్లు యోగా అలాంటివి చేయడం చాలా మంచిది.
1: కస్టమైజ్ చేసుకోవాలి.
0: అవునండి,
1: అలా కస్టమైజ్ చేసుకోకుండా సమస్య ఉన్నవాళ్ళు గనక కష్టతరమైన ఆసనాలు చేసినట్లయితే సమస్య మరింత పెరిగే అవకాశం కూడా ఉంది.
0: అవునండి
1: డాక్టర్ గారు, సర్జరీ చేయాల్సిన పరిస్థితి ఏ టైం ఉంటుంది?
0: జనరల్ గా అండి మనకి డిస్క్ ప్రొలాప్స్ అయిపోయి నర్వ్ మీద ప్రెస్ అయినప్పుడు కాళ్ళు లాగుతూ ఉండడం, దాన్ని సయాటిక్ పెయిన్ అంటాం. తర్వాత జనరల్ గా మనం కొన్ని రోజులు 3 మంత్స్ దాకా కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ అంటాం. అంటే సర్జరీకి వెళ్లకుండా మందులతోని మనం కంట్రోల్ చేయగలమా, ఫిజియోథెరపీతోని కంట్రోల్ చేయగలమా అన్నది అబ్జర్వ్ చేస్తాం. బట్ ఎప్పుడైతే నరము ప్రెస్ అయినప్పుడు ఆ కండరాలు బలహీన పడుతున్నాయో లేకపోతే తిమ్మిరి అన్నది మంటలు అన్నవి అసలు కంట్రోల్ అవ్వడం లేదో అప్పుడు మనం సర్జరీకి వెళ్లాల్సి వస్తుంది అన్నది ఒకటి మేము ఎంఆర్ఐ ద్వారా మేము డయాగ్నోస్ చేస్తాం. సో ఎంఆర్ఐలో మనకి ఆ డిస్క్ ఎంత ప్రొలాప్స్ అయింది లేకపోతే ఆ కెనాల్లోకి ఎంత ప్రొట్రూడ్ అయింది అవన్నీ కూడా చూసి కంపల్సరీ సర్జరీ చేయాల్సి వచ్చినప్పుడు పేషెంట్స్ కి సజెస్ట్ చేస్తూ ఉంటాం.
1: డాక్టర్ గారు, సర్జరీ అనగానే ప్రస్తుతం ఉండే మెడికల్ టెక్నాలజీలో అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయి కదండి, పూర్వంలాగా ఓపెన్ చేసి సర్జరీ చేసే పద్ధతులు ఉన్నాయా, లేదంటే అడ్వాన్స్డ్ టెక్నిక్స్ వల్ల మినిమం పెయిన్ తో చేసే పద్ధతులు ఏమైనా ప్రస్తుతం ఉన్నాయంటారా?
0: ఇప్పుడు ఇంతకుముందు అండి మీ డిస్క్ డిసీజ్ వచ్చినప్పుడు మేము లామినెక్టమీ అంటే వెన్ను పూస యొక్క వెనక భాగం కట్ చేసేసి డిస్క్ దాకా వెళ్లి డిస్క్ తీసేవాళ్ళం. దాంతో ఏంటంటే పేషెంట్ కి చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఆ లామిన్ అనేది అంటే ఒక భాగం మనం పూర్తిగా తీసేస్తున్నాం కాబట్టి పర్మనెంట్ డిజబిలిటీస్ అన్నది ఇంతకుముందు వచ్చేవి,
1: రికవరీ టైం కూడా ఎక్కువ ఉండేది,
0: చాలా ఉండేది. తర్వాత మళ్ళీ సేమ్ ఏదైతే పని చేస్తున్నాడో మళ్ళీ అదే పనికి వెళ్ళడం చాలా ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ టెక్నిక్స్ ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీస్, మినిమల్

0: అసిస్టెడ్ కీ హోల్ సర్జరీస్ ఇవన్నీ కూడా సింపుల్ గా పేషెంట్ డే కేర్ ప్రొసీజర్స్ అయిపోయినాయి. అంటే ఉదయం పేషెంట్ అడ్మిట్ అవుతారు, సర్జరీ చేసేస్తారు, సాయంత్రానికి ఇంటికి వెళ్ళిపోవచ్చు, నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో ఇలాంటి లేటెస్ట్ టెక్నిక్స్ అన్ని మనకి అవైలబుల్ ఉన్నాయండి.
1: డాక్టర్ గారు, ఇనీషియల్ గా సమస్యని మనము నిర్లక్ష్యం చేసినట్లయితే అది పోను పోను సమస్య తీవ్రతరమైపోయి ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందంటారు?
0: ఇనీషియల్ సిమ్టమ్స్ ఫస్ట్ లో వచ్చిన లక్షణాలు మనం గుర్తించకపోవడం వల్ల అది నరువు కంప్లీట్ గా డెడ్ అయిపోవచ్చు. డెడ్ అయిపోయినప్పుడు ఇంకా సపోజ్ కాళ్ళు తీసుకుందాం అనుకుంటే పూర్తిగా పాదం పడిపోవచ్చు, అంటే ఫుడ్ డ్రాప్ అంటాం. ఫుడ్ డ్రాప్ వచ్చేసిన తర్వాత ఇంకా మనం సర్జరీ చేసినా కూడా అది రికవర్ అవ్వదు. సో కరెక్ట్ టైంలో మనం డాక్టర్ని అప్రోచ్ అయ్యి ఏదైతే ఉందో దాని యొక్క ట్రీట్మెంట్ అంటే సర్జరీ పరంగా కానీ మెడికల్ పరంగా కానీ తీసుకుంటే మనం కాంప్లికేషన్స్ అవాయిడ్ చేయొచ్చు.
1: అంటే ఒక విధంగా అక్కడ వెళ్లే సప్లై కరెంట్ కట్ కాకముందే మనం రిపేర్ చేసుకోవాలంటే.
0: అవునండి, కరెక్ట్.
1: డాక్టర్ గారు, ఈ సర్జరీ అయిన తర్వాత స్లిప్ డిస్క్ విషయాల్లో ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి? రికవరీ టైం ఎంత పడుతుంది?
0: పూర్వకాలంలో మనం చేసే లామినెక్టమీకి అయితేనేమో పేషెంట్కి చాలా జాగ్రత్తలు పాటించాలని చెప్పేవాళ్ళం. ఇప్పుడు వచ్చిన

0: మనం రిపేర్ చేసుకోవాలంటే.
1: అవునండి, కరెక్ట్.
0: డాక్టర్ గారు, ఈ సర్జరీ అయిన తర్వాత స్లిప్ డిస్క్ విషయాల్లో ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి? రికవరీ టైం ఎంత పడుతుంది?
1: పూర్వకాలంలో మనం చేసే లామినెక్టమీకి అయితేనేమో పేషెంట్కి చాలా జాగ్రత్తలు పాటించాలని చెప్పేవాళ్ళం. ఇప్పుడు వచ్చిన ఈ మినిమల్ ఇన్వేజివ్ ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీస్ ఇవన్నీ కూడా చాలా ఈజీగా అయిపోయినాయండి. బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్, సో డే వన్ అంటే సర్జరీ అయిపోయిన తర్వాత రెండో రోజు నుంచే మనం పేషెంట్కి అడ్వైస్ చేస్తాం. బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ అంటే వెన్నుపూస పక్కకుండే కండరాలని బలపరచడం. సో ఇవన్నీ కూడా బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ వల్ల ఫిజియోథెరపీ ద్వారా మనం సజెస్ట్ చేస్తూ ఉంటాం. యోగాసనాల్లో తీసుకుంటే భుజంగాసనం చాలా మంచి ఆసనం అని చెప్తూ ఉంటాం. ఏ స్పైన్ సర్జరీ అయినా కూడా భుజంగాసనం లాంటి బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్, అబ్డామినల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ కూడా చాలా హెల్ప్ఫుల్ ఉంటాయి.
0: ఏదేమైనా నిష్ణాతులైన యోగాచార్యులు డాక్టర్ల సలహా మేరకే ఆసనాలు కానీ ఇతరత్ర ట్రీట్మెంట్ ప్యాటర్న్ కానీ తెలుసుకుని పాటించడం కరెక్ట్ అంటారు?
1: కరెక్ట్ అండి. అది సొంత వైద్యం చాలా డేంజరస్. ఏదైనా కూడా మెడికల్ ఎక్స్పర్టీస్ అడ్వైస్ తీసుకున్న తర్వాతే మనకి ఏ ట్రీట్మెంట్ కరెక్ట్ గా ఉంటుందో అది నిర్ధారణ అయిన తర్వాత వాళ్ళ గైడెన్స్ లోనే మనం ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా మంచిది.
0: చాలా మంచి విషయాలు తెలియజేశారు డాక్టర్ గారు. ధన్యవాదాలండి.
1: ధన్యవాదాలండి.

ఇంతవరకు మీరు ఆరోగ్య జీవనం శీర్షికన స్లిప్ డిస్క్ సమస్యలు ఈ అంశం గురించి డాక్టర్ రాపాక రాధాకృష్ణ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం. రైట్, జనరంజని కార్యక్రమానికి స్వాగతం. అండ్ జనరంజని కార్యక్రమంలో మీరు వినాలి అనుకుంటున్న సాంగ్స్ డీటెయిల్స్ని మాకు వాట్సాప్ ద్వారా షేర్ చేయవచ్చు. మా నెంబర్ 0402324082. ఈ నెంబర్కి మీరు ఏ పాట వినాలి అనుకుంటున్నారో, మీరు ఎక్కడి నుంచి మెసేజ్ చేస్తున్నారో మాకు వాట్సాప్ ద్వారా తెలియచేయండి. అండ్ ఫస్ట్ ఇవాళ మనం ప్లే చేసుకునే సాంగ్ ఎస్పి బాలు గారు, పి సుశీల పాడిన పాట, 20వ శతాబ్దం సినిమా నుంచి అదృపే పాటతో స్టార్ట్ చేద్దాం ఈరోజు జనరంజని కార్యక్రమాన్ని. స్టే ట్యూన్.

0: పెద్ద దినోత్సవం సందర్భంగా తెలంగాణ చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు ఈ నెల 7 నుంచి 16 వరకు పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్ లో తెలంగాణ రాష్ట చేనేత మరియు జౌలీ శాఖ ఆధ్వర్యంలో పోచంపల్లి ఇక్కత్ గద్వాల నారాయణపేట సిద్దిపేట గొల్లభామ పట్టు మరియు కాటన్ శారీస్ డ్రెస్ మెటీరియల్స్ లుంగీలు టవల్స్ బెడ్షీట్స్ కార్పెట్స్ 30% డిస్కౌంట్ తో సరసమైన ధరలకే లభ్యం. రండి తెలంగాణ చేనేత వస్త్ర ప్రదర్శనను సందర్శించండి, చేనేత కళాకారులను ప్రోత్సహించండి.
1: శ్రోతలకి ఒక ముఖ్య గమనిక. ఇవాల్టి బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో నైపుణ్యమే విజయానికి నాంది. ఈ అంశం గురించి రీజనల్ డైరెక్టర్ ఫర్ నేషనల్ స్కిల్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ NSTI హైదరాబాద్ తెలంగాణ నుంచి శ్రీ రవి చిలుకోటి గారితో పరిచయ కార్యక్రమం వింటారు.
2: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు మెళకువలు సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 గంటల వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. జనరంజని కార్యక్రమం వింటున్నారు. రైట్, ఈ ప్రోగ్రాంలో మీరు వినాలి అనుకుంటున్న సాంగ్స్ డీటెయిల్స్ని మాకు వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. 04023240852 నెంబర్కి సుచిత్ర నుంచి, మీనా కుమారస్వామి దేవునూరు నుంచి, మురళి రాధాకృష్ణయ్య, రాధమ్మ, ముఖేష్, హరీష్ పుట్టపాక నుంచి, వెంకటేష్, లక్ష్మీకాంత్, రవలి, రామకృష్ణ, విహాన్ష్, విద్వాన్ మహబూబ్ నగర్ నుంచి, పులిపాటి సత్యవతి కూడా ఉన్నారు. మీ అందరి కోసం ఈ సుఫై ట్రాక్ ఎస్పి బాలు అండ్ శ్రీ కుమార్ చిత్ర గారు కలిసి పాడిన పాట, ఎంఎం కిరవాణి గారి మ్యూజిక్ కంపోజిషన్లో. స్టే ట్యూన్.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం జనరంజని ప్రోగ్రాం వింటున్నారు. ఈ ప్రోగ్రాంలో మీరు వినాలి అనుకుంటున్న సాంగ్స్ డీటెయిల్స్ మాకు వాట్సాప్ ద్వారా షేర్ చేయవచ్చు. మా నెంబర్ 0402324082. మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి, సంగారెడ్డి జిల్లా సిద్దుల నాగారం దొడ్ల దుర్గయ్య లావణ్య లక్ష్మణ్ విక్రాంత్ లోకేశ్వర్ రాజేశ్వర్ మీనా దుర్గయ్య. నమస్తే రంగారెడ్డి జిల్లా కర్తల్ కానుగుల గోపాల్ గారు మెసేజ్ చేశారు. అలాగే అడ్డగుట్ట నుంచి సునీత కోటి వంశీ సుబ్బు బన్నీ శశాంక్ సంజు శైలజ కవిత చరణ్ మీనాక్షి రామ్. మీ అందరి కోసం ఎస్పి బాలు కేఎస్ చిత్రపాడిన పాట కోటి గారి మ్యూజిక్ కంపోజిషన్లో స్టే ట్యూన్.

పెళ్లి చేసుకుందాం సినిమా నుంచి సూపర్ హిట్ ట్రాక్ విన్నారు. సో దాట్ ఈ 49 మినిట్స్ 39 సెకండ్స్ ఎగ్జాక్ట్గా. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM జనరంజని ప్రోగ్రాంలో ఉన్నాం. గుడ్ మార్నింగ్ జనరంజని అంటూ మనకు చాలామంది మెసేజ్లు పెట్టారు. బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, ముత్యాల రాజశేఖర్, జంపాల శ్రీనివాస్, కుషాల్ ఓల్డ్ సఫిల్ కూడా హైదరాబాద్ నుంచి, అలాగే రాజశేఖర్ ఎల్బీ నగర్ నుంచి, రామ్ చరణ్, అభిరామ, నిత్యాంజలి, రేవతి, నరసింహమూర్తి, మేడ్చల్ మల్కజ్గిరి నుంచి, గుడ్ మార్నింగ్ అంటూ చిక్కడపల్లి హైదరాబాద్ నుంచి, జేఎస్జి మనోహర్, రోజా రోజావని, హేమ ఉన్నారు ముట్కి మెసేజ్లో. రైట్, మీ అందరి కోసం ఈ సుభై ట్రాక్, స్టే ట్యూన్.

సుమన్ సౌందర్య కాంబినేషన్లో వచ్చిన సుపై ట్రాక్ దొంగలుడు సినిమా నుంచి మీరు పాట విన్నారు. రైట్, ఇది ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM జనరంజని ప్రోగ్రామ్ వింటున్నారు. గుడ్ మార్నింగ్ అంటూ మనకు మెసేజ్ చేశారు రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్, శ్యామల, అయాన్స్, సియోనా, నాగటి పండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మా, బ్రహ్మయ్య. మీ అందరి కోసం ఎస్పీ బాలు, కేఎస్ చిత్ర పాడిన పాట, ఎస్పీ కృష్ణారెడ్డి గారి మ్యూజిక్ కంపోజిషన్లో. స్టే ట్యూన్.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 8:15. ఇప్పుడు జనరంజని కార్యక్రమంలో శ్రోతల ఫోన్ ద్వారా కోరిన సినీ గీతాలు వింటారు.

0: శుభోదయం. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. ఈ ఉదయం చిరునవ్వులతో, మనసుకు నచ్చిన స్వరాలతో నిండిపోవాలి. పాటతో పయనిద్దాం, మాటలతో మురిసిపోదాం. మనందరికీ ఇష్టమైన జనరంజని,
1: శుభోదయం.
0: శుభోదయం అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: అమ్మా, మేము శ్రీకాకుళం జిల్లా వజ్రకూత్తూరు మండలం బైపల్లి నుండి ఎం నాగేశ్వరరావు మాట్లాడుతున్నానమ్మా.
0: నాగేశ్వరరావు గారు నమస్కారం. ఎలా ఉన్నారు?
1: బాగున్నామ్మా,
0: చెప్పండి.
1: బాగున్నారమ్మా?
0: బాగున్నానండి, చెప్పండి.
1: అమ్మా, సుజాత చిత్రంలో ఎస్పి బాలు సుశీల పారిన ఉంగరం పది పోయింది పోతే పోని పాట వినిపించాలని కోరుతున్నామ్మా.
0: అలాగే, తప్పకుండా.

0: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
1: గుడ్ మార్నింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
0: మేడం, మాది రాజన్న, సిరిసిల్ల జిల్లా చిత్తవంచరుడి. నా పేరు వేములు పరశురాము.
1: పరశురాములు గారు నమస్కారం, ఎలా ఉన్నారు?
0: చాలా బాగున్నా మేడం, బాగున్నారా?
1: నేను బాగున్నానండి, చెప్పండి, ఏం చేస్తుంటారు మీరు?
0: మాది ఫోటో స్టూడియో, జిరాక్స్ సెంటర్ మేడం.
1: ఎలాంటి ఫోటోలు తీస్తారు అంటే, పాస్పోర్ట్ వా లేకపోతే?
0: పాస్పోర్ట్ సైజ్ ఇస్తాం, పెళ్లిళ్ళకు సారీ ఫంక్షన్ అన్నిటికీ ఇస్తాం.
1: వెరీ గుడ్. మరి ఏ పాట వినిపించమంటారు ఈ రోజు?
0: వేటగాడు సినిమా నుంచి
1: ఎన్టీఆర్ శ్రీదేవి నటించిన సినిమా. తప్పకుండా సూపర్ పాట కోరుకున్నారు, మీకోసం ఆ పాట.

0: హలో జనరంజని.
1: జనరంజని అండి, జనరంజనికి స్వాగతం.
0: నా పేరు మారవేణ శ్రీనివాసరావు, భద్రాద్రి కొత్తగూడెం లక్ష్మీదేవిపల్లి మండలం ప్రశాంతి నగర్ నుంచి కోరుతున్నా మేడం.
1: నమస్కారం అండి, ఎలా ఉన్నారు?
0: బాగున్నాను మేడం, మీరు ఎలా ఉన్నారు మేడం?
1: నేను కూడా బాగున్నానండి. ఏం చేస్తుంటారు మీరు?
0: సింగరేణి కాలేజ్ లో రిటైర్డ్ ఎంప్లాయీ మేడం.
1: మంచి అద్భుతమైన ఉద్యోగం అది, చాలా థ్రిల్లింగ్ అండ్ చాలా సాహసంతో చేయాల్సిన ఉద్యోగం కదా
0: మేడం. చాలా కష్టమైన పని అది.
1: చాలా సంతోషం. మరి ఏ పాట వినిపించమంటారు?
0: ప్రేమ ఖైదీ మూవీ నుంచి.

0: నా శివరంజని, చిగురించి నవ్వే నవరంజని. ఈ పాట వినిపించండి మేడం.
1: అసలు పాట కన్నా మీరే ఎంత బాగా పాడారు కదా. తప్పకుండా మీరు పాడినందుకు మళ్ళీ ఆ పాట మళ్ళీ వినిపిస్తాం మేము.

0: హలో,
1: హలో, నమస్కారం మేడం.
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: నిజామాబాద్ నుంచి ఎం మురహరి.
0: చెప్పండి మురహరి గారు, ఎలా ఉన్నారు?
1: బాగున్నాను. మీరు బాగున్నారా?
0: బాగున్నానండి. చెప్పండి, ఏ పాట వినిపించమంటారు?
1: ముద్ద మందారం. అందులో ఒక జోక్ పాట ఉన్నారు మేడం, నా సోల పూలు చెప్పులు పెళ్లిలో పోయాయి.
0: ఓకే, ఆ పాట వినిపిస్తాం మీకోసం.
2: చెప్పులు పోయి

తుళ్ళి తుళ్ళి అని పాడాను మళ్ళీ మళ్ళీ. అనరమణ మూర్తి పెళ్ళి ఇది రాదు మళ్ళీ మళ్ళీ, నవాలి తుళ్ళి తుళ్ళి అని పాడాను మళ్ళీ మళ్ళీ. ఆ సందట్లో కన్నించి కనిపెట్టి కానే చదవడో టోలా పూలు చెప్పులు పెళ్ళిళ్ళు పోయాయి. అవి కొత్తవి మెత్తవి కాలికి హత్తుకుపోయేవి. చోలా చోలా చోలా చోలా.

0: ಎದುರು ಅಲ್ಲೈಟ್ ಆಸ್ ಪದರು ಊಟ ಇಟ್ಟೆ ನೀವೆದುರು ಇನ್ನು ತೊಡಗಿ ಚೂಡು ಬ್ರದರು ಶೋಲಪೂರು ಎದರು ಅಲ್ಲೈಟ್ ಆಸ್ ಪದರು ಊಟ ಇಟ್ಟೆ ನೀವೆದರು ಇನ್ನು ತೊಡಗಿ ಚೂಡು ಬ್ರದರು ಅಲ್ಲಿ ಮುರುಪಿಂಚಿ ಮರುಪಿಂಚಿ ಕೊಡುಪಿಂಚ ಕೊಟ್ಟೋಡು ಶೋಲಾಪೂರು ಚೆಪ್ಪುಲು ಕಳ್ಳು ಪೋಯಾಯಿ అవి కొత్తవి మెత్తవి కాలికి హత్తుకుపోయేవి నా సోలాపూరు చెప్పులు పెళ్ళిలు పోయాయి గత నెంబర్ ఏమో ఆరు తల చూస్తే ఇరవై ఆరు పొడిగాను ఒక్కమారు వెళ్ళాను పాత ఊరు గత నెంబర్ ఏమో ఆరు తల చూస్తే ఇరవై ఆరు పొడిగాను ఒక్క మారు వెళ్ళాను పాత ఊరు ఒకసారైన పాలిష్ కొట్టుని కొట్టే చాలబడు నా సోలాపూరు కుప్పలు పెళ్ళిన పోయాయి అవి కొత్తవి మెత్తవి కాలికి హత్తుకుపోయేవి నా సోలాపూరు చెప్పులు పెళ్ళిలు పోయాయి నా సోలాపూరు చెప్పులు పెళ్ళిలు పోయాయి నా సోలాపూరు చెప్పులు
1: హలో,
2: నమస్తే మేడం.
1: నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
2: సావన్కర్ గంగాధర్ కొండలవాడి నాందేడ్ మహారాష్ట్ర నుంచి మేడం.
1: నమస్కారం, ఎలా ఉన్నారు?
2: బాగున్నా మేడం. మీరు బాగున్నారా మేడం?
1: బాగున్నానండి. ఎలా ఉంది నాందేడ్?
2: నాందేడ్ వర్షాలు పడుతున్నాయి సార్ మేడం.
1: బాగా వినిపిస్తున్నాయా ప్రోగ్రామ్స్ అన్ని?
2: అవును మేడం, చాలా స్పష్టంగా వినిపిస్తాయి మేడం.
1: మీరు తెలుగు కూడా చక్కగా మాట్లాడుతున్నారు.
2: అవునండి, తెలంగాణ బార్డర్ మేడం ఇది.
1: అవును, చెప్పండి ఏ పాట వినిపించమంటారు?

పాటలు నవ్వులు కలిసిన ఈ సందడి ఎంతో హాయిగా అనిపించింది. స్వరాలతోడు ఎప్పుడూ మనసు కాత్తుకుంటుంది. ఇది మన జనరంజని ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: శ్రోతలకి ఒక ముఖ్య గమనిక. ఇవాల్టి బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో నైపుణ్యమే విజయానికి నాంది. ఈ అంశం గురించి రీజనల్ డైరెక్టర్ ఫర్ నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ NSTI హైదరాబాద్ తెలంగాణ నుంచి శ్రీ రవి చిలుకోటి గారితో పరిచయ కార్యక్రమం వింటారు.
2: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 గంటల వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.

0: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9670494944 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 8:52 దాటి 18 సెకండ్లు.

0: మేము 8 గంటల 58 నిమిషాలు దాటి 25 సెకండ్లు శ్రోతలకి ఒక ముఖ్య గమనిక. ఇవాల్టి బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో నైపుణ్యమే విజయానికి నాంది. ఈ అంశం గురించి రీజనల్ డైరెక్టర్ ఫర్ నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ NSTI హైదరాబాద్ తెలంగాణ నుంచి శ్రీ రవి చిలుకోటి గారితో పరిచయ కార్యక్రమం వింటారు.
1: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 గంటల వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఇవాల్టి బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో నైపుణ్యమే విజయానికి నాంది. ఈ అంశం గురించి రీజనల్ డైరెక్టర్ ఫర్ నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ NSTI హైదరాబాద్ తెలంగాణ నుంచి శ్రీ రవి చిలుకోటి గారితో పరిచయ కార్యక్రమం వింటారు.
1: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 గంటల వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. వెన్స్డే 9:15 అంటే బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. రైట్, మీరు అనుకున్నట్టుగానే బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమానికి స్వాగతం. అండ్ ఈరోజు బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో నైపుణ్యమే విజయానికి నాంది, ఈ అంశం గురించి రీజనల్ డైరెక్టర్ ఫర్ నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ NSTI హైదరాబాద్ తెలంగాణ నుంచి శ్రీ రవి చిలుకోటి గారు మన స్టూడియోలో ఉన్నారు. వెల్కమ్ సార్.
1: నమస్తే అండి.
0: గుడ్ మార్నింగ్ సార్. బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమానికి మీకు వన్స్ అగైన్ వెల్కమ్. మామూలుగా మనం ఎడ్యుకేషన్ అనేది స్టార్ట్ చేస్తూ ఉంటారు, డిగ్రీ అనేది పర్స్యూ చేస్తూ ఉంటాం, బట్ చాలామంది ఉద్యోగాలు సంపాదించడంలో చాలా ల్యాక్, అంటే కొంచెం వెనుకబడిపోతూ ఉంటారు. ఇప్పుడు చూస్తే అన్ఎంప్లాయ్మెంట్ చాలా ఎక్కువగా ఉంది. మనము మనకు డిగ్రీలు ఉంటున్నాయి మన చేతిలో, కానీ మనం ఉద్యోగం సంపాదించుకోలేకపోతున్నాము. ఈ వేరియేషన్ అనేది ఎలా చూడాలి సార్? యువతలో ఈ స్కిల్స్ పాత్ర ఎలా ఉద్యోగం సంపాదించుకోవడంలో ఉంటుంది అంటే ఏం చెప్తారు?
1: ఓకే, ఇప్పుడు మనకి 10th తర్వాత మనకి చాలా దారులు ఉన్నాయి ఉద్యోగానికి కానీ హైయర్ ఎడ్యుకేషన్ కానీ. ఒకటి, కొంతమంది డిప్లొమా పోతారు, కొంతమంది డిగ్రీ వాళ్ళు ఇంజనీరింగ్ వెళ్తారు, కొంత మెడిసిన్ పోతారు, కొంతమంది డిగ్రీ చూసుకుంటారు వాళ్ళు. అయితే స్కిల్ అనేది ఇప్పుడు ప్రతి వాళ్ళకి ఇంపార్టెంట్ అయిపోయింది. ఇప్పుడు ఒక క్యాండిడేట్ 10th పాస్ అయిన తర్వాత ఇంజనీరింగ్ చేస్తే 4 ఇయర్స్ ఇంజనీరింగ్ చేయాలి, అతను డిగ్రీ అంటే 3 ఏళ్ళు చేసుకోవాలి, ఇంటర్మీడియట్ తర్వాత 2 ఏళ్ళ తర్వాత మనకు జాబ్ వస్తే గ్యారంటీ ఉండదు. అదే స్కిల్ 2 కోర్సెస్ చేసుకుంటే, ఐటీ కానీ ఐటీ కొన్ని కోర్సెస్ చేసుకుంటే వాడికి 2 ఏళ్లలో జాబ్ వచ్చేస్తుంది వాడికి. అంటే కొంచెం కష్టపడాలి 2 ఏళ్లలో, అయితే 4 ఏళ్ళు వెయిట్ చేసే కన్నా 2 ఏళ్ళు కోర్స్ చేసుకుంటే వాడికి జాబ్ వచ్చేస్తుంది. కొన్ని మనీ కోర్స్ కూడా 2 అనమాట. అట్లా వాళ్ళకి స్కిల్ మనం వాడు గెయిన్ చేసుకుంటే జాబ్ ప్రాస్పెక్ట్ వాడికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది వాడికి.
0: సార్, స్కిల్స్ అంటున్నారు కదా సార్, ఏ రకమైన స్కిల్స్ ఉంటాయి సార్?
1: స్కిల్స్ అంటే దాని 2 రకాలు ఉంటాయి అన్నమాట. ఇంజనీరింగ్ ఉంటుంది, నాన్ ఇంజనీరింగ్ స్కిల్స్ కూడా ఉంటాయి. ఫర్ ఇంజనీరింగ్ అంటే మనం ఏమంటామంటే ఫిట్టర్స్ అంటాం, ఎలక్ట్రీషియన్స్ అంటాం, వెల్డర్స్ అంటాము. అదే నాన్ ఇంజనీరింగ్ అంటే కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఉంటుంది, లైక్ సర్వీస్ సెక్టర్స్ ఉంటాయి, హోటల్ మేనేజ్మెంట్ ఉంటుంది, ఫ్రంట్ డెస్క్ మేనేజ్మెంట్ ఉంటుంది, మన డీటీపీ ఉంటుంది. ఇవంతా నాన్ స్కిల్ నాన్ ఇంజనీరింగ్ ట్రేడ్స్ ఉంటాయి అన్నమాట ఇవంతా. అయితే ప్రతిదానికి వాటి దానికి ఉన్న దానికి ఉంది ఇంపార్టెన్స్ అనమాట ఇండస్ట్రీలో.
0: సార్, ఈ స్కిల్స్ గురించి యువత ఎలాంటి శిక్షణ పొందితే బెటర్గా ఉంటుంది, శిక్షణ కోర్సులు ఎలా ఉంటాయి సార్?
1: ఇప్పుడు స్కిల్స్ అనేది మనకి డిఫరెంట్ లెవెల్స్ ఉందన్నమాట. ఒకటి ఏమంటే 10th తర్వాత ఐటీ పర్సు చేసుకోవచ్చు. ఐటీ కోర్సెస్ ఏమంటే 6 మంత్స్ నుంచి 2 ఇయర్స్ కోర్సెస్ ఉంటాయి, అవి చేసుకోవచ్చు. లేదు వాళ్ళు కొంచెం ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉన్నారంటే డిప్లొమా చేసుకోవచ్చు 3 ఏళ్ళు. ఇంకా కొంచెం పర్వాలేదు అనుకుంటే ఇంజనీరింగ్ చేసుకోవచ్చు వాళ్ళు. బెటర్ ఆప్షన్ ఏంటంటే ఇంజనీరింగ్ కూడా 4 ఇయర్స్ చేసిన తర్వాత జాబ్స్ గ్యారంటీ రోజు లేదు ఈ రోజుల్లో. ప్లస్ మనకు అంత తెలిసిన ఇంజనీరింగ్లో కూడా ఏమంటే స్కిల్ తక్కువ కాంపోనెంట్ అనమాట. థియరిటికల్గా బాగా చెప్తారు వాళ్ళు.

0: హ్యాండ్స్ ఆన్ స్కిల్ తక్కువ ఉంటుంది కాంపొనెంట్ అన్న. అట్లాగనే డిప్లొమా కూడా తక్కువ, ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది, తక్కువ కంపేర్ టు ఐటీ లెవెల్ అనమాట. ఐటీలో మా కోర్సెస్ ఏముందంటే 70% స్కిల్ బేస్డ్ కోర్సెస్ అనమాట అవంతాను. అంటే హ్యాండ్స్ ఆన్ స్కిల్ చేయాలి ప్రాక్టీస్ వాళ్ళు, 30% స్కిల్ థియరీ ఇన్పుట్స్ వాళ్ళకి ఇస్తామన్నమాట రిలవెంట్ స్కిల్స్లో. కాబట్టి వాళ్ళు చేసుకుంటే, అంటే ఆప్షన్ ఏమంటే వాళ్ళ దగ్గర గో ఫర్ ఐటీఏ కోర్స్, ఆ దగ్గర గో ఫర్ ఏ డిప్లొమా, ఆ దగ్గర గో ఫర్ ఇంజనీరింగ్ అనమాట. వాళ్ళ వాళ్ళ స్థోమత, వాళ్ళ వాళ్ళ అభిరుచిని బట్టి వాళ్ళది.
1: సో ఈ ఈ స్కిల్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్కి సంబంధించి మామూలుగా ఎలాంటి కోర్సులు ఉంటాయి, దానికి ఎలా నమోదు చేసుకోవాలి, వాళ్ళ విద్యార్హతలు ఏంటి, ఇవన్నీ డీటెయిల్గా మాట్లాడుకుందాం సార్. కాకపోతే ఒక చిన్న బ్రేక్ తీసుకుని ఒక పాట వినేసి అలా వచ్చేద్దాం సార్. రైట్, వింటూ ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమం. స్టే ట్యూన్.

0: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9670494944 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమం వింటున్నారు. ఈరోజు బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో నైపుణ్యమే విజయానికి నాంది ఈ అంశం గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ఈరోజు మన గెస్ట్ రీజనల్ డైరెక్టర్ ఫర్ నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ NSTI హైదరాబాద్ నుంచి రవి గారు ఉన్నారు. రవి చిలుకోటి గారు, వన్స్ అగైన్ వెల్కమ్ సార్. మామూలుగా ఇంతకుముందు కొన్ని కోర్సుల గురించి మనం మాట్లాడాం కదా సార్, సో ఈ కోర్సులకి ఎవరు ఎలిజిబుల్ అంటే ఏం చెప్తారు సార్? అంటే రెగ్యులర్గా స్టడీ కంప్లీట్ చేసి ఒక డిగ్రీ పర్సూ చేసుకున్న వాళ్ళు మాత్రమే ఇలాంటి కోర్సెస్కి ఎలిజిబులా, లేకపోతే కొంతమంది డిస్కంటిన్యూ చేస్తూ ఉంటారు రకరకాల కారణాలతో చదువుని?
2: ఓకే,
1: సో అలాంటి వాళ్ళకి ఏమైనా అవకాశం?
2: మూడు రకాల కోర్సు మాత్రం ఉంటాయండి. మా మినిస్ట్రీ చేసేవి బీజీటీ కోర్సు అనమాట, సిటీస్ అంటారు అనమాట, క్రాస్మెన్ ట్రైనింగ్ స్కీమ్. దానిలో మంటే మన ఐటీలో ఐటీ మీరు అంతా బాగా ఉంటారు అనమాట. ఐటీ కోసం సీటర్ స్కీమ్ అంటారు మామూలు అనమాట. దానిలో 169 జాబ్ ప్లేస్మెంట్ ట్రైనింగ్ ఇస్తూ ఉంటాము.

0: ఇన్ జాబ్ రోల్స్ అనమాట. దానిలో ఏమంటే కోర్సెస్ స్టార్టింగ్ ఫ్రమ్ 6 మంత్స్ టు 2 ఇయర్స్ డ్యూరేషన్. ఎలిజిబిలిటీ వచ్చేమో 10th నుంచి 12th పాస్ వరకు ఎలిజిబిలిటీ ఉందన్నమాట దీనిలో. అయితే మా దగ్గర కొన్ని కోర్సెస్కి బీటెక్ కూడా వస్తుందన్నమాట, డిమాండ్ దానికి బాగుండటం మూలాన. ఇప్పుడు 6 మంత్స్ కోర్స్ అని చెప్పుకున్నట్లయితే డ్రోన్ టెక్నీషియన్ కోర్స్ ఉందన్నమాట, ఇప్పుడు హైలీ ఇన్ డిమాండ్. డ్రోన్ పైలట్ ఉందన్నమాట 6 మంత్స్ కోర్సు, ఇవి 6 మంత్స్ కోర్స్ అనమాట. అలా 1 ఇయర్ కోర్సుకి వస్తే వెల్డర్ ఉందన్నమాట, ప్లస్ యూనో సెకండ్ ప్రాక్టీస్ ఉందన్నమాట, వైర్మన్ ఉంది, ఇట్లా 1 ఇయర్ కోర్సు కొన్ని ఉన్నాయి అన్నమాట. 2 ఇయర్స్ కోర్స్ వస్తే ఎలక్ట్రీషియన్ ఉంది, ఎలక్ట్రానిక్స్ మెకానిక్ ఉంది, మళ్ళీ సెమీకండక్టర్స్ ఉంది, ఈవెన్ 2 ఇయర్స్ కోర్సెస్ ఉన్నాయి అన్నమాట. ఇట్లా వెబ్సైట్లో మీకు అన్ని దొరుకుతాయి. డీటెయిల్స్ కావాలంటే www.dgt.gov.in సైట్లో మీకు దొరుకుతాయి ఇవన్నీ. అయితే సిటీఎస్ కోర్స్ అంటే బేసికల్గా ఐటీఎల్ నడుపుతారు అన్నమాట వీళ్ళు. ఇండియాలో 15,000 ఐటీఎస్ ఉన్నాయి మన దగ్గర అనమాట. అందులో 3,000 చిల్లరేమో గవర్నమెంట్ ఐటీలు ఉన్నాయి, మిగతా ప్రైవేట్ ఐటీఎస్ ఉన్నాయి. మన తెలంగాణ మాటకు వస్తే ఒక 500 ఐటీఎస్ ఉన్నాయి అనమాట మన తెలంగాణ స్టేట్లో. అందులో ఒక 200 చిల్లరేమో గవర్నమెంట్ ఐటీలు, మిగతా ప్రైవేట్ ఐటీఎస్ ఉన్నాయి అనమాట. అయితే వీళ్ళు ఎక్కడ కోర్స్ చేసిన సరే వాళ్ళకి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది అన్నిటి గవర్నమెంట్ జాబ్కి అనమాట. అంటే ప్రైవేట్లో చేస్తే వాళ్ళు గవర్నమెంట్ జాబ్ అదేమి ఉండదు. కాకపోతే దీనిలో చేసుకున్నప్పుడు వాళ్ళు ఏంటంటే స్కిల్ మీద వాళ్ళు ఫోకస్ పెట్టాలి పిల్లలు. ఏదో ఐటీ పోతున్నాం కదా పాస్ అయిపోతాను కాదు, వాళ్ళు నేర్చుకోవాలా. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రీషియన్ అనుకోండి వాడు, వాడు మేము బేసిక్ చెప్తాం వాళ్ళకి అనమాట. అంటే ఒక వైరింగ్ ఎలా చేయాలి, కంపెనీ టెస్టింగ్ ఎలా చేయాలి, మన ప్యానలింగ్ వైరింగ్ ఎలా చేయాలి, మోటార్స్ ఎలా రన్ చేయాలి, అవన్నీ చెప్తాను అనమాట. అవి నేర్చుకుంటే వాడికి వాడు ఐటీ అయిపోతాం అంటే జాబ్ వచ్చేస్తుంది ఈ రోజుల్లో. అలాగే ఇంకో కోర్స్ ఇంకొక స్కీమ్ మా దగ్గర ఉందన్నమాట, సిఐటీస్ అంటాము, క్రాఫ్ట్ ఇన్స్ట్రక్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనమాట. దానికి అంటే ఐటీఐలో ఫ్యాకల్టీ అవ్వాలనుకున్న వాళ్ళు, అంటే టీచర్ కావాలనుకున్న వాళ్ళు వీళ్ళు ఈ కోర్స్ చేసుకోవచ్చు. దానికి ఎలిజిబిలిటీ వచ్చేయమంటే ఐటీ పాస్, డిప్లొమా కానీ ఇంజనీరింగ్ కానీ పాస్ కావాలి వాళ్ళు. వీళ్ళు అయిన వాళ్ళు ఏంటంటే మేము ఒక యాడ్ ఇస్తాము అనమాట ఎవ్రీ ఇయర్ మార్చిలో. వాళ్ళని ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది, దానికి అపియర్ అయిన వాళ్ళు మెరిట్లో క్వాలిఫై అయితే వాళ్ళకి సీట్ వస్తుంది అనమాట. అట్లా మొత్తం 33 ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి ఇండియాలో మావి, ఎన్ఎస్టీఎస్ అనమాట. హైదరాబాద్లో 3 ఉన్నాయి ఇక్కడ మా దగ్గర. రామంతపూర్ క్యాంపస్ ఒకటి ఉందన్నమాట, విధంగా 2 క్యాంపస్లు ఉన్నాయి. ఇవి ఈ సిఐటీస్ కాకుండా మేము ఐటీ కోర్స్ కూడా నడుపుతాం అనమాట అడ్వాన్స్ టెక్నాలజీస్లో. లైక్ మేమేంటే డ్రోన్ టెక్నీషియన్ నడుపుతున్నాము, డ్రోన్ పైలట్ ఉంది మా దగ్గర, మెడికల్ ఎలక్ట్రాన్స్ కోర్సు మా దగ్గర ఉంది, సెమీకండక్టర్ కోర్సు మా దగ్గర ఉంది, మళ్ళీ ఈవీ ఛార్జింగ్ ఈవీ వెహికల్ మా దగ్గర కోర్సు ఉంది మా దగ్గర. ఆడపిల్లకి వచ్చేమో కాస్మెటాలజీ ఉంది, ఫ్యాషన్ డిజైన్ మా దగ్గర ఉంది, ఐఓటీస్ మన దగ్గర కలిసి మా కోర్సు మా దగ్గర ఉందన్నమాట. మా దగ్గర చాలా కోర్సు ఉంటాయి. థర్డ్ కేటగిరీ వచ్చేమో ఏవిటీస్ అంటారన్నమాట, అడ్వాన్స్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ స్కీమ్. అంటే ఆల్రెడీ ఇండస్ట్రీలో పనిచేస్తున్న వాళ్ళు కానీ, బీటెక్ అయిన వాళ్ళు కానీ, డిప్లొమా అయిన వాళ్ళు కానీ, వాళ్ళు ఏంటంటే స్కిల్స్ ఎన్హాన్స్ చేసుకుంటానికి అప్స్కిల్లింగ్ రీస్కిల్లింగ్ ప్రోగ్రామ్ కింద దీన్ని నమోదు చేసుకోవచ్చు వాళ్ళు. ఇది ఏవిటీస్లో ఏమంటే కోర్స్ కోర్సు 1 వీక్ టు 4 వీక్స్ మ్యాక్సిమం ఉంటాయన్నమాట అవి. ఇవన్నీ మా డీటెయిల్స్ మా వెబ్సైట్లో దొరుకుతాయి మీకు. వాళ్ళు స్టూడెంట్స్ ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు వెబ్సైట్ మాకు చూసుకోవచ్చు, ఎన్ఎస్ వెబ్సైట్ చెక్ చేసుకోవచ్చు. ఆదికం కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద ఫర్దర్ ఎంక్వైరీ అనమాట వాళ్ళు.
1: చాలా మంచి విషయం సార్. ఇంతకుముందు ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఈ కోర్సెస్ అన్నిటికీ కూడా ఏమైనా సబ్సిడీ అందించే పథకాలు లాంటివి ఏమైనా అందుబాటులో ఉన్నాయా సార్ యువతకి?
0: ఫీజు విషయానికి వస్తే ఐటీఐలు అయితేనేమో వాళ్ళ గవర్నమెంట్ స్ట్రక్చర్ ఉంటుంది అన్నమాట, స్టేట్ గవర్నమెంట్ స్ట్రక్చర్ ఫీజు ఉంటుంది అన్నమాట. మా ఎన్ఎస్సీల వరకు వస్తే నెలకి 150 రూపాయలు మేము మాత్రమే ఛార్జ్ చేస్తాము లాంగ్ టర్మ్ కోర్సెస్కి అనమాట, సిటిఎస్ కానీ సిఐటిఎస్ కానీ. అది కూడా మగపిల్లకి మాత్రమే, ఆడపిల్లకి అది కూడా ఎగ్జామ్షన్ ఫ్రీ అనమాట. ఓన్లీ వాళ్ళకి ఏమంటే హాస్టల్లో ఉంటే ఆడపిల్లలు హాస్టల్ ఫీ వచ్చి నెలకు 100 రూపాయలు మాత్రమే, ఆడపిల్లకి మగపిల్లకైనా సరే. ప్లస్ మెస్ ఖర్చు వాళ్ళు భరించాలి వాళ్ళు. అది దీనిలో ఫీజు మాత్రం చాలా నామినల్ ఫీజు అనమాట. అది షార్ట్ టర్మ్ కోర్సెస్కి వస్తే మా దగ్గర 1,000 రూపీస్ అనమాట ప్రైవేట్ క్యాండిడేట్స్కి అయితే. అంటే ఒక డిప్లొమా బీటెక్ అయిన వాడు వాడ కోర్స్ చేయదలుచుకుంటే షార్ట్ టర్మ్ కోర్స్ ఏదన్నా ఒక ఏరియాలో హీ హ్యాస్ టు పే 1,000 రూపీస్ పర్ వీక్ అనమాట.
1: సార్ ఈ వీటికి అడ్మిషన్స్ ఏ టైంలో ఉంటాయి సార్ ప్రతి సంవత్సరం?
0: సిటిఎస్ అంటే ఐటీఐ కోర్సెస్కి వచ్చేమో స్టార్టింగ్ ఫ్రమ్ మే అనమాట, మే జూన్లో స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నాయి అనమాట కోర్సెస్, అడ్మిషన్స్ నడుస్తున్నాయి. సిఐటీఎస్కి వచ్చేమో మార్చిలో యాడ్ వస్తుంది అనమాట, మేలో ఎగ్జామ్ అయిపోతుంది, అంటే ఎగ్జామినేషన్ అయిపోతుంది. అడ్మిషన్ ఏమో బై జూన్ జూలై కంప్లీట్ అయిపోతుంది అనమాట దానికి.
1: సార్ మామూలుగా
0: షార్ట్ టర్మ్ వచ్చేమో, సారీ షార్ట్ టర్మ్ వచ్చి అది ఎప్పుడు మా షెడ్యూల్ ఉంటుంది అనమాట, ఎవ్రీ వీక్ షెడ్యూల్ ఉంటుంది మాది అనమాట, ఆ కండిషన్ నడుస్తూ ఉంటాయి త్రూ అవుట్ ద ఇయర్. అవి
1: ఈ షార్ట్ టర్మ్ కోర్సెస్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఎవ్రీ వీక్ మన వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి సార్ డీటెయిల్స్? డెఫినెట్గా మంచి విషయం సార్. అయితే నార్మల్గా మనం చదువుకోవడం, మనకు ఏదైనా డిగ్రీ రావడం, మామూలుగా ఇప్పుడు షార్ట్ టర్మ్ కోర్స్ అయినా లేకపోతే లాంగ్ టర్మ్ కోర్స్ అయినా మనం తీసుకుంటాం, మన దగ్గర ఒక సర్టిఫికేషన్ ఉంటుంది. ఇప్పుడు పెద్ద ప్రశ్న ఏంటంటే ఆ తర్వాత ఉద్యోగాన్ని సంపాదించుకోవడం. సో ఈ

0: ఉద్యోగాలు వేట, ఈ ఉద్యోగాలు సంపాదించుకునే దాంట్లో ఈ కోర్సెస్ లేకపోతే ఇన్స్టిట్యూట్స్ ఏమైనా హెల్ప్ చేస్తూ ఉంటాయి సార్ యూత్కి? అది అవి
1: డెఫినెట్లీ.
0: ఎలా ఉంటాయి?
1: ఇంతకుముందు ఏమవుతుందంటే, మేము మనం కూడా మనం చదువుకున్నప్పుడు కూడా, మేము కూడా బీటెక్ చేసినప్పుడు కూడా మాకు క్యాంపస్ ప్లేస్మెంట్ అంటూ ఉండేవి కాదు. ఇప్పుడు వచ్చింది ఆ కల్చర్ అనమాట. వీస్ గుడ్ ఇండస్ట్రీ విత్ రెజ్యూమ్ ఆర్ పోస్ట్ రెజ్యూమ్ టు ద వెబ్సైట్స్, అలా తిరిగేవాళ్ళు అనమాట. ఇప్పుడు ప్రస్తుతం ఆమె గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే, ప్రతి స్టేట్ గవర్నమెంట్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చిందనమాట వాళ్ళు. వాళ్ళకి ఏమంటే, దిస్ షుడ్ డ్రైవ్ ద క్యాంపస్ డ్రైవ్ రన్ చేయాలన్నమాట వాళ్ళు. అట్లా ఎన్ఎస్టీ గవర్నమెంట్ క్యాంపస్ డ్రైవ్ రన్ చేస్తూ ఉంటారన్నమాట. దానిలో ప్రైవేట్ వాళ్ళు వస్తారన్నమాట, కొన్ని పిఎస్ఎస్ వస్తూ ఉంటాయి. అదే కాకుండా వీళ్ళకి అప్రెంటిషిప్ కూడా మేము అరేంజ్ చేస్తామన్నమాట వీళ్ళకి అనమాట, 1 ఇయర్ అప్రెంటిషిప్ అనమాట. అడ్వాంటేజ్ ఏమవుతుందంటే, పిల్లలకి ఐటీఐ పాస్ అయిన తర్వాత ఒకళ్ళు జాబ్ రాలేదనుకోండి, వాడు ఖాళీ ఇంట్లో కూర్చునే కానీ అప్రెంటిషిప్ చూసుకుంటే వాడు 1 ఇయర్ వాడు ట్రైనింగ్ అవుతుంది, ఆన్ ద జాబ్ ట్రైనింగ్ పోతాడనమాట. వాడు ఇండస్ట్రీ పనిచేసుకుంటాడు, స్టైఫండ్ వస్తుంది వాడు, అంటే వాడి పాకెట్ మనీ వాడు సరిపోతుంది అనమాట. ఈలో వాడు జాబ్ ప్రయత్నం వాడు చేసుకోవచ్చు.

0: ఒకళ్ళు జాబ్ రాలేదనుకోండి, వాడు ఖాళీ ఇంట్లో కూర్చునే కానీ అప్రెంటిషిప్ చూసుకుంటే వాడు 1 ఇయర్ వాడు ట్రైనింగ్ అవుతుంది, ఆన్ ద జాబ్ ట్రైనింగ్ పోతాడనమాట. వాడు ఇండస్ట్రీ పనిచేసుకుంటాడు, స్టైఫండ్ వస్తుంది వాడు, అంటే వాడి పాకెట్ మనీ వాడు సరిపోతుంది అనమాట. ఈలో వాడు జాబ్ ప్రయత్నం వాడు చేసుకోవచ్చు. కొన్ని కొన్ని కంపెనీలు ఏం చేస్తారు, ప్రైవేట్ కంపెనీ ఏం చేస్తారంటే వాడు మంచిగా పెర్ఫామ్ చేస్తే అప్రెంటిషిప్లో వాళ్ళు అబ్జర్వ్ చేసుకుంటారు అనమాట వాళ్ళు. అది ప్యూర్లీ డిపెండింగ్ అప్ ఆన్ ద క్యాండిడేట్.
1: రైట్. సో ఆర్థికంగా ఖచ్చితంగా ఒక భరోసా అనేది మాత్రం లభిస్తుంటుంది ఈ కోర్సెస్ వల్ల, స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ ట్రైనింగ్ వల్ల అని చెప్తున్నారు. అలాగే గ్రామీణ యువత కోసం మీరు ఇంతకుముందు మహిళలకి ఫ్రీగా అని అన్నారుగా, సో గ్రామీణ యువత గురించి వాళ్ళు ఎలా, ఈ మామూలుగా హైదరాబాద్లో మూడు మూడు ప్రాంతాల్లో ఉన్నాయని చెప్పారు కదా సార్, వాళ్ళు ఎలా ఇక్కడ కోర్సెస్ ఏమైనా ఆన్లైన్ కోర్సెస్ లాంటివి ఏమైనా అవైలబుల్గా ఉంటాయా?
0: ఇవంతా స్కిల్ ఉండే కోర్స్ మా దగ్గర అనమాట. అంటే వాళ్ళు హ్యాండ్స్ ఆన్ స్కిల్ ప్రాక్టీస్ చేసుకోవాలి కాబట్టి వాళ్ళు ఫిజికల్గా వస్తేనే బెటర్. అది
1: సో తప్పకుండా వాళ్ళు
0: తప్పకుండా రావాలి వాళ్ళు.
1: రావాల్సిందే. రైట్. మరిన్ని విశేషాలు మనం యూత్ స్కిల్ ఇనిషియేటివ్స్ గురించి అడిగి తెలుసుకునే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుని ఒక పాట వినేసొద్దాం సార్. రైట్, వింటూ ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమం వింటున్నారు. స్టే ట్యూన్.

0: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9670494944 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమం వింటున్నారు. ఈరోజు నైపుణ్యమే విజయానికి నాంది ఈ అంశం గురించి ఎన్ఎస్టీఐ హైదరాబాద్ నుంచి శ్రీ రవి చిలుకోటి గారు మన స్టూడియోలో ఉన్నారు. బోల్డ్ అనే విషయాలు మనం యూత్ ఇనిషియేటివ్ గురించి అంటే యూత్ స్కిల్స్ ఇనిషియేటివ్ గురించి బోల్డ్ అనే విషయాలు మనం డిస్కస్ చేస్తున్నాం. www.dgt.gov.in ఈ వెబ్సైట్లో యువతకు ట్రైనింగ్కి స్కిల్స్కి సంబంధించిన కోర్సెస్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా పొందుపరిచి ఉంటాయి. కాబట్టి ఈ వెబ్సైట్ని ఒకసారి మీరు విజిట్ చేయండి, www.dgt.gov.in. సార్, వన్స్ అగైన్ వెల్కమ్ సార్. నార్మల్గా ఎవరైతే అంటే మనం ప్రొవైడ్ చేసే కొన్ని కోర్సెస్ గురించి మీరు ఇంతకుముందు మాట్లాడారు సార్, అయితే గ్రామీణ యువత ఇక్కడికి వచ్చి ఈ స్కిల్స్ నేర్చుకోవడానికి లేకపోతే ఈ కోర్సెస్ నేర్చుకోవడానికి కొంచెం వెనుకంజ వేస్తూ ఉంటారని చెప్పవచ్చు. ఎందుకంటే మేము అక్కడి నుంచి ఇక్కడికి మైగ్రేట్ అవ్వాలా, అంటే నిజంగా జాబ్ ఆపర్చునిటీ మాకు వస్తుందా రాదా, ఇలాంటి కొన్ని సందిగ్ధంతో చాలామంది అక్కడే ఉండడానికి ట్రై ఉంటూ ఉంటారు. వాళ్ళు ఒక రకంగా లాస్ అయినట్టుగానే అనిపిస్తూ ఉంటుంది కదా సార్. సో దీన్ని ఎలా చూడాలి మనం?
2: మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే గ్రామీణ యువతకి ఏమంటే ఇక్కడ హైదరాబాద్ వచ్చి ట్రైనింగ్ తీసుకోవాలంటే ఎక్కడ ఉండాలి, వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది అనమాట. రూమ్ ఎత్తుకోవాలి, ఏమైనా ఎంత ఖర్చు ఉంటుంది అనుకుంటారు వాళ్ళు. మా దగ్గర ఇన్స్టిట్యూట్స్ ఏమంటే హాస్టల్ మా దగ్గర ఉంటుంది అనమాట, హాస్టల్ ఉంటుంది అనమాట. గర్ల్స్ సపరేట్ హాస్టల్ ఉంది, బాయ్స్ సపరేట్ హాస్టల్ ఉంటుంది అనమాట. ముందుగా చెప్పినట్లుగా హాస్టల్ మాకు 100 రూపాయలు మాత్రమే ఛార్జ్ చేస్తే నెలకు అనమాట, 100 రూపీస్ ఓన్లీ పర్ మంత్. అది చాలా నామినల్ కాస్ట్ అనమాట. అది కాబట్టి వాళ్ళు గ్రామీణ యువత వస్తే వాళ్ళకి ఉండడానికి అయితే ఇబ్బంది ఉండదు. ప్లస్ భోజనంకి అంటారా, భోజనం కూడా మా దగ్గర ఏంటంటే మెస్ ఫెసిలిటీ ఉంటుంది అనమాట, చాలా సబ్సిడీ రేట్ మా దగ్గర ఉంటుంది. దాంతో వాళ్ళకి భోజనం కూడా ఇబ్బంది ఉండదు, అది కూడా హైజీనిక్ ఫుడ్ ఉంటుంది అనమాట. దాంతోపాటు వాళ్ళు ఏంటంటే 1 ఇయర్ కష్టపడి 6 మంత్స్ కష్టపడితే వాళ్ళకి మన స్కిల్స్ వస్తాయి అనమాట, వాళ్ళు ఎంప్లాయబుల్ అవుతారన్నమాట. వాళ్ళు అప్రెంటిషిప్ తీసుకోవచ్చు, వాళ్ళు ఏదైనా ఇండస్ట్రీ జాబ్కి వెళ్ళిపోవచ్చు, ఇంట్రెస్ట్ ఉంటే ఫైర్ సర్వీస్ కూడా పోవచ్చు అనమాట వాళ్ళు. ఇంకోటి ఏమంటే ఐటీ పాస్ అయిన వాళ్ళకి సపోజ్ ఏమంటు ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ డిప్లొమా చేయాలనుకుంటే వాళ్ళకి డైరెక్ట్గా సెకండ్ అడ్మిషన్ వాళ్ళకి వస్తుంది అనమాట. ఐటీ పాస్ అయితే వాళ్ళకి అంటే డిప్లొమా 3 ఏళ్ళు చేసుకోగల వాళ్ళు, 2 ఇయర్స్లో అయిపోతుంది, డిప్లొమాకి అయిపోతుంది అనమాట వాళ్ళకి. ఆ సౌలభ్యం కూడా వాళ్ళకు ఉందన్నమాట.
1: సార్, మామూలుగా ఇప్పుడు ఈ ట్రైనింగ్ సెషన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత వీళ్ళకి ఏమైనా సర్టిఫికేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు సార్, అది ఎలా ఉంటుంది?
2: సర్టిఫికేషన్ మాదేమంటే ఎగ్జామినేషన్ కండక్ట్ బై డీజీటీ అనమాట, ఐటీలో కానీ మా దగ్గర కానీ అనమాట. అది నేషనల్ రికగ్నైజ్ అనమాట. ద సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద డీజీటీస్ అక్రాస్ వైల్డ్ అక్రాస్ ద వరల్డ్ అనమాట.
1: సార్, ఈ సర్టిఫికేషన్ అనేది ఉద్యోగాలు పొందడంలో ఎంతవరకు ప్రాధాన్యత అంటే
2: చాలా పెట్టి ఉంటుంది దానికి అనమాట, సర్టిఫికేట్కి అనమాట. లాంగ్ టర్మ్ ఇంకా షార్ట్ టర్మ్ కూడా మాకు కోర్స్ చేసినప్పుడు అది తీసుకోవాలి, ఇంటర్వ్యూకి అప్లై చేసుకుంటే వాళ్ళకి వాళ్ళకి ముందు వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారన్నమాట ఇండస్ట్రీ వాళ్ళు కూడా.
1: సో ఉద్యోగానికి అయితే ఒక భరోసా అనేది ఖచ్చితంగా లభిస్తుంది. రైట్. మామూలుగా ఇంతకుముందు మీరు గ్రామీణ యువత గురించి మాట్లాడారు సార్, అయితే మహిళలకు ఎట్లాగూ సబ్సిడీ ఉంది, వాళ్ళకి ఇలాంటి ఫీజు లేదు అని చెప్తున్నారు. అలాగే దివ్యాంగులు, ఆర్థికంగా వెనుకబడిన యువత కోసం ప్రత్యేకంగా నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా సార్? ఉంటే వాళ్ళు ఎలా నమోదు చేసుకోవాలి?
2: వికలాంగులకి అయితే మా 5 కోర్సులు మా దగ్గర ఉన్నాయి అనమాట, వికలాంగులు మాత్రమే కాదు, అన్ని చోట్ల మా ఇన్స్టిట్యూట్స్ లేవు దానికి అనమాట. స్పెషలైజ్ కోర్స్ మా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి వాళ్ళకి, వాళ్ళకి మంటే 5 ట్రేడ్లు ఉన్నాయి వాళ్ళకి అనమాట వికలాంగులకి మాత్రమే. అయితే అదేంటంటే కంప్యూటర్స్ ఒకటి ఉందన్నమాట, కార్పెంటరీ ఒక కోర్స్ ఉంది, అట్లా 5 కోర్సులు వాళ్ళకు ఉన్నాయి అనమాట వికలాంగులు మాత్రమే. అయితే కాకపోతే అండి వాళ్ళకు కూడా అనమాట, వాళ్ళకు కూడా కొన్ని కోర్సులు అడ్మిషన్ తీసుకోవచ్చు. మా దగ్గర ఒక కోర్స్ ఉంది కంప్యూటర్ ఆపరేట్ ప్రోగ్రామ్ అసిస్టెంట్ అనమాట, కోపా అంటాం దాన్ని. దానిలో నడవలేని వాళ్ళు తీసుకోవచ్చు అనమాట ట్రైనింగ్, దానికి ఇబ్బంది ఏమి ఉండదు. ఎక్కువ స్టూడెంట్స్ వాళ్ళని వీల్చైర్లు వస్తారన్నమాట, అడ్మిషన్ తీసుకుంటారు, వాళ్ళు మొత్తం నేర్చుకుంటారు, వాళ్ళు జాబ్ కూడా వస్తుంది అనమాట వాళ్ళకి. అలా వాళ్ళకి కూడా స్కోప్ ఉంది వాళ్ళకి. కొన్ని కొన్ని ట్రేడ్లు ఏమవుతుందంటే వెల్డింగ్ ఒక ట్రేడ్ మా దగ్గర ఉందన్నమాట, అది విజువల్ ఇంపాక్ట్ వాళ్ళకి దానికి ఎలిజిబిలిటీ ఉండదు, ఎందుకంటే అది ప్రాక్టికల్గా

0: చేయాలన్నమాట వెల్డింగ్ అది. వాళ్ళు చూడలేనప్పుడు అంటే ఆ జాబ్ చేయలేరన్నమాట, వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉండదు అనమాట. అట్లా కొన్ని కొన్నింటికి ఎలిజిబిలిటీ ఉంటుంది. అవన్నీ మా వెబ్సైట్లో దొరుకుతాయి మీకు డీటెయిల్స్ అనమాట, కోర్స్ వైజ్ మీకు అన్నీ.
1: సార్ మహిళలకి ఎలాంటి కోర్సెస్ ఉంటాయి సార్ ప్రత్యేకంగా? ఇంతకుముందు ఫ్యాషన్ డిజైనింగ్ అని ఒకటి చెప్పారు.
0: మహిళలకి అయితేనేమో ఫ్యాషన్ టెక్నాలజీ ఒకటి ఉందన్నమాట కోర్సు, ప్లస్ ఏమో కాస్మెటాలజీ ఒక కోర్సు ఉంది మా దగ్గర. ఈ రెండు హై డిమాండ్ అనమాట. ఇప్పుడు ఉద్యోగమే కాకుండా కొన్ని కొన్ని కోర్సెస్ చేసుకుంటే వాళ్ళు వాళ్ళ బిజినెస్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఎవరన్నా ఒక మహిళ కాస్మెటాలజీ కోర్స్ చేసుకున్నారు అనుకోండి, వాళ్ళ దగ్గర స్టార్ట్ దేర్ ఓన్ బిజినెస్ అనమాట, బోటిక్ స్టార్ట్ పెట్టుకోవచ్చు అనమాట వాళ్ళు. బ్యూటీషియన్ కోర్స్ కానీ మేకప్ అని, ఈ రోజుల్లో ప్రతి పెళ్లిలో ప్రతి ఫంక్షన్కి బ్యూటీషియన్ కావాలి వాళ్ళకి. అట్లీస్ట్ దగ్గర ఎన్ మినిమం 1 lakh అనమాట పర్ మంత్ వాళ్ళు ఎర్న్ చేసుకోవచ్చు ఈ కోర్స్ చేసుకుంటే. అదే కాకుండా నెయిల్ ఆర్ట్ ఒకటి ఉందన్నమాట. అలా చాలా చాలా దానిలో సబ్ గ్రూప్స్ ఉంటాయి అనమాట దానిలో. అలాగే మసాజ్ పార్లర్ పెట్టుకోవచ్చు వాళ్ళు అనమాట. అలా చాలా కోర్స్ దానిలో ఉంటాయి. అలాగే ఫ్యాషన్ టెక్నాలజీ చూసుకుంటే డ్రెస్ డిజైనింగ్ ఉంటుంది, ప్యాటర్న్ మేకింగ్ ఉంటుంది అనమాట. అవన్నీ వాళ్ళు కూడా నేర్చుకుని వాళ్ళు కూడా చిన్న బిజినెస్ సెటప్ చేసుకోవచ్చు. అవే కాకుండా ఇంజనీరింగ్ ట్రేడ్స్ కూడా మాకు నేను చెప్పాను కదా, వెల్డింగ్ ఉంది, ఎలక్ట్రీషియన్ ఉన్నాయి కదా. ఒక వెల్డర్గా నా కోర్స్ కంప్లీట్ చేసుకుంటే సింపుల్ వెల్డింగ్ షాప్ పెట్టుకోవచ్చు వాడు అనమాట బయటకు పోయేసి. దాని పెద్ద ఖర్చు కూడా ఏమి కాదు, ఒక 1 lakh 1.5 lakh వాడు ఎక్విప్మెంట్ చిన్న కొనుక్కుంటే. ఇప్పుడు మనం ప్రతి ఇంటికి పోయిన మనకి ఏంటంటే గ్రిల్స్ కావాలి, కిటికీలు కావాలి, తలుపులు కావాలి, అవన్నీ కొంత వాటి నిజంగా స్టార్ట్ చేసుకుంటే ఈ కెన్ బిల్డప్ హిజ్ ఓన్ ఎంపైర్ అనమాట నిదానంగా. అట్లనే మన కొన్ని కోర్స్ మనకు ప్లంబర్ ఒక కోర్స్ మా దగ్గర ఉందన్నమాట ప్లంబింగ్ అనేది. అది చేసుకుంటే ప్రతి చోట మాకు ప్లంబర్ మనకు కావాలి కదా, ఇంట్లో ట్యాప్లు పని పెట్టే ట్యాప్లు లీక్ అవ్వడం కానీ, హోటల్స్లో ప్లంబర్ కావాలి, హాస్పిటల్ ప్లంబర్ కావాలి. వాళ్ళు కూడా ఏమంటే వాళ్ళు చిన్న బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు వాళ్ళు వాళ్ళంతా వాళ్ళనమాట. అట్లనే ఆర్ఏసీ మా దగ్గర ఒక ట్రేడ్ ఉందన్నమాట, రిఫ్రిజరేషన్ ఎయిర్ కండిషనింగ్, అంటే మన ఏసీ మెకానిక్ల అనమాట, ఏసీ ఫ్రిడ్జ్ మెకానిక్ అనమాట. వాళ్ళు కూడా అది కోర్స్ చేసుకున్నప్పుడు కూడా వాళ్ళు జాబ్ ఎత్తుకోగలరు గవర్నమెంట్ జాబ్ కోసం అనమాట. దగ్గర స్టార్ట్ ఓన్ బిజినెస్ అనమాట నిదానంగా చేసుకోవచ్చు వాళ్ళు, చిన్న అతను వాడు కిట్ కొనుక్కొని చేసుకోవచ్చు వాళ్ళు.
1: సార్ ఇంతకుముందు మీరు అన్నట్టుగా వ్యాపార రంగంలోకి దిగాలనుకునే యువతకి ఒకవేళ అంటే అది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కదా, కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేసుకోవాలనుకునే వాళ్ళు అంటే ఇక్కడ ట్రైనింగ్ తీసుకొని ఒక వ్యాపారం స్టార్ట్ చేసుకోవాలనుకున్న, సో వాళ్ళకి ఆర్థికంగా ఏమైనా ప్రభుత్వం తరఫున ఏమైనా భరోసా ఇచ్చే కార్యక్రమాలు ఏమైనా ఉంటాయి సార్?
0: మాది ప్రతి కోర్సు ఒక కంపోనెంట్ ఉంటుంది అనమాట, ఎంప్లాయబిలిటీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేసి అనమాట. దానిలో మేమేం చేస్తామంటే వాళ్ళు బిజినెస్ ఎలా చేసుకోవాలనుకుంటే దానికి రిపోర్ట్ ఎలా చేసుకోవాలి, ప్రాజెక్ట్ ఎలా చేసుకోవాలి, లోన్స్కి ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఆ లోన్ ప్రొసీజర్ ఏంటి, ఎంతవరకు లోన్ వస్తుంది, ఎంత సబ్సిడీ వస్తుంది అనమాట, అంతా వాళ్ళు ఒక బ్యాంకర్స్కి పిలుస్తారు సెషన్లో మేము అనమాట. ఒక బ్యాంకర్ని పిలుస్తాము, వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట. అది వాళ్ళు మేము ఫెసిలిటీ కూడా చేస్తాం అనమాట, ఎవరైనా బిజినెస్ కావాలి సెటప్ చేయదలుచుకుంటే వాళ్ళకి మేము. కాబట్టి అవన్నీ వాళ్ళకి చెప్తాం మేము కోర్సు పాట అనమాట.
1: ఒక వ్యాపారాన్ని స్టార్ట్ చేయడానికి ముందు కావాల్సిన వివరాలన్నీ కూడా మీరు దగ్గర ఉండి చెప్పిస్తూ ఉంటారు.
0: మా కోర్సు ఒక కాంపోనెంట్ అనమాట, అది అట్లా సిలబస్లో అనమాట.
1: ఓ నైస్.
0: చెప్పి వాళ్ళు బ్యాంకులు పిలిపిస్తారన్నమాట, బ్యాంకు కూడా చెప్తారన్నమాట వాళ్ళు ఎలా అప్లై చేసుకోవాలి, సబ్సిడీ వస్తుంది, ఎంత లోన్ వస్తుంది వాళ్ళకి చెప్తారు మొత్తం వాళ్ళు అనమాట.
1: సో ఏదైనా ఉదాహరణ చెప్పగలుగుతారా సార్ ఇట్లా మీ దగ్గర నుంచి స్టూడెంట్స్ ఎవరైనా వ్యాపార రంగంలో అభివృద్ధి చెందిన వాళ్ళు?
0: ఒక లేడీ క్యాండిడేట్ అనమాట మా దగ్గర ఎలక్ట్రీషియన్ కోర్స్ చేసింది.
1: ఓకే.
0: ఇప్పుడు మన ఎల్ఈడి బల్బ్ అని అంటున్నాం కదా.
1: అవును సార్.
0: ప్రతి చోట ప్రతి ఇంట్లో ఎల్ఈడి బల్బ్ తిరుగుతామంటే ఆ మ్యానుఫ్యాక్చర్ స్టార్ట్ చేసుకుందంట ఆ అమ్మాయి అనమాట. లోన్ తీసుకొని షీ స్టార్ట్ విత్ మినిమం స్మాల్ సెటప్ స్టార్ట్ చేసుకుంది అనమాట. నా షీ డూ వెరీ గుడ్ బిజినెస్ విత్ ఎంప్లాయింగ్ అబౌట్ 50 ఎంప్లాయీస్ అతని కింద అనమాట. అట్లా చాలా సక్సెస్ చాలా ఉన్నాయన్నమాట. అట్లా మా దగ్గర వెల్డర్స్ ఉంటారన్నమాట వాళ్ళు, వాళ్ళ వాళ్ళ సొంతగా వాళ్ళు వర్క్షాప్ పెట్టుకుంటారు వాళ్ళు. అట్లనే ఎలక్ట్రీషియన్ ఉంటారన్నమాట, వాళ్ళు ఏంటంటే బయట జాబ్ కోసం పోరు వాళ్ళు, వాళ్ళు చిన్న వర్క్షాప్ పెట్టుకుంటారన్నమాట. వాళ్ళు మోటార్ వైండింగ్ ఉంటుంది, ఎలక్ట్రిక్ మన ఇంట్లో పనులు చేస్తారన్నమాట, హౌస్ వైరింగ్ ఉంటుంది, మన ఇండస్ట్రీ వైరింగ్ కూడా చేసుకుంటారు వాళ్ళు, అలా చేసుకుంటారు ఉంటారన్నమాట వాళ్ళు.
1: సో టెక్నాలజీ అనేది రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. ఇప్పుడు ఏఐ వచ్చింది, ఏఐ వల్ల జాబ్స్ పోతున్నాయి అని చెప్తున్నారు, కొత్త ఉద్యోగాలు క్రియేట్ అవుతున్నాయి, ఇలా రకరకాలుగా మనం వింటున్నాం. అయితే ఏఐకి సంబంధించిన ఏమైనా కోర్సెస్ ఉన్నాయా వీటి గురించి మనం మాట్లాడదాం సార్. ఒక చిన్న బ్రేక్ తీసుకొని ఇంకొక పాట వినేసి వద్దాం. వింటూ ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. ఇది బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమం. స్టే ట్యూన్.

0: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. 9:49 25 సెకండ్స్ ఎగ్జాక్ట్ గా స్టూడియో క్లాక్ లో బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమం వింటున్నారు. అండ్ ఈరోజు నైపుణ్యమే విజయానికి నాంది ఈ అంశం గురించి ఎన్ఎస్టీఐ నుంచి శ్రీ రవి చిలుకొట్టి గారు మన స్టూడియోలో ఉన్నారు. సార్ వన్స్ అగైన్ వెల్కమ్. మామూలుగా టెక్నాలజీ పెరిగిపోతుంది, ఉద్యోగాలన్నీ కూడా కొన్ని ఉద్యోగాలు పోతున్నాయి, కొన్ని ఉద్యోగాలు క్రియేట్ అవుతున్నాయి. ఈ యొక్క ఫోబియా అయితే అన్ని ఫీల్డ్స్లో నడుస్తుంది సార్. సో ఏఐకి సంబంధించి అంటే ఏఐ నేర్చుకోవడం వల్ల మనకి నెక్స్ట్ ఫ్యూచర్ ఉంటుంది అనే ఒక వాదన కూడా ఉంది. కాబట్టి మన కోర్సెస్లో ఏమైనా ఏఐకి సంబంధించి కొత్త కోర్సు అంటే నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్ కోర్సెస్ ఏమైనా ఉన్నాయా?
1: మా దగ్గర కోర్సు ఉందంటే స్టార్ట్ చేసి రీసెంట్లీ అనమాట ఏఐ మీద. దాని ఏమంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామ్ అసిస్టెంట్ అనమాట, ఏపీ అంట అనమాట దాని కోర్స్. అది 2 ఏళ్ల కోర్స్ అనమాట. అది దానికి ఎలిజిబుల్ వచ్చి 12th పాస్ అయి ఉండాలన్నమాట. టెన్త్ ఎలిజిబుల్ దానికి అనమాట. 10th పాస్ అయితే ఎలిజిబుల్ అడ్మిషన్ తీసుకోవచ్చు. దాని ఏమంటే వాళ్ళు ఏ ఎక్స్పర్ట్ అయితే కారు వాళ్ళు, కాకపోతే ఏ బేసిక్స్ నేర్పుతాం వాళ్ళకి అనమాట. అండ్ దే కెన్ గో యాజ్ అ టెక్నీషియన్ అనమాట. అంటే ప్రోగ్రామ్ సపోర్ట్ కింద పనిచేయచ్చు అనమాట వాళ్ళు. ఆ కోర్స్ మా దగ్గర అమంతపూర్ ఉందన్నమాట. ప్లస్ విద్యార్థులు కూడా నడుపుతున్నాం కోర్సు, రెండు చోట్ల నడుస్తుంది అనమాట కోర్స్ అది.
0: ఓకే సార్, నార్మల్గా చాలామంది బయట అబ్రాడ్లో జాబ్ చేయాలి, విదేశాల్లో జాబ్ చేయాలి, విదేశాల్లో స్థిరపడాలి అనుకుని ట్రై చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఈ కోర్సులు ఎంతవరకు ఉపయోగపడుతుంటాయి? ఏమైనా ఉదాహరణలు ఉన్నాయా సార్ అలా సెటిల్ అయిన వాళ్ళు?
1: ఇప్పుడు మనకేంటి, ఇంతకుముందు మనం ఏంటంటే మనకు బయట జాబ్ చేసుకుంటు అనుకుంటే మనం ఏం చేసేవాళ్ళం, ఏదో ఏజెంట్ పట్టుకునేవాళ్ళం మన ఏజెన్సీ అనమాట. పోయి వాళ్ళకి ఏదో ఫీజు ఇచ్చేసి అయితే అక్కడ ఫ్లైట్ దిగిన తర్వాత జాబ్లు మనకి కన్ఫర్మ్ ఉంచి ఉండేది కాదు. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే ఫారెన్ ప్లేస్మెంట్ సపోర్ట్ చేస్తుంది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తనకు తానుగా అనమాట. అంటే బయటికి వెళ్ళాలనుకున్న యువతకి ఏంటంటే ఆ జాబ్ రోల్ వేకెన్సీని బట్టి, ఎలక్ట్రీషియన్స్ అక్కడ వేకెన్సీ ఉందనుకోండి, వెల్డర్స్ కావాలి అక్కడ, ప్లంబర్స్ కావాలి, డ్రైవర్స్ కావాలి వాళ్ళకి, నర్సెస్ కావాలి వాళ్ళకి, ఏమవుతుందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ కండిషన్ ఎంఓయూ చేసుకుందనమాట. G2G ఎంఓయూ సైన్ చేసుకుందనమాట, గవర్నమెంట్ టు గవర్నమెంట్ అనమాట. ఎక్కడైతే వేకెన్సీ మా దగ్గరకు వస్తాయో మేము దాన్ని నోటిఫై చేస్తాం అనమాట. మాది ఒక డివిజన్ ఉంది మా డిపార్ట్మెంట్ మా మినిస్ట్రీలో, NSDC అనేసి అనమాట, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. వాళ్ళది ఒక యూనిట్ కూడా ఉందన్నమాట, SIIC అంటారు అనమాట, స్కిల్ ఇండియా ఇంటర్నేషనల్ అంటారు అనమాట. దాని వాళ్ళు ఏం చేస్తారంటే లాంగ్వేజ్ ట్రైనింగ్ కూడా వాళ్ళు ఇస్తారనమాట. ఇప్పుడు కొన్ని కొన్ని కంట్రీస్కి ఏమవుతుందంటే ఇంగ్లీష్ కాకుండా లాకలాగా నేర్చుకోవాలన్నమాట వాళ్ళు. లైక్ జర్మనీ రాకపోతే వాళ్ళు తీసుకోరన్నమాట, నీకు ఇంగ్లీష్ ఎంత ఫ్లూయెన్స్ ఉన్నా సరే. మా SIIC ఏం చేస్తుందంటే జర్మన్ లాంగ్వేజ్ ట్రైనింగ్ ఇస్తుందన్నమాట వాళ్ళకి, పిల్లలకి అనమాట, అప్ టు బి లెవెల్ అనమాట. వాళ్ళు అంటే వాళ్ళు ఏంటంటే బి లెవెల్తో ఎంట్రీ అయిపోవచ్చు వాళ్ళు. అలాగే జపనీస్ లాంగ్వేజ్ ట్రైనింగ్ ఇస్తారన్నమాట వాళ్ళు, ఫీజు కూడా చాలా తక్కువ అనమాట. అంటే బయటకు వెళ్ళాలకన్నా యువత ఏం చేయొచ్చు అంటే దానిలో కోర్స్ అడ్మిషన్ తీసుకునేసి వేకెన్సీ వచ్చిన వాళ్ళు నోటిఫై చెప్తారన్నమాట వాళ్ళకి, వాళ్ళకంటే వేకెన్సీ వచ్చింది అనేసి వాళ్ళు దానికి అప్లై చేసుకుని వెళ్ళొచ్చు అన్నమాట. దీనిలో ఏమవుతుందంటే ఏ మీడియట్ ఎవరు ఉండదు దీనిలో అనమాట, గవర్నమెంట్ వేకెన్సీ అనమాట ఇది. కొన్ని కొన్ని కంట్రీస్ అయితే ఏమవుతుందంటే ఆ కంపెనీ వాళ్ళు కూడా అకౌంట్ కూడా ఇస్తారన్నమాట, ఒక 3 మంత్స్కి 6 మంత్స్ ఇనీషియల్ పీరియడ్ అనమాట. శాలరీ ప్యాకేజ్ కూడా బాగుంటుంది. కొన్ని కొన్ని మినిమం 2 లాక్స్ వాళ్ళకి ఆఫర్ చేస్తాం కొంతమంది కొన్ని కంపెనీస్లో అయితే. ఇప్పుడు ఉదాహరణకి ఏమవుతుందంటే వెల్డర్స్ అనమాట, వెల్డర్స్ చాలా డిమాండ్ బయట పోవడానికి ఉందన్నమాట ఇప్పుడు అవకాశం ఉంది.
0: సార్ మామూలుగా ఈ కోర్సెస్ అని మనం ఇప్పుడు యూత్ గురించి మాట్లాడుకుంటున్నాం, ఎవరైతే 10th ఇంటర్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఇలాంటి స్కిల్స్ నేర్చుకుంటే ఉద్యోగాలు పొందడంలో ఇవి కొంచెం మనకు హెల్ప్ అవుతూ ఉంటాయి అని మనం మాట్లాడుకుంటున్నాం ఇంతవరకు. అయితే ఇంకొక క్వశ్చన్ ఏంటంటే చాలామందికి పెళ్ళైన తర్వాత, ఇప్పుడు మనం విమెన్నే చూసుకుంటే హౌస్ వైఫ్స్ ఉంటారు, సో వీళ్ళందరూ ఒక ఏజ్ వచ్చిన తర్వాత అరే మనం ఒకప్పుడు ఉద్యోగం చేసే వాళ్ళమే, ఫ్యామిలీలో పనుల వల్ల బిజీ అయిపోయి మన తర్వాత ఉద్యోగం మానేసి తర్వాత మనం ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తున్నాం, ఇప్పుడు ఏదైనా చేస్తే బాగుంటుంది అనుకుంటుంటారు కదా సార్. సో చదువు మానేసిన వాళ్ళైనా లేకపోతే ఒక ఈ ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందా సార్ ఈ కోర్సెస్కి?
1: లేదు, మా దగ్గర ఎలిజిబిలిటీ ఏమవుతుంది మినిమం వచ్చి 40 ఇయర్స్ ఏజ్ అనమాట. అప్పర్ ఏజ్ లిమిట్ లేదు, 60 అనమాట అప్పర్ ఏజ్ లిమిట్ అనమాట. అంటే 40-60 లోపు ఎవరైనా సరే, వాళ్ళు పెళ్ళైన వాళ్ళైనా సరే, యూనో స్కూల్ డ్రాప్అవుట్స్ ఎవరైనా సరే కోర్స్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఉదాహరణ మీకు ఏం చెప్తున్నామంటే మేము కోర్స్ రన్ చేస్తున్నాం అనమాట డిఫెన్స్ వైఫ్స్కి అనమాట.
0: ఓకే,
1: ఇప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళు 50% వాళ్ళు ఎక్కడో బయట పనిచేస్తారు అన్నమాట, వాళ్ళు బోర్డర్ ఎక్కడ ఉంటారు, వాళ్ళు వాళ్ళ వయసు ఇక్కడ ఉంటారు అన్నమాట, వాళ్ళ స్టేషన్ ఉంటారు అన్నమాట వాళ్ళు. ఇప్పుడు సెకండ్ కంటోన్మెంట్ వాళ్ళు ప్రపోజ్ చేసి మా దగ్గర అనమాట వాళ్ళకి కోర్స్ చేయమనేసి, ఇది మన ఎంబ్రాయిడరీ కోర్స్ అనమాట వాళ్ళకి, మన నెయిల్ ఆర్ట్లో కొంతమంది కోర్సు, అట్లా మోడల్ కోర్స్ అనమాట, కొంతమందికి ఫ్యాషన్ డిజైన్లో కొంతమంది కోర్సు, కొంతమంది కంప్యూటర్లో కోర్స్ అనమాట. అలా ఏంటంటే వాళ్ళకి ఎవరించి నేర్చుకోవచ్చు, దీనికి ఏజ్ లిమిట్ లేదు.

0: ఏజ్ లిమిట్ లేదు కాబట్టి.
1: అదొక హాబీగా ఉంటుంది వాళ్ళకి, కొంతమంది వాళ్ళు చిన్నగా వాళ్ళ ఇంట్లో బిజినెస్ పెట్టుకోవచ్చు, లేక కుట్ అడ్లకిలు అనమాట, కుట్టి కుట్టింగ్ చేసుకోవచ్చు వాళ్ళు. స్టిచ్చింగ్ ఉంటుంది, కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటే బ్యూటీషియన్ కూడా చిన్న బుట్ట పెట్టుకోవచ్చు వాళ్ళు. ఇప్పుడు అంత హై డిమాండ్ కదా బ్యూటీషియన్ అంటే మన దగ్గర అందరికీను.
0: సార్ ఇన్ని ఇన్ని అవకాశాలు, ఇన్ని ఇన్ని కోర్సెస్ ఇవన్నీ మీరు చెప్తున్నారు, మెయిల్కి వేరే ఫీమేల్కి వేరే ఇన్ని కోర్సెస్ ఉన్నాయి, విదేశాల్లో కూడా జాబ్స్ ఉన్నవి, సర్టిఫికేషన్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం, సబ్సిడీస్ కూడా వస్తున్నాయి, వ్యాపారం పెట్టుకోవడానికి కూడా మనం హెల్ప్ చేస్తున్నాం అంటున్నారు. బట్ అయినా కూడా ల్యాక్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, అన్ఎంప్లాయ్మెంట్ అనేది కనిపిస్తుంది, మాకు ఉద్యోగాలు రావట్లేదు అని చెప్పుకునే అని చెప్పే అని ఫీల్ అయ్యే మన యువతకి మీరిచ్చే సందేశం ఏమైనా ఉంటే ఏం చెప్తారు సార్?
1: ఇప్పుడు వేకెన్సీస్ చాలా ఉన్నాయి కంపెనీలో. ఇప్పుడు నాకు జాబ్ రాలేదంటే ఏమంటే, స్కిల్ లేకుండా కంపెనీ ఎవరు ఉద్యోగం మీరు కదా. స్కిల్ వాళ్ళ దగ్గర ఉండాలి, వాళ్ళు హార్డ్ వర్క్ చేయాలి. అంటే చదువుకుంటే అడ్మిషన్ తీసుకుంటే ఒక ఎత్తు అయితే వాడు ఫోకస్ చేసి నేర్చుకోవాలి వాళ్ళు పని అనమాట. నేర్చుకుంటే కదా వాడు జాబ్ ఎవరి కంపెనీ వాళ్ళు జాబ్ ఇచ్చేది. కాబట్టి ఎంప్లాయ్మెంట్ అయితే మన దగ్గర సఫిషియంట్ ఉందన్నమాట ఇండస్ట్రీలో. కాబట్టి యువత ఏంటంటే వాళ్ళు చదువుకు మీద ఫోకస్ పెడుతూ దాన్ని జాబ్ తీసుకోవచ్చు అనమాట. అంతేగాని ఏదో మిడ్ లెవెల్ ఆపేసి ఇంట్రెస్ట్ చూపించకుండా ఏదో టైం పాస్ పోతే మాత్రం ఈ రోజుల్లో కాదనమాట. ఇది కంపిటీషన్ బాగా పెరిగిపోతుంది, నాకన్నా పక్కవాడు ముందుకు పోతాడనమాట, వాడికన్నా ఇంకా వాడి పక్కవాడు ఇంకా ముందుకు పోయి ఉంటుంటాడు ఆల్రెడీ రేస్లో అనమాట. కాబట్టి నేర్చుకోకపోతే మనకి ఇక్కడ లైఫ్ ఉండదు. అట్లాగే మాకు ఇంకొక రెండు స్కిల్స్ మాకు నడుస్తున్నాయి అనమాట. ఒకటి పిఎం విశ్వకర్మ అంటాం మేము,
0: ఓకే,
1: అది లాంచ్ ఒక 2 ఇయర్స్ అవుతుందన్నమాట స్కీము. ఇది ఎందుకంటే అన్రికగ్నైజ్డ్ ఎంప్లాయీస్ అనమాట. ఇది అంటే మన ట్రెడిషనల్గా మన స్కిల్ నేర్చుకుంటే కొంతమంది ఉంటారు కదా, ఫర్ ఎగ్జాంపుల్ మన చెప్పులు కుట్టడము, మన కార్పెంటరీ పని చేయటము, దండలు అల్లటము, అట్లా 10-18 జాబ్ మా దగ్గర ఉన్నాయన్నమాట. వాటిలో వాళ్ళు పనిచేస్తున్న వాళ్ళకి ట్రెడిషనల్గా కోర్స్ వాళ్ళు స్కిల్ నేర్చుకుంటాం అనమాట, వాళ్ళ ఫాదర్ నుంచి కానీ గ్రాండ్ ఫాదర్ నుంచి కానీ. వాళ్ళకి ఏమవుతుందంటే మాదొక వెబ్సైట్ ఉందన్నమాట ఎంఎస్ఎంఈ, దీనిలో ఏమంటే 3 మినిస్ట్రీ కలిసి ఉన్నాయి, ఎంఎస్ఎంఈ, మినిస్టర్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్స్ అనమాట. వాళ్ళు ఎన్రోల్ చేసుకుంటే మన కామన్ సర్వీస్ సెంటర్స్ ఉన్నాయి కదా, అందులోపై వాళ్ళు నమోదు చేసుకుంటే అప్లికేషన్ వాళ్ళది ప్రాసెస్ అవుతుందన్నమాట. వాళ్ళు అప్రూవ్ అయిపోతే అప్లికేషన్ ఏమవుతుందంటే ఫస్ట్ 1 వీక్ ట్రైనింగ్ ఇస్తాం మేము మా దగ్గర, 5 డేస్ అనమాట. కొన్ని సెంటర్స్ ఉంటే వాళ్ళ దగ్గరే ట్రైనింగ్ ఉంటుంది అనమాట. ట్రైనింగ్ వచ్చినందుకు వాళ్ళకి ఏమంటే ఫస్ట్ టైం వచ్చినందుకు కన్నా 1,500 వాళ్ళకి రానుకుని ఖర్చు కింద ఇస్తారన్నమాట వాళ్ళకి. ప్లస్ వాళ్ళు జాబ్ బదులు వస్తున్నారు కదా పని చేయ పని మాదుకొని, దానికి కానీ వాళ్ళకి 500 రూపీస్ పర్ డే సబ్సిడీ ఇస్తారన్నమాట గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఈ 5 రోజులు కోర్స్ కంప్లీట్ చేస్తే వాళ్ళకి ఒక టూల్ కిట్ ఇస్తారన్నమాట గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, 15,000 రూపాయల విలువైంది ఫ్రీగా అనమాట. అది వాళ్ళు తీసుకెళ్ళిపోతారు వాళ్ళింటికి. అది కాకుండా వాళ్ళకి 1 లాక్ లోన్ ఇస్తారు వితౌట్ ఎనీ గ్యారంటీ అనమాట. ఆ లోన్ కూడా ఎలా ఇస్తారని మొత్తం వాళ్ళు కోర్సులు చెప్తాం వాళ్ళకి అనమాట మేము. ఇది బేసిక్ కోర్సు అయిన తర్వాత అడ్వాన్స్డ్ కోర్సు ఉంటూ ఉంటుంది అనమాట అదే మోడల్లో. దానికి 15 కోర్సు ఉంటుంది అనమాట. అప్పుడు కూడా వాళ్ళకి ఏంటంటే పర్ డే 500 రూపీస్ మనము వాళ్ళకి ఇస్తారన్నమాట, ఖర్చులు ఇస్తారు. ఆ కోర్స్ కంప్లీట్ అయిపోతే వాళ్ళకి 2 లక్షల లోన్ ఇస్తారన్నమాట. అంటే ముందు 1 లక్ష రూపాయలు, ఇప్పుడు 2 లక్షల లోన్ ఇస్తారన్నమాట. ఇది పిఎం విశ్వకర్మ స్కీమ్ అంటాం దీన్ని.
0: సార్ మామూలుగా ఇన్ని కోర్సెస్ ఉన్నాయి, ఇవన్నీ యూత్కు తెలియాలంటే ప్రభుత్వ పథకాల గురించి యువతకు సమాచారం అందించేందుకు ఏమైనా క్యాంపెయినింగ్ లాంటివి ఏమైనా ఉంటాయా సార్, లేకపోతే ఓన్లీ వెబ్సైట్లో మాత్రమే?
1: మేమేం చేస్తున్నామంటే ఇక్కడ ప్రస్తుతం మేము పేపర్ అడ్వర్టైజ్ ఇస్తున్నాం మేము అనమాట, దూరదర్శన్ ఇస్తున్నాం మేము, మా వెబ్సైట్లో ఉంటాయి. ప్లస్ మేము కొన్ని కొన్ని చోట్ల పోస్టర్ కూడా పెడతాం అనమాట, లైక్ మా ఎగ్జాంపుల్ మా గేట్ల దగ్గర కూడా పెద్ద బ్యానర్స్ పెడతాం అనమాట మేము కోర్సు వచ్చినప్పుడు అనమాట.
0: సార్ ఒక్కసారి మళ్ళీ మనం బ్రీఫ్గా మన వాళ్ళకి రిమైండ్ చేద్దాం సార్, ఎలాంటి కోర్సెస్ ఉన్నాయి, ఆ కోర్సెస్కి ఎలిజిబిలిటీ ఎవరు, ఒకసారి బ్రీఫ్గా మా శ్రోతల కోసం చెప్పండి సార్.
1: ఐటీఎల్ కోర్సెస్ మనం సిటీఎస్ స్కీమ్ అంటారనమాట,
0: ఓకే,
1: క్రాస్మెంట్ ట్రైనింగ్ స్కీమ్ అంటాము. దానికి ఎలిజిబిలిటీ వచ్చేమో 10th పాస్ నుంచి 12th పాస్ వరకు ఎలిజిబిలిటీ ఉందన్నమాట వాటికి. కోర్స్ డ్యూరేషన్ వచ్చి 6 మంత్స్ టు 2 ఇయర్స్ డ్యూరేషను. సిఐటిఎస్ అంటే ఐటీఎల్ ఇన్స్ట్రక్టర్గా కావాలనుకున్న వాళ్ళకి ఐటీఏ లేదా డిప్లొమా లేదా బీటెక్ పాస్ అయిన వాళ్ళు ఆ కోర్స్కి అడ్మిషన్ తీసుకోవచ్చు, ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అయిన తర్వాత. షార్ట్ టర్మ్ కోర్స్ మా దగ్గర ఏవిటెస్ స్కిల్ కోర్సెస్ ఉన్నాయి, దాన్ని అప్స్కిలింగ్ రీస్కిలింగ్ అంటారన్నమాట. అంటే డిప్లొమా పాస్ అయిన బీటెక్ పాస్ అయిన వాళ్ళు కానీ ఇండస్ట్రీ పనిచేసే వాళ్ళు కానీ కొత్త టెక్నాలజీ కోర్స్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు మా దగ్గర 1 వీక్ కోర్స్కి 2 వీక్ కోర్స్ రావచ్చు మా దగ్గర అనమాట, అట్లా దాన్ని చేసుకోవచ్చు. నేను ఇప్పుడు చెప్పినట్టుగా పిఎం విశ్వకర్మ ఒకటి ఉందన్నమాట, మన రోడ్ పక్కన పనిచేసే వాళ్ళకి కూడా ఆ కోర్స్ ఉన్నాయి, సౌలభ్యం ఉందన్నమాట.
0: రైట్, చాలా మంచి విషయాలు మాతో షేర్ చేసుకున్నారు సార్. మీరు ఫైనల్గా యూత్ కోసం ఎవరైతే స్కిల్స్ ల్యాక్లో ఉన్నారో, ఉద్యోగం కోసం ఎదురు చూస్తే యూత్ కోసం ఒక ఫైనల్గా మీరు చెప్పే ఒక వర్డ్ అంటే ఏం చెప్తారు సార్? ఇప్పటి యూత్కి మీరేం అబ్జర్వ్ చేస్తున్నారు, మీరేం చెప్పాలనుకుంటున్నారు?
1: కష్టపడండి, నేర్చుకోండి, ఉద్యోగం సంపాదించుకోండి, బిజినెస్ స్టార్ట్ చేసుకోండి.
0: రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్ మా స్టూడియోకి వచ్చి ఈరోజు

బిజినెస్ కి సంబంధించి, స్కిల్స్ కి సంబంధించి, ట్రైనింగ్ కోర్సెస్ సంబంధించి బోల్డ్ అనే విషయాలు మాతో షేర్ చేసుకున్నందుకు. రైట్, ఇది ఇవాల్టి బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో ఎన్ఎస్టీఐ హైదరాబాద్ తెలంగాణ నుంచి శ్రీ రవి చిలుకోటి గారు చెప్పిన బిజినెస్ ముచ్చట్లు. రైట్, వింటూ ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఈరోజు మంత్రి శ్రీధర్ బాబు గాంధీభవన్లో ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం చేయనున్నారు. ప్రజల నుంచి మంత్రి శ్రీధర్ బాబు వినతులు స్వీకరించనున్నారు. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులు నత్తనడకన సాగడంపై R&B మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి NH అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయంలో జరిగిన సమీక్షలో మంత్రి మాట్లాడుతూ వచ్చే దసరా నాటికి పనులను ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేసి వంతెనను అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. ఇథనాల్ బ్లెండింగ్పై ఆరోపణలు చేసే ముందు 2013 నాటి కాంగ్రెస్ ప్రభుత్వ గెజిట్ నోటిఫికేషన్పై రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇంధన మిశ్రమం కోసం ఇథనాల్ దిగుమతులపై కేజ్రీవాల్ చేసిన ఆరోపణలు ఖండిస్తూ 2019 మే నుంచి భారత్లో ఇథనాల్ దిగుమతులపై నిషేధం ఉందని ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు. లోక్సభలో MP రఘునందన్ రావు తెలంగాణ PM మిత్రపార్క్పై అడిగిన ప్రశ్నకు జౌళి శాఖ సహాయ మంత్రి పవిత్ర మార్గరిట బదులిచ్చారు. వరంగల్ PM మిత్రపార్క్ కోసం ఇప్పటి వరకు 300 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని, 548 ఎకరాల్లో వాణిజ్య ఉత్పత్తి ప్రారంభమైందని తెలిపారు. రాష్ట్రంలోని చేనేత క్లస్టర్ల కొరకు 21.29 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందించనున్నట్లు వివరించారు. MP కొండ విశ్వేశ్వరరెడ్డి లోక్సభలో తెలంగాణలో పశువుల బీమాపై అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ సమాధానమిచ్చారు. జాతీయ పశుధన మిషన్ కింద తెలంగాణలో 2025-26 ఆర్థిక సంవత్సరంలో 12,653 పశువులకు బీమా కల్పించామని, ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 25 లక్షల రూపాయల నిధులను విడుదల చేసిందని మంత్రి సభకు సమర్పించిన నివేదికలో వివరించారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని వికసిత్ భారత్ నిర్మాణానికి ప్రతిజ్ఞ చేయాలని హర్ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ ఇళ్లపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలను కోరారు. అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలో విడదీయరాని అంతర్భాగమని, ఆ వాస్తవాన్ని ఎవరూ మార్చలేరని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. ముంబైలో జరిగిన ఫీడ్బ్యాక్ 2026 సదస్సులో RBI గవర్నర్ మాట్లాడుతూ, బ్యాంకులు కస్టమర్ల నమ్మకం జవాబుదారితనంతో కృత్రిమ మేధను స్వీకరించాలని కోరారు. AI సాంకేతికత ద్వారా కస్టమర్ సేవలు, క్రెడిట్ డెలివరీని మెరుగుపరచడంతో పాటు మోసాలను సమర్థవంతంగా అరికట్టవచ్చని వివరించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 10:04, ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమానికి స్వాగతం. రైట్, ఇవాళ ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమంలో మనం ప్లే చేసుకుందాం 2000 నుంచి ఇప్పటి వరకు 2026 వరకు వచ్చిన సూపర్ హిట్ ట్రాక్స్ మనం ప్లే చేసుకుందాం. అండ్ ఈ 26 ఇయర్స్లో బోల్డ్ అని హిట్ సాంగ్స్ వచ్చాయి కదా, ఈ 26 ఇయర్స్లో మీరు వినాలి అనుకుంటున్న పాటల్ని మాకు వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. అలా ఆఫీసెస్కి ఇప్పుడే ఎంట్రీ ఇచ్చిన టైం అనమాట, కొంతమంది ట్రాఫిక్లో చిక్కుని ఇబ్బంది పడుతున్నారు కూడా కదా. సో మీ అందరినీ కూడా అలా కొంచెం రిలాక్స్ అవ్వడానికి ఇప్పుడే ఆఫీస్కి వచ్చి హడావిడిగా పని చేస్తూ స్టార్ట్ చేస్తూ బాస్ ఇచ్చే టాస్క్లన్నీ కూడా ఫినిష్ చేయాలనుకునే టెన్షన్ పడుతున్న ఎంప్లాయీస్, ఆన్ ద వేలో ఉన్న ఎంప్లాయీస్, మీ అందరికీ అండ్ ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్స్, పిల్లలు, హస్బెండ్ అందరూ కూడా ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి కొంచెం రిలాక్స్ అయ్యే టైం ఉంటుంది వాళ్ళు కూడా. సో మీ అందరూ కూడా మెసేజ్ చేయొచ్చు 0402324082 ఈ నెంబర్కి. ఈ 26 ఇయర్స్లో మీరు వినాలి అనుకుంటున్న ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్ ఏంటో అవి మాకు వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. ప్రస్తుతానికైతే నేను వినాలనుకుంటున్న పాట అండ్ చాలామంది ఫ్రెండ్స్, మన లిజనర్స్ అందరూ కూడా వినాలి అనుకుంటున్న ఒక సూపర్ ట్రాక్తో ఈరోజు ఎవర్ గ్రీన్ హిట్స్ షోని స్టార్ట్ చేస్తాను. హరిహరన్ అండ్ సుజాత పాడిన ఈ సూపర్ ట్రాక్ మణి శర్మ మ్యూజిక్ కంపోజిషన్లో మీకోసం. స్టే ట్యూన్డ్.

అన్నయ్య సినిమా నుంచి సూపర్ ట్రాక్ విన్నారు. ఇది ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం. రైట్, ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమం వింటున్నారు. 10:36 ఎగ్జాక్ట్గా భువనగిరి మండలం రాయగిరి విలేజ్ నుంచి మాధాసు సుదర్శన్ మనకి మెసేజ్ చేశారు. అలాగే మాధాసు, సత్యవతి, కవిత, రాజేష్, రవి, రోజా, రేఖ భువనగిరి నుంచి మనకి మెసేజ్ చేశారు. అలాగే ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్ బాగుంటాయి, మాకోసం ఒక మంచి సాంగ్ అంటూ ఫిర్జాది కూడా నుంచి శిఖర్, అభిరామ్, ప్రశాంత్, నిఖిల్, రోజా భువనగిరి నుంచి మళ్ళీ మెసేజ్ చేశారు. సంగీత, శ్రావణ్ కుమార్ యాదవ్ లంగర్ హౌస్ నుంచి మీ అందరి కోసం ఎస్పి బాలు అండ్ చిత్ర పాడిన, రమణ గోగుల మ్యూజిక్ కంపోజిషన్లో వచ్చిన ఈ ఎవర్ గ్రీన్ హిట్.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
3: 10:17 ఎగ్జాక్ట్ గా స్టూడియో క్లాక్ లో మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. అండ్ ఈ ప్రోగ్రాంలో ఎవర్ గ్రీన్ హిట్స్ ప్రోగ్రామ్ వింటున్నారు. ఈ ప్రోగ్రాంలో మనం ఈ 26 ఇయర్స్లో వచ్చిన ఎవర్ గ్రీన్ హిట్స్ సాంగ్స్ మనం ప్లే చేసుకుంటున్నాం. ఇంతకుముందు యువరాజు సినిమా నుంచి రమణ గుగ్గ గారి మ్యూజిక్ కంపోజిషన్లో వచ్చిన పాట మీరు విన్నారు. అండ్ ఈ 26 ఇయర్స్లో మీరు వినాలి అనుకుంటున్న సాంగ్స్ని నాకు వాట్సాప్ ద్వారా షేర్ చేయొచ్చు. 04023240852 నెంబర్కి. నెక్స్ట్ మనం ప్లే చేసుకోబోయే ఎవర్ గ్రీన్ హిట్ రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ మిరాయి నుంచి అర్మాన్ మాలిక్ పాడిన సూపర్ పాట మీకోసం వచ్చేస్తుంది. ఎవర్ గ్రీన్ హిట్గా స్టే ట్యూన్.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు గర్ల్ ఫ్రెండ్ సినిమా నుంచి మనం శంకర్ మహాదేవన్ ఉషా పాడిన పాట విన్నారు. 10:28:33 ఎగ్జాక్ట్గా. ఇది ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమం వింటున్నారు. అండ్ ఈ ప్రోగ్రామ్లో ఈరోజు మనం లాస్ట్ 26 ఇయర్స్ నుంచి ప్లే చేసుకుంటున్నాం అనమాట. 2000 నుంచి 2026 ఈ 26 ఇయర్స్లో వచ్చిన ఎవర్ గ్రీన్ హిట్స్ని మనం ప్లే చేసుకుంటున్నాం. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుంచి బండారు త్రిమూర్తులు గుప్త, గొల్లపూడి నాగలక్ష్మి, జగదీష్, రేవతి, యశ్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, గొల్లపూడి సూర్య భార్గవి, నిజామాబాద్ గుమాస్తా కాలనీ నుంచి సంఘవి శ్రీనివాస్, లావణ్య, హేమచంద్ర, లతి

0: మహబూబాబాద్, నెల్లికుదురు మండలం రావిరాల నుంచి చిన్న సంతోష్, ప్రసన్న, కౌశిక్, వేదాంత్ మనకు మెసేజ్ చేశారు. అండ్ మీ అందరి కోసం అనురాగ్ కులకర్ణి అండ్ జయశ్రీ పాడిన సూపర్ ట్రాక్ రీసెంట్ బ్లాక్ బస్టర్ రాజు వెంట్స్ రాంబాయి నుంచి ఈ సూపర్ ట్రాక్.
1: రాజు, నువ్వు ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాలు అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పుకో.
2: చెప్పాలే కానీ టోల్ మీద నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
1: తుడపక్లే, చిన్నగా రాసుకో.

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు ఈ నెల 7 నుంచి 16 వరకు పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్ లో తెలంగాణ రాష్ట్ర చేనేత మరియు జౌలి శాఖ ఆధ్వర్యంలో పోచంపల్లి ఇక్కత్ గద్వాల నారాయణపేట సిద్దిపేట గొల్లభామ పట్టు మరియు కాటన్ శారీస్ డ్రెస్ మెటీరియల్స్ లుంగీలు టవల్స్ బెడ్షీట్స్ కార్పెట్స్ 30% డిస్కౌంట్ తో సరసమైన ధరలకే లభ్యం. రండి, తెలంగాణ చేనేత వస్త్ర ప్రదర్శనను సందర్శించండి, చేనేత కళాకారులను ప్రోత్సహించండి.

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం 10:38:45 ఎగ్జాక్ట్గా. రైట్, మనము డాడీ సినిమా నుంచి ఉదిత్ నారాయణ్, కవిత సుబ్రహ్మణ్యం పాడిన పాట, ఎస్ఏ రాజ్కుమార్ గారి మ్యూజిక్ కంపోజిషన్ వచ్చిన పాట, డాడీ శ్రీనివాస్ రాసిన పాటని మనం విన్నాము. రైట్, ఈ 26 ఇయర్స్, లాస్ట్ 26 ఇయర్స్లో వచ్చిన ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్ని మనం ప్లే చేసుకుంటున్నాం ఈరోజు. అండ్ మీరు కూడా మెసేజ్ చేయొచ్చు 0402324082 నెంబర్కి. లాస్ట్ 26 ఇయర్స్లో మీరు వినాలి అనుకుంటున్న ఈ పాట, పలానా పాట, పలానా సినిమాలో మేము వినాలి అనుకుంటున్నాం, మేము పలానా ప్లేస్ నుంచి మెసేజ్ చేస్తున్నాం, ఇలా డీటెయిల్స్ పెట్టి మీరు హ్యాపీగా నాకు టెక్స్ట్ చేయొచ్చు అనమాట. సో చాలామంది మెసేజ్ పెడుతూ ఉన్నారు. గుడ్ మార్నింగ్ వివిధ భారతి, గుడ్ మార్నింగ్ అండి. గనగలూరు రామకృష్ణ కర్ణాటక నుంచి మెసేజ్ చేశారు. బుధాన్ పోచంపల్లి నుంచి, గాంధీనగర్ ఎల్గందల, పద్మశాలి, సిద్ధుడు, శారద, పూజ, మనోజ్, రాజయ్య, అమ్మవాయి, ఎల్లంకి గ్రామం నుంచి జోగు, ప్రవీణ్, సంధ్య, అక్షయ, గుణ, అలాగే ఆర్ఆర్ చౌరస్తా నుంచి రాజు, ఉమారాణి, వంశీ, స్వరూప, నిహాల్, సాయి, సాయినాథ్, సుచిత్ర, నిజామాబాద్ ఆర్ఆర్ చౌరస్తా నుంచి. అండ్ మీ అందరి కోసం వీళ్ళందరూ మెసేజ్ ఇస్తారు, ఇంకా చాలా మెసేజ్లు వస్తూనే ఉన్నాయన్నమాట. అండ్ మీకోసం లేటెస్ట్ బ్లాగ్ బస్టర్ లెనిన్ నుంచి తమన్ మ్యూజిక్ కంపోజిషన్లో తమన్ అండ్ శ్రీకృష్ణ పాడిన సూపర్ హిట్ ట్రాక్ మీకోసం. స్టే ట్యూన్.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM ఎవర్ గ్రీన్ హిట్స్ ప్రోగ్రామ్ వింటున్నారు. ఈరోజు మనం 2000 నుంచి 2026 ఈ 26 ఇయర్స్లో వచ్చిన సూపర్ హిట్ ట్రాక్స్ మనం ప్లే చేసుకుంటున్నాం. అలాగే మీరు కూడా ఈ 26 ఇయర్స్లో వచ్చిన మీరు వినాలి అనుకుంటున్న సాంగ్స్ని నాకు మెసేజ్ చేయమని నేను అడిగాను. చాలామంది మెసేజ్ పెట్టినారు. చంద్రమోహన్ గుడి మల్కాపూర్ నుంచి మెసేజ్ చేశారు. అలాగే పెద్దంబర్పేట నుంచి గుండు అంబదాస్, లావణ్య, సాయి ప్రకాష్, అశ్విని, వరంగల్ నుంచి రోజా, రమణి, రాకేష్, వందన, శేఖర్ ఉన్నారు. అలాగే నిజామాబాద్ జిల్లా నుంచి జక్రాన్పల్లి నుంచి అరుణ, రాజేందర్ ఉన్నారు. నార్కట్పల్లి మండలం నుంచి నిమ్మాని పుణ్య వెంకటేశం, హేమలత, నిమ్మాని విలేజ్ అనుకుంటా, పుణ్య వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్, ఇంకా చాలా మెసేజ్లు అనమాట. రైటా, మీ అందరి కోసం ఈ సూపర్ హిట్ ట్రాక్ జావేద్ అలీ పాడిన సూపర్ హిట్ ట్రాక్ డిఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్లో వచ్చిన థండేల్ నుంచి.

తండే నుంచి సూపర్ హిట్ ట్రాక్ విన్నారు 10:56 ఎగ్జాక్ట్గా స్టూడియో క్లాక్లో ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. రైట్, మాకోసం ఎవర్ గ్రీన్ హిట్స్ నుంచి ఏదైనా ఈ లాస్ట్ 26 ఇయర్స్లో ఏదైనా మంచి పాట ప్లే చేయండి అంటూ నేను అడిగాను అనమాట. నిజామాబాద్ 300 క్వార్టర్స్ నుంచి నర్సింగ్రావు మనకు మెసేజ్ చేశారు, అలాగే మహమ్మద్ ఫస్సీ, జునైద్ జుబేర్, ముక్రమ్, నోమాన్, మహమ్మద్ జకీర్, మహమ్మద్ ఫజిల్ మెసేజ్ చేశారు. ఎవర్ గ్రీన్ హిట్స్కి స్వాగతం. చాలాసేపు అయిందని స్టార్ట్ చేసి నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ బాను జైనుద్దీన్, అబేదా, ఆయేషా ఈ మెసేజ్ పంపారనమాట. భాస్కర్ నల్లగన్ల నుంచి మనకు ఒక మెసేజ్ పంపించారు, ఏదైనా ఒక మంచి సాంగ్ అంటూ. డెఫినెట్గా సరే, మనం ప్లే చేసుకోవడానికి లాస్ట్ సాంగ్ అని చెప్పుకోవచ్చు. ఈ 26 ఇయర్స్లో చాలా అంటే చాలా బోల్డ్ అని పాటలు, బోల్డ్ అని హిట్ సాంగ్స్ వచ్చాయి, అండ్ బోల్డ్ అని మెసేజ్ కూడా మీరు పంపిస్తున్నారు. బట్ మనకు ఒక టైం బౌండ్ ఉంటుంది కదా, సో ఆ టైం బౌండ్లో మనం కొన్ని పాటలు ప్లే చేసుకోగలుగుతాం కదా. సో ప్లే చేసిన అన్నీ కూడా మీ అందరి కోసమే. ఎవరైతే మెసేజ్ చేశారో వాళ్ళందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. రైట్, విత్ దిస్ హ్యాపీ నోట్ ఇవాల్టి ఎవర్ గ్రీన్ హిట్స్ సాంగ్స్ షోకి నేను ఫుల్ స్టాప్ పెట్టేస్తున్నాను. నెక్స్ట్ గుర్తుకొస్తున్నాను అంటూ మా ఆర్జీ రెడీగా ఉన్నారు స్టూడియోలో. సో మంచి మంచి పాటలు, బోల్డ్ అనే విషయాలు మీతో షేర్ చేసుకోవడానికి. అండ్ ప్రస్తుతానికి అయితే ఎస్పి బాలు చిత్ర పాడిన మణిశర్మ మ్యూజిక్ కంపోజిషన్లో వచ్చిన ఆ పాటతో ఇవాల్టి షోకి నేను ఫుల్ స్టాప్ పెట్టేస్తున్నాను. స్టే ట్యూన్. ఇది ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. స్టే ట్యూన్.

0: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కేరళ పేరు మార్పు బిల్లును కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేడు రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే లోక్సభ ఆమోదం పొందిన ఈ బిల్లుతో పాటు జాతీయ సహకార అభివృద్ధి సంస్థ సవరణ బిల్లుపై కూడా నేడు రాజ్యసభలో చర్చ జరగనుంది. అలాగే లోక్సభలో గనులు, ఖనిజాల సవరణ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని సీఎం స్పష్టం చేశారు. డిసెంబర్లో యూత్ గేమ్స్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మౌలిక వసతుల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. హైదరాబాద్ మెట్రోకి రోజురోజుకు రద్దీ పెరుగుతోందని, ప్రయాణికుల రద్దీకి తగినట్టుగా అదనపు బోగీలను జత చేయడానికి, వాటిని కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇథనాల్ బ్లెండింగ్పై ఆరోపణలు చేసే ముందు 2013 నాటి కాంగ్రెస్ ప్రభుత్వ గెజిట్ నోటిఫికేషన్పై రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇంధన మిశ్రమం కోసం ఇథనాల్ దిగుమతులపై కేజ్రీవాల్ చేసిన ఆరోపణలను ఖండిస్తూ 2019 మే నుంచి భారత్లో ఇథనాల్ దిగుమతులపై నిషేధం ఉందని ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు. క్యాన్సర్ను తొలిదశలోనే గుర్తించి తగిన చికిత్సలు అందించేందుకు గాను నివేదించదగిన వ్యాధిగా దానిని ప్రకటించాలని 19 రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. రాష్ట్రంలో పత్తి కొనుగోళ్ల సీజన్ను సెప్టెంబర్ నుంచి ప్రారంభిస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. 15 నుంచి 30 రోజుల్లోనే అన్ని కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులు నత్తనడుకన సాగడంపై R&B మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి NH అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయంలో జరిగిన సమీక్షలో మంత్రి మాట్లాడుతూ, వచ్చే దసరా నాటికి పనులను ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేసి వంతెనను అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. హైదరాబాద్లోని KBR పార్కు చుట్టూ వన్ వే అమలు చేయాలని పోలీసులు నిర్ణయించారు. ఈ నెల 18 నుంచి KBR పార్క్ చుట్టూ అండర్ పాస్ ఫ్లైఓవర్ల నిర్మాణంతో వన్ వే అమలు చేయనున్నారు. అండర్ పాస్ ఫ్లైఓవర్ల నిర్మాణం పూర్తయ్యే వరకు వన్ వే అమలులో ఉండనున్నట్లు పోలీసులు తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 11 గంటలు దాటి 3 నిమిషాలు. మరికొన్ని క్షణాల్లో మనందరికీ ఎంతో ఇష్టమైన గుర్తుకొస్తున్నాయి.
2: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలియదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
3: అట్టా చెప్పు మరి.
2: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
4: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 11 గంటలు దాటి 4 నిమిషాలు కావస్తోంది. నమస్కారం అంటూ స్వాగతం పలుకుతోంది మీ రేడియో సఖి అనుపమ గుర్తుకొస్తున్నాయి కార్యక్రమానికి.

ఎటువంటి ఉపోద్ఘాతం అవసరం లేని సంగీతం వారిద్దరి సొంతం. మెలోడీకి కొత్త అర్థం చెప్పి శ్రావ్యమైన సంగీతానికి చిరునామాగా తెలిపిన సంగీత దర్శకద్వయం రాజన్ నాగేంద్రల గారి గురించి మాట్లాడుకుంటూ గుర్తు చేసుకుందాము ఈరోజు.

శ్రోతలందరూ మెసేజ్ చేస్తున్నారు, చాలా మంచి పాటలు వినిపిస్తున్నారు అని. మరి అది నా ప్రజ్ఞ కాదు, రాజన్ నాగేంద్రల సంగీతం మహిమ, తన్మయపరిచే సంగీతం. ఎంత విన్నా తనివి తీరని మకరందం వంటి వీరి స్వరవాహిని చివరి వరకు సాగింది. నిజానికి రాజన్ నాగేంద్రలు తెలుగువారు కాదు, వీరిద్దరి మాతృభాష కన్నడ. కానీ సంగీతానికి భాష ఉందా చెప్పండి, లేదు కదా. మరి కన్నడ దేశం నుంచి సరిగమల గుబాళింపు దక్షిణాదిన ఎలా విరిసింది? ఏంటి ఈ అన్నదమ్ముల సంగీత ప్రయాణపు విశేషాలంటారా? మాట్లాడుకుందాం.

గద్వాల్ జిల్లా వల్లూరు నుంచి రాజగోపాల్ సువర్ణయ్యన్ రాస్తున్నారంటే వివిధ భారతిలో తప్ప ఇలాంటి మంచి పాటలు ఇంకెక్కడా వినిపించవని నిజమే కదా. అలాగే రాజాజీ నగర్ నుంచి అజయ్ లీలా పూజ కూడా ఇదే మెసేజ్ పంపిస్తున్నారు, మాకు అన్ని పాటలు నచ్చుతున్నాయని. మరి మనం మాట్లాడుకుంటున్నాం ఈరోజు రాజన్ నాగేంద్రల గారి గురించి. పుట్టింది మైసూర్ దగ్గరలో ఉన్న శివరాంపేట. తండ్రి రాజప్ప కూడా సంగీత విద్వాంసుడే. ఇంట్లో అంతా సంగీత వాతావరణంతో పెరగడం, రోజు కచేరీలు, విద్వాంసుల రాకపోకలు, ఇల్లే ఒక స్వరవీణలా మోగుతూ ఉండేది. రాజన్ నాగేంద్ర గారి తండ్రి గారు అప్పట్లో మూకీ సినిమాలకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందించేవారట. పిల్లలకి ఆయనే తొలి గురువు. అలా రాజన్ గారు వయలిన్లోనూ, నాగేంద్ర గారు జల్ తరంగ్లోనూ విద్వాంసులుగా గుర్తింపు కూడా తెచ్చుకున్నారు. ఇదంతా బానే ఉంది, బాల్యం గురించి చెప్తున్నారు. అసలు సినిమా ప్రస్థానం ఎలా మొదలైంది అంటే తెలుసుకోవాలంటే ఏం చేయాలి? వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

నిజామాబాద్ గుమాస్తా కాలనీ నుంచి సంకేవి శ్రీనివాస్ ఏం రాస్తున్నారంటే పాటలు వింటుంటే సంగీత సముద్రంలో తేలిపోతున్నట్టుంది అని, అలాగే మొహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మెడ నిజామాబాద్ నుంచి కూడా ఇదే విషయం చెప్తున్నారు. కార్యక్రమం చాలా ఇష్టంగా ఉంది, మాకు ఈ పాటలు చాలా ఇష్టమని. మరి మూకీ నుంచి భారతీయ సినిమా టాకీ వరకు వచ్చింది, పాటలు కూడా అమర్చుకుంది. ఇక సినీ రంగంలో పాటలు ఉండాలంటే మంచి సంగీతం అవసరం కదా. అలా సంగీత దర్శకులకు కూడా మంచి డిమాండ్ పెరిగింది. ఇవేమీ అంతగా తెలియని రాజన్ నాగేంద్రలు కచ్చేరీలిస్తుండేవాళ్లు. అదృష్టవశాత్తు నాగేంద్ర గారి గొంతు విన్నారు ఒక ప్రముఖుడు. ఎవరైనా దాని తర్వాత ఏం జరిగింది చెప్తాను.

మరి శ్రోతలు, వేముల నరసింహరావు గారు నిజామాబాద్ నుంచి ఏం రాస్తున్నారంటే, అన్ని పాటలు చాలా బాగున్నాయి, ఇలాంటి పాటలు వినాలని మేము ఎప్పుడు కోరుకుంటూ ఉంటామని. సరే, మనం మాట్లాడుకుంటున్నాం రాజన్ నాగేంద్రల గారి గురించి. మరి 1947 సంగతి ఇది. ఒకసారి ఏం జరిగిందంటే, మనసు బాలేక హెచ్ఆర్ పద్మనాభ శాస్త్రి అనే దర్శక నిర్మాతలు ఒక కచేరీకి వెళ్లారు. అక్కడ రాజేంద్ర గారి గళం విని సంతోషించి అన్నదమ్ములిద్దరినీ తనతో పాటు మద్రాసు తీసుకొచ్చారు. ఈ పద్మనాభ శాస్త్రి గారి దగ్గర ఒక తమిళ సినిమాకి సంగీతం అందించారు రాజన్ నాగేంద్రలు. పేరు పర్వాలేదు, కాస్త తెలిసింది అందరికీ, కానీ అవకాశాలు మాత్రం అంతగా రాలేదు. 1951 చేసేదేం లేక బెంగళూరుకి తిరిగొచ్చేశారు. అదేంటి, అవకాశాలు రాక బెంగళూరుకి తిరిగొచ్చేశారు అన్నారు, పాటలేమో ఇంతగా మోగిపోతున్నాయంటారా? చెప్తాను కదా,

0: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు ఈ నెల 7 నుంచి 16 వరకు పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్ లో తెలంగాణ రాష్ట్ర చేనేత మరియు జౌలి శాఖ ఆధ్వర్యంలో పోచంపల్లి ఇక్కత్ గద్వాల నారాయణపేట సిద్దిపేట గొల్లభామ పట్టు మరియు కాటన్ శారీస్ డ్రెస్ మెటీరియల్స్ లుంగీలు టవల్స్ బెడ్షీట్స్ కార్పెట్స్ 30% డిస్కౌంట్ తో సరసమైన ధరలకే లభ్యం. రండి తెలంగాణ చేనేత వస్త్ర ప్రదర్శనను సందర్శించండి, చేనేత కళాకారులను ప్రోత్సహించండి.
1: గజ్వేల్ నుంచి వెంకటేష్ సుగుణ, అలాగే వడ్లమణి రవికుమార్ అల్మాస్ కూడా నుంచి వీరందరూ ఒకటే మెసేజ్లు పంపించేస్తున్నారు. ఏంటి అంటే పాటలు బాగున్నాయని. అది మరి ఇందాకే చెప్పాను కదా, ఆ మాయా రాజన్ నాగేంద్రత్ గారిది. స్టూడియో క్లాక్లో సమయం 11 గంటలు దాటి 37 నిమిషాలు. మనం మాట్లాడుకుంటున్నాం రాజన్ నాగేంద్రల గారి గురించి ఈరోజు గుర్తుకొస్తున్నాయిలో. నేను మీ రేడియో సఖి అనుపమ. మరి బెంగళూరుకి తిరిగి వచ్చేశారు 1951లో అని చెప్పాను కదా, అవకాశాలు అంతగా లేక. సో వాళ్ళు అప్పుడు ఏమనుకున్నారంటే రాజన్ నాగేంద్రల గారు చదువు కనీసం మెట్రికులేషన్ అయినా పూర్తి చేయాలి, మ్యూజిక్ డైరెక్షన్ సంగతి తర్వాత చూద్దామని నిశ్చయించుకున్నారట. కానీ అక్కడ సంగీతం వీరి కోసం ఎదురు చూస్తోంది. కళింగరావు గారు అనే ప్రముఖ సంగీత దర్శకులు వీరిద్దరిని పిలిపించుకున్నారు. అప్పటికి వీరిద్దరి వయసులో కూడా చాలా చిన్నపిల్లలు. చూడండి పిల్లలు, చదువుకుంటూ సంగీతంలో మెళకువలు నేర్చుకోవాలంటే చాలా మంచిది. మీరు అలా నేర్చుకోవాలని నేను మిమ్మల్ని నా దగ్గర పిలిపించుకున్నాను, ఉపయోగపడుతుంది మీకు మీ భవిష్యత్తుకి అని చెప్పడంతో కళింగరావు గారి దగ్గరే ఉండి చదువు సంగీతపు పాఠాలు కూడా పూర్తి చేసుకున్నారు. మరి సినీ రంగంలో తొలి అడుగు ఎప్పుడు పడింది, ఏం జరిగింది?

సికింద్రాబాద్ నుంచి హేమ లీలా మంగాగారు ఏం రాస్తున్నారంటే, ప్రోగ్రామ్ చాలా బాగుంది, మాకు ఇలాంటి పాటలే వినాలనుంది అని. మరి ఆ మ్యాజిక్ రాజన్ నాగేంద్రల గారి సంగీతంది. సో వీరికి 1952లో సౌభాగ్యలక్ష్మి అనే కన్నడ సినిమా ద్వారా కన్నడ చిత్రసీమకు సంగీత దర్శకుడిగా పరిచయం అయ్యే అవకాశం వచ్చింది. ఇక వెనుతిరిగి చూసుకోలేదు రాజన్ నాగేంద్రలు. దాదాపు 300 కన్నడ చిత్రాలకే కాదు, తమిళ, తెలుగు, సింహళ భాషల్లో కూడా సంగీతం అందించారు. ఈ స్వరఝరి వద్దంటే పెళ్లి చిత్రంతో తెలుగు సినిమాకు పరిచయమయ్యారు. అత్యంత సౌమ్యులైన సంగీత దర్శకులుగా వీరిద్దరికీ పేరుంది. నిజానికి ఇద్దరు కలిసి పనిచేస్తే ఏదో ఒక సమయంలో విభేదాలు వస్తాయి కదా, కానీ రాజన్ నాగేంద్రలకు సంగీతమే ప్రపంచం. మంచి సంగీతం అందించడమే లక్ష్యంగా చివరి వరకు కూడా సాగింది వీరి ప్రయాణం. అలాగే వీరు కన్నడ నటులు రాజ్ కుమార్ గారితోటి తెలుగు పాట పాడించిన తొలి సంగీత దర్శకద్వయం.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపుర నుంచి కట్ల సతీష్ పంపిస్తున్నారు. సూపర్ హిట్ సాంగ్స్ వినిపిస్తున్నారు. ఇలాంటి పాటలు ప్రతిరోజు వినాలనుందని. అలాగే వరంగల్ కాశీబుగ్గ నుంచి దాసి రామచంద్రం గారు కూడా ఇలాంటి మెసేజ్, చాలా బాగున్నాయి పాటలు, సుమధుర సంగీతానికి కేర్ ఆఫ్ అడ్రస్ రాజన్ నాగేంద్ర గారు అని చెప్పి పంపించారు.

వరంగల్ నుంచి మనోజ్ కుమార్, అలాగే నిజామాబాద్ నుంచి శ్రీరామ్ హనుమాన్లు, రమణ గారు బోయిన్పల్లి నుంచి, ఇలా చాలామంది శ్రోతలు ఈరోజు స్పందన ఏం చెప్తున్నారంటే, రాజన్ నాగేంద్రల గారి పాటలకు సంగీతానికి సాటి లేదని. నిజమే కదా? మరి వీరు తెలుగులో పూజ చిత్రంతో మంచి పేరొచ్చింది తెలుగు సినిమాలలో. అటు తర్వాత 2 దశాబ్దాలు తెలుగులో కూడా మెలోడీకి మారుపేరుగా రాజన్ నాగేంద్రల పేరు నిలిచిపోయింది. సాహిత్యాన్ని అర్థం చేసుకుని అందుకు తగ్గట్టుగా సంగీతం అందించడంలో వీరిది అందవేసిన చేయి. అలా తెలుగు ప్రేక్షకులమైన మనం కూడా మైమర్చిపోయే సంగీతం అందించారు.

మైమర్చిపోతామో ఈరోజు కూడా అలాగే సాగుతోంది అని చెప్పి అంటున్నారు. మరి ఈరోజు సంగీత దర్శకద్వయం రాజన్ నాగేంద్రలు స్వరపరిచిన కొన్ని ఆణిముత్యాలను విన్నాము. ఈ కార్యక్రమం మీ అందరికీ నచ్చిందని ఆశిస్తూ నమస్కారం అంటోంది మీ రేడియో సఖి అనుపమ.

శ్రోతలకు ఒక గమనిక. ఈరోజు మధ్యాహ్నం 12:05 అంటే వార్తా ప్రసారం అనంతరం మీరు వినబోతున్నారు ఒక ప్రత్యేక కార్యక్రమం. రేపటి నుంచి శ్రావణమాసం మొదలవబోతోంది. దాన్ని పురస్కరించుకుని శ్రవణానందం శ్రావణమాస వైభవం ప్రత్యేక కార్యక్రమం వింటారు ఆకాశవాణి వివిధ భారతిలో. రేపు గురువారం మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి వివిధ భారతిలో. చిన్నపిల్లల్లో మూర్ఛ లేదా ఫిట్స్ సమస్య గురించి ప్రముఖ పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ డాక్టర్ రమేష్ కోణంకి గారు మన స్టూడియోకు రాబోతున్నారు. మరి మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్స్ 040 ఎస్టీడీ కోడ్ 2324 0852, 2324 0853, 2955 0923 ఇవి మా ఫోన్ నంబర్స్. రేపు మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. స్టూడియోలో సమయం 12:00 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ఢిల్లీ కేంద్రం నుంచి హిందీలో వార్తలు వింటారు.

శ్రావణ మాసంలో ఎన్నో పర్వదినాలు, పండగలు. ఇంటి ముందర మామిడి తోరణాలతో స్వాగతించే తెలుగు లోగిళ్ళు గడపకి రాసే పసుపు కుంకాలతో ఆధ్యాత్మికతను సంతరించుకుంటాయి. తెలంగాణ రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో శ్రావణశుద్ధ పంచమిని నాగపంచమిగా, గరుడు పంచమిగా జరుపుకుంటారు. మట్టితో అంటే దీన్నే పుట్టమన్నాను కూడా అంటారు. 9 తలలున్న నాగేంద్రుని చేసి బియ్యాన్ని ఆ నాగేంద్రుడికి కళ్లలా పెడతారు. పేలాలు, పుట్నాలు, పాలు, నీళ్లతో పూజించి ఆరోగ్యాన్నివ్వమని ప్రార్థిస్తారు. ఇక సాయంత్రం వేళ నాగపంచమి రోజున ఇంటి ఆడపడుచులు గడపలు కడిగి ముగ్గులు పెట్టి అన్నదమ్ములకు హారతిస్తారు. సూక్ష్మంగా కనుక మనందరం గమనిస్తే మట్టితో చేసే నాగేంద్రుడిలో సర్పాలను, అంటే మనం ప్రకృతిలో భాగమైన ఈ జీవులను కూడా కొలుస్తున్నాం, రక్ష ఇమ్మని అడుగుతున్నాం. ఇంటి ఆడపిల్లలు హారతులిచ్చి అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని పటిష్టం చేస్తున్నారు.

శ్రవణానందం శ్రావణ మాస వైభవం ప్రత్యేక కార్యక్రమం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. ఇక శ్రావణ సోమవారాలు శివారాధనకు అత్యంత ప్రీతిపాత్రమైనవిగా భావిస్తారు. చాలా ప్రాంతాల్లో ఈ సోమవారాలు ఉపవాసముండి ఆ లయకారుడికైన శివుడికి బిల్వదళాలతో పూజిస్తే దోషాలు పోతాయని నమ్ముతారు. మరి శ్రావణ మంగళవారాలు మనందరికీ తెలుసు. దాదాపు తెలుగువారంతా నవవధూతో మంగళగౌరి వ్రతాన్ని చేయిస్తారు. ఈ వ్రత విశేషాలను స్వయం

ప్రత్యేకంగా ఆ శ్రీకృష్ణుడే ద్రౌపదికి ఉపదేశించాడని నమ్మిక. ఈ వ్రతం ఆచరించడం వల్ల ఏం జరుగుతుంది అని చెప్పి చాలామంది చిన్నారులు కూడా ప్రశ్నిస్తూ ఉంటారు. వైవాహిక జీవితంలో సుఖ సంతోషాలు, సత్సంతాన ప్రాప్తి కలుగుతుందని పెద్దల మాట.

ఇక శ్రావణ శుక్రవారాలు మహిళామణులందరికీ చాలా ఇష్టమైనవి. మట్టి గాజుల గలగలలు, కాళ్లపట్టిల చప్పుళ్లతో, పేరంటాళ్ల సందడితో సాగిపోతుంది. పౌర్ణమికి ముందర వచ్చే శ్రావణ శుక్రవారం రోజున జరుపుకునే వరలక్ష్మి వ్రతానికి చాలా ప్రాముఖ్యత ఉంది. అష్టలక్ష్ములను వరలక్ష్మీదేవిగా పూజిస్తారు. మరి పురాణాల కథనాన్ని కనుక మనం చూస్తే, చారుమతిదేవికి స్వయంగా ఆ వరమహాలక్ష్మి వ్రతం ఆచరించమని ఉపదేశమిస్తుంది. ఈ వ్రతం ఆచరించడం వల్ల ధనధాన్యాభివృద్ధి కలుగుతుందని నమ్ముతారు. వరాలు కూడా ఇస్తుంది ఆ వరమహాలక్ష్మి అంటారు. మరి చారుమతీదేవి ఏం చేసింది? పూజ తనొక్కతే చేసుకోదు, నిస్వార్థంగా అందరికీ మంచి జరగాలన్న ఆలోచనతో 10 మందిని పిలిచి తను వ్రతం ఆచరిస్తుంది, చుట్టుపక్కల మహిళలందరితో కలిసి. మరి ఇందులో ఉన్న నీతి ఏంటి అంటే, అందరికీ మంచి జరగాలన్న మంచి ఆలోచన మనందరిలో ఉండాలి. సాయంత్రం పూట ముత్తైదులందరూ పసుపు, కుంకుమలు, పళ్ళు, పూలతో పాటు నానబెట్టిన శనగలు కూడా వాయనంగా ఇస్తారు. శనగల్ని ఎందుకు ఇస్తారు అంటే, అంకురాలనిస్తాయి కదా. ఆరోగ్యంతో పాటు మొలకెత్తిన శనగలు స్త్రీమూర్తిలోని మాతృత్వానికి ప్రతీకగా, ప్రతి అమ్మాయి అమ్మ అవ్వాలన్న ఆశీర్వాదం నిండి ఉంటుంది అన్నది పెద్దల మాట.

శ్రవణానందం శ్రావణమాస వైభవం ప్రత్యేక కార్యక్రమం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి శ్రావణమాసాన్ని ఆధ్యాత్మిక మాసమని కూడా అంటారు. శ్రావణ శనివారాల్లో వెంకటేశ్వర స్వామికి నీతితో దీపాలు వెలిగించి విష్ణు సహస్రనామ పారాయణం చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో బియ్యంపిండి పంచదార ఆవు నెయ్యితో కలిపి దీపం పెట్టడం సంప్రదాయం. సిరి సంపదలు ఆరోగ్య రక్ష కలుగుతాయని నమ్ముతారు. వైష్ణవాలయాలు భక్తుల సందడితో స్వామి ఆరాధనతో విరాజిల్లుతూ ఉంటాయి.

శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమికి చాలా ప్రత్యేకత ఉంది. మరి చంద్రుడు శ్రవణ నక్షత్రంలో సంచరిస్తాడు కాబట్టే శ్రావణ మాసం అని అంటారని చెప్పాను కదా. ఈ పౌర్ణమిని జంధ్యాల పౌర్ణమిగా జరుపుకుంటారు. కొత్త జంధ్యాలు మార్చుకుంటారు చాలామంది. ఇక శ్రావణ పౌర్ణమిని రాఖీ పౌర్ణమిగా సోదర సోదరీమణుల ప్రేమను ఇనుమడింపచేసి అక్కాచెల్లెళ్ళు అన్నదమ్ములకు రక్షాబంధనం కడతారు. తీపి పదార్థాలు తినిపించి ఆడపిల్లలు ఉత్సాహంగా సోదరుల దగ్గర బహుమతులు అందుకుంటారు.

శ్రావణ బహుళ అష్టమిని గోకులాష్టమిగా, శ్రీకృష్ణాష్టమిగా, ఆ శ్రీకృష్ణ పరమాత్ముడి జన్మదినంగా దేశవ్యాప్తంగా పండగ చేసుకుంటాము. ఆ వెన్న దొంగకు చిరుపాదాల అచ్చులు ఇంటి ముందర వేసి స్వాగతం పలుకుతాం. అలాగే అటుకులతో పాటు పంచదార కూడా నివేదిస్తాము. ఉట్టి కొట్టి వేడుకలు చేసుకుంటాము.

శ్రావణమాసం పెళ్లిళ్లకు శుభకార్యాలకు అనువైనదిగా భావిస్తాము. ఆకాశమంత పందిరి వేసి, భూదేవంత అరుగు వేసి, వధూవరులను ఒక్కటి చేసే పెళ్లి సందడి జోరుగా సాగుతుంది. ఏ పండగైనా, పర్వదినమైనా, పూజైనా, వ్రతాలైనా, పెళ్లి వేడుక ఏదైనా సరే, అందరినీ కలుపుకొని మనమంతా ఒక్కటే, ఒక్క కుటుంబం, వసుధైక కుటుంబం అన్న భావనతో చేసుకుందాం. భగవన్ నామస్మరణ స్వచ్ఛమైన మనసుతో కొలుద్దాం. ఆర్భాటాలతో కాదు, ఆనందంతో, తాతకు మించిన ఖర్చుతో కాదు, భక్తి అనే తాదాత్మ్యతతో. మరి రేపటి నుంచి ప్రారంభమయ్యే శ్రావణమాసంలో అన్ని రోజుల్ని, అన్ని పండగల్ని సంతోషంగా కలిసిమెలిసి చేసుకుందాం. నమస్కారం అంటుంది మీ రేడియో సఖీ అనుపమా.

శ్రవణానందం శ్రావణమాస వైభవం ప్రత్యేక కార్యక్రమం విన్నారు. శ్రోతలకు ఒక గమనిక, రేపు మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి వివిధ భారతిలో. చిన్నపిల్లల్లో మూర్ఛ లేదా ఫిట్స్ సమస్య గురించి ప్రముఖ పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ డాక్టర్ రమేష్ కోణకి గారితో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ఉంటుంది. మరి మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్స్ 040 ఎస్టీడీ కోడ్ 2324085 2 2324085 3 2955 0923, ఇవి మా ఫోన్ నంబర్స్. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 12:30 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. దేశంలో యువత మహాత్ముల జీవితాల నుంచి సంగ్రహంగా తెలుసుకుని స్ఫూర్తి పొందాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. వివిధ అంశాలపై ప్రతిపక్షాల గందరగోళం మధ్య పార్లమెంటు ఉభయ సభలు ఈరోజు మధ్యాహ్నానికి వాయిదా పడ్డాయి. మన దేశంలో 14 రాష్ట్రాల్లో 33 గజ అభయారణ్యాల ద్వారా ఏనుగుల పరిరక్షణకు అనేక చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర పర్యావరణ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ చెప్పారు. అమెరికాలోని సెయింట్ లూయిస్లో జరిగిన సింక్

ఫీల్డ్ కప్ చెస్ టోర్నమెంట్ రెండో రౌండ్లో భారత గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద గెలుపొందారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో మాజీ రాష్టపతి రామ్నాథ్ కోవింద్ ఆత్మకథ ట్రయంఫ్ ఆఫ్ ద ఇండియన్ రిపబ్లిక్ మై లైఫ్ మై స్ట్రగుల్స్ ను విడుదల చేశారు. మాజీ రాష్టపతి రామ్నాథ్ కోవింద్ అసాధారణ జీవన ప్రస్థానం గురించిన వ్యక్తిగత వివరాలను ఈ ఆత్మకథలో పొందుపరిచారు. కోవింద్ బాల్యనాటి అనుభవాలు, పోరాటాలు, విజయాల నుంచి మొదలుకొని విశిష్టమైన ప్రజా జీవితం, భారత

0: రాష్ట్రపతిగా రామ్నాథ్ కోవింద్ మార్గదర్శకత్వం తనకెంతో పెద్ద బలంగా నిలిచిందని అన్నారు. రామ్నాథ్ కోవింద్ ఆత్మకథ, ఆయన జీవితం, వ్యక్తిత్వం, ఆయన దేశానికి చేసిన సేవల గురించి తెలియచేయడమే కాకుండా భారతీయ ప్రజాస్వామ్యానికి, సమాజానికి ఒక గొప్ప వారసత్వంగా నిలుస్తుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
1: हमें भविष्य में कोविंद जी जैसे अनेकों युवा चाहिए जो परेशानियों से परास्त न हो, जो मुश्किलों से मायूस न हो, बल्कि अपनी मेहनत से हर मंजिल को आसान बनाने का हौसला रखे. इसी बदलाव से सशक्त भारत के निर्माण का संकल्प पूरा होगा. यहीं से आत्मनिर्भर और विकसित भारत का रास्ता बनेगा.
0: రామ్నాథ్ కోవింద్ జీవన ప్రస్థానం గురించి ఆయన సొంత పదాల్లో తెలుసుకోవాలని, ఆయన రచనలు, అనుభవాలను చదవాలని ప్రధానమంత్రి యువతరానికి పిలుపునిచ్చారు. మహాత్మాగాంధీ, బాబాసాహెబ్ అంబేద్కర్, జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలే వంటి మహానుభావులు భారత పునర్నిర్మాణానికి కలలుగన్నారని, అత్యంత పేదలు, అణగారిన వర్గాల వారు కూడా అత్యున్నత స్థానాలు అధిరోహించే అవకాశం లభించే భారతదేశం కావాలని ఆకాంక్షించారని ప్రధానమంత్రి చెప్పారు. రామ్నాథ్ కోవింద్ వంటి ప్రముఖులు తమ కష్టపడే తత్వంతో, సామర్థ్యాలతో తమ జీవితాలను మార్చుకోవడమే కాకుండా శతాబ్దాల నాటి కళలను, ఆదర్శాలను వాస్తవ రూపంలోకి మార్చడంలో కీలక పాత్ర పోషించారని మోదీ చెప్పారు. ఈ కార్యక్రమంలో రామ్నాథ్ కోవింద్ మాట్లాడుతూ, రాజకీయాలు కేవలం అధికారం పొందే సాధనం కాదని, దేశానికి సేవ చేసేందుకు ఒక అవకాశమని అన్నారు. విద్య అనేది అంతులేని అవకాశాలకు తలుపులు తెరుస్తుందని, జీవితంలో కొత్త దిశలను, అవకాశాలను అందిస్తుందని మాజీ రాష్ట్రపతి పేర్కొన్నారు. నీట్ అంశంపై విద్యార్థుల నిరసనల సమయంలో జరిగిన పోలీసు చర్య ఆరోపణలతో సహా పలు అంశాలపై ప్రతిపక్షాల ఆందోళన కారణంగా లోక్సభ ఈ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. ఉదయం 11 గంటలకు లోక్సభ సమావేశమైనప్పుడు స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాలు చేపట్టేందుకు ప్రయత్నించారు. అయితే ప్రతిపక్ష సభ్యులు పోలీసు చర్య ఆరోపణలు, అయోధ్య రామాలయ విరాళాల్లో అవకతవకల ఆరోపణలతో నిరసన నిర్వహించారు. దేశం అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని జరుపుకుంటోందని సభలో ఓం బిర్లా తెలియజేశారు. విద్య, విజ్ఞాన శాస్త్రం, అంతరిక్షం, సైన్స్ అండ్ టెక్నాలజీ మొదలైన అనేక రంగాల్లో దేశ యువజనులు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని ఆయన అన్నారు. దేశ యువత సామర్థ్యాల కారణంగా భారత్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతోందని స్పీకర్ చెప్పారు.
2: आज अंतर्राष्ट्रीय युवा दिवस है और विश्व स्तर पर भारत के युवाओं ने शिक्षा, विज्ञान, अंतरिक्ष, विज्ञान, टेक्नोलॉजी, उद्यमिता कई क्षेत्रों के अंदर विशेष पहचान बनाई है. आज उनका सामर्थ्य के कारण दुनिया में भारत का नाम हो रहा है. देश का युवा भी चाहता है कि उनके विषयों पर चर्चा हो.
0: దేశ యువత తమకు సంబంధించిన అంశాలపై చర్చలు జరగాలని కోరుకుంటున్నారని ఆయన సభ్యులకు చెప్పారు. సభ సజావుగా సాగేలా సహకరించాలని స్పీకర్ ప్రతిపక్ష సభ్యులకు విజ్ఞప్తి చేశారు. విధానాలు, అభిప్రాయాల విషయంలో భేదాభిప్రాయాలు ఉండవచ్చు, కానీ దేశ ప్రజలు పార్లమెంటు పనిచేయడం చూడాలని అనుకుంటున్నారని స్పీకర్ చెప్పారు. పార్లమెంటు గౌరవాన్ని భంగపరచవద్దని, ప్రశ్నోత్తరాలు చేపట్టేందుకు సభను అనుమతించాలని ప్రతిపక్ష సభ్యులను స్పీకర్ పదే పదే కోరినప్పటికీ సభ్యులు గందరగోళం కొనసాగించడంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. నీట్ సమస్యపై విద్యార్థుల నిరసనల సమయంలో జరిగిన పోలీసు చర్య ఆరోపణలతో సహా పలు అంశాలపై రాజ్యసభలో కూడా గందరగోళం చెలరేగి మధ్యాహ్నం 2 గంటల వరకు సభను వాయిదా వేశారు. ఉదయం 11 గంటలకు సమావేశం కాగానే మంత్రులు తమ సంబంధిత మంత్రిత్వ శాఖలకు సంబంధించిన పత్రాలను సభకు సమర్పించారు. ఆర్థిక, రక్షణ, రవాణా, పర్యాటక, సంస్కృతి, వ్యవసాయం, పశు సంవర్ధక శాఖ, ఆహార ప్రాసెసింగ్, బొగ్గు గనులు, ఉక్కు శాఖలకు సంబంధించిన పార్లమెంటరీ స్థాయి సంఘం నివేదికలను సభలో ప్రవేశపెట్టారు. ప్రతిపక్షాల నినాదాల మధ్య చైర్మన్ సిపి రాధాకృష్ణన్ 0 అవర్ చేపట్టారు. అయితే సభలో గందరగోళ పరిస్థితి కొనసాగడంతో మధ్యాహ్నం 2 గంటలకు సభను వాయిదా వేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. జీవ వైవిధ్యంతో వాతావరణం, అడవులు, వాతావరణ మార్పుల శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ ఈరోజు ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా ఒక సందేశం ఇస్తూ, ప్రపంచంలోని ఏనుగుల్లో దాదాపు 60% భారత్లోనే ఉన్నాయని, దీనివల్ల భారత్ ఏనుగుల పర్యావరణ వారసత్వానికి సజీవ చిహ్నంగా నిలుస్తోందని అన్నారు. భారత్లో భూమిపై అత్యంత సుసంపన్నమైన, వైవిధ్యమైన భూభాగాలు ఉన్నాయని కీర్తివర్ధన్ సింగ్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. కీలకమైన ఆవాసాలను పరిరక్షించేందుకు, ఏనుగులు వలస వెళ్లే మార్గాలను సంరక్షించేందుకు దేశంలో 14 రాష్ట్రాల్లో 33 ఏనుగుల అభయారణ్యాలు ఏర్పాటు చేశారని ఆయన చెప్పారు. ఆసియా ఏనుగులు అత్యంత గంభీరమైన సౌందర్య

0: అని కలిగి ఉండడంతో పాటు సాంస్కృతిక ప్రాముఖ్యత కూడా కలిగి ఉన్నాయని ఆయన చెప్పారు. పర్యావరణ ఇంజనీర్లుగా ఏనుగులు పనిచేస్తాయని మంత్రి అభివర్ణించారు. ప్రపంచ ఏనుగుల సంరక్షణ దినోత్సవం సందర్భంగా కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ కూడా భారత్లో ఏనుగులు మానవుల భాగస్వామ్యం భవిష్యత్తు కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. అధునాతన పర్యవేక్షణ ద్వారా మానవులకు ఏనుగులకు మధ్య సంఘర్షణను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, శాస్త్రీయంగా రూపొందించిన 150 ఏనుగు కారిడార్లు ఏర్పాటు చేశామని భూపేందర్ యాదవ్ తెలియజేశారు. భారత అంతరిక్ష పితామహుడు ఇస్రో తొలి చైర్మన్ డాక్టర్ విక్రమ్ సారాభాయ్ జయంతి సందర్భంగా కేంద్ర శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఒక సాధారణమైన శాస్త్రీయ వ్యవస్థలో పనిచేసిన విక్రమ్ సారాభాయ్ ఆనాడుగన్న కలలు ఈనాడు అద్భుత విజయాలుగా సాకారమై ప్రపంచవ్యాప్తంగా మన దేశ కీర్తిని వ్యాప్తి చేస్తున్నాయని జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. భారత స్వాతంత్ర్య పోరాటానికి వందే మాతరం స్ఫూర్తినిచ్చిందని, నేటికి దేశ గుర్తింపును బలోపేతం చేస్తూనే ఉందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ చెప్పారు. జాతీయ గీతం వందే మాతరానికి 150 పూర్తయిన సందర్భంగా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన హర్ ఘర్ తిరంగా బైక్ ర్యాలీలో పాల్గొన్న వారిని ఉద్దేశించి ఉపరాష్ట్రపతి మాట్లాడారు. వీర సావర్కర్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, తిరుపూర్ కుమారన్ వంటి స్వాతంత్ర సమర యోధుల త్యాగాలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. వారి ధైర్యం వందే మాతరం స్ఫూర్తిని సజీవంగా ఉంచిందని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. ముంబైలోని ఘట్కోపర్ ప్రాంతంలో చిరాగ్ నగర్ గౌసియాచాల్ వద్ద భారీ వర్షం కారణంగా ఈ తెల్లవారుజామున 3 గంటల సమయంలో కొండచర్యలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించగా 6 నుంచి 8 మంది శిథిలాల కింద చిక్కుకొని ఉంటారని భావిస్తున్నారు. ప్రస్తుతం జాతీయ విపత్తు నిర్వహణ దళం, బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది అంబులెన్సులతో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. బలూచిస్తాన్లోని వరద బాధితుల కుటుంబాల కోసం కేటాయించిన 1000 కోట్ల రూపాయల నిధులను మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు మళ్లించాలని పాకిస్తాన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రపంచ బ్యాంక్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ చర్య వల్ల దేశంలో పేదరికం మరింతగా పెరుగుతుందని, బలహీన కుటుంబాలకు విపత్తు ముప్పును పెంచుతుందని ప్రపంచ బ్యాంక్ హెచ్చరించింది. అమెరికాలోని సెయింట్ లూయిస్ లో జరిగిన సింక్ఫీల్డ్ కప్ చెస్ టోర్నమెంట్ 2వ రౌండ్లో భారత గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద విజయం సాధించారు. గ్రాండ్ చెస్ టూర్ ఆఖరి పోటీ అయిన ఈ టోర్నమెంట్లో ప్రజ్ఞానందకు ఇది మొదటి విజయం. గేమ్ ప్రారంభం నుంచే ప్రజ్ఞానంద పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు. డ్యూరెంట్ కప్ ఫుట్బాల్ పోటీలో 135వ సంచికలో నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఫుట్బాల్ క్లబ్ ఎఫ్సీఐపై 3-1 తేడాతో ఘన విజయం సాధించి క్వార్టర్ ఫైనల్స్లోకి దూసుకుని వెళ్ళింది. విశేషాలు మరొకసారి. దేశంలో యువత మహాత్ముల జీవితాల గురించి సంగ్రహంగా తెలుసుకుని స్ఫూర్తి పొందాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. వివిధ అంశాలపై ప్రతిపక్షాల గందరగోళం మధ్య పార్లమెంటు ఉభయ సభలు ఈరోజు మధ్యాహ్నానికి వాయిదా పడ్డాయి. మన దేశంలో ఏనుగుల పరిరక్షణకు అనేక చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర పర్యావరణ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ చెప్పారు. అమెరికాలోని సెయింట్ లూయిస్లో జరిగిన సింక్ఫీల్డ్ కప్ చెస్ టోర్నమెంట్ 2వ రౌండ్లో భారత గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద గెలుపొందారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 12:40. ఇప్పుడు విందాం ఈట్ ఫిట్.
2: హాయ్, హలో, నమస్తే, నేను ఆర్జే రేణు, మీరు వింటున్నారు ఈట్ ఫిట్. మొన్న ఒక సినిమాకి వెళ్లాను. ఆ సినిమా చూస్తున్నంతసేపు ఈ హీరోయిన్ ని ఎప్పుడు చూసినా ఇలాగే ఉంటుంది. 20 ఏళ్ల క్రితం చూశాను, అప్పుడు చూస్తున్నా ఇప్పుడు చూస్తున్నా కూడా తను ఇలాగే ఫిట్ గా ఉంది. తన ఆరోగ్య రహస్యం ఏమై ఉంటుందా అని నా ఫ్రెండ్ తో అన్నాను. తను ఏం చెప్పిందో తెలుసా? వాళ్ళకేంటి, సెలబ్రిటీలు ఎంతైనా ఖర్చు పెడతారు, ఎలాగైనా ఫిట్ గా ఉంటారు అని. కానీ వాళ్ళకి తెలీదు, మన ఈట్ ఫిట్ వింటే మనం కూడా ఎంతో అందంగా ఆరోగ్యంగా ఉంటామని. శారీరకంగా మానసికంగా మనం వాళ్లకంటే ఫిట్ గా ఉండొచ్చు. అసలు ఈ ఈట్ ఫిట్ అంటే ఏంటి, ఈ ఈట్ ఫిట్ లో ఏమేం సెగ్మెంట్స్ ఉంటాయి, మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఈ పాట తర్వాత.

ఇవాళ ఆరోగ్యకరమైన జీవన విధానం గురించి మనం మాట్లాడుకుందాం. సమతుల ఆహారం, సరిపడినంత నిద్ర, వ్యాయామం, తగినంత నీరు, ఎప్పుడు హైడ్రేటెడ్ గా ఉండడం, శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు తీసుకోవటం, ముఖ్యంగా మనం మాట్లాడుకునే ప్రతి మాట ఇక్కడ న్యూట్రిషనిస్ట్లను కనుక్కొని మీ అందరికీ చెప్పడం జరుగుతుందని శ్రోతలు గమనించాలి. అసలు ఏంటి ఈ ఆరోగ్యకరమైన జీవన విధానం అని మీకేమైనా డౌట్ వచ్చిందా? నేనున్నాగా మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాను. ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని మనం మన లైఫ్ లో ఎలా ఇంక్లూడ్ చేసుకోవాలి, మన లైఫ్ స్టైల్ చేంజెస్ లో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు మనకు చేకూరుతాయి, ఇవన్నీ మనం ఈరోజు తెలుసుకుందాం. ప్రస్తుతం ప్రపంచమంతా డయాబెటిక్, బీపీ అలాగే స్ట్రెస్ తో బాధపడుతోంది. వాటిని అధిగమించడానికి ఈ ఆరోగ్యకరమైన జీవన విధానానికి ఏదైనా సంబంధం ఉందా అంటే ఉందనే చెప్తాను. దీని గురించే ఇంకాస్త వివరంగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతి ఒక్కరు వాళ్ళ లైఫ్ స్టైల్ ని ఎలా స్టార్ట్ చేస్తారు అని ఎవరైనా అడిగి చూస్తే ఒకరంటారు, ఫలానా వారి ఆరోగ్య చిట్కాలు నేను ఫాలో అవుతుంటాను అని. ఇంకొకరంటారు, నేను డాక్టర్ సలహా మేరకే ఫలానా వాటర్ లేదా ఫ్రూట్ జ్యూసెస్ తీసుకుని నా డేని స్టార్ట్ చేస్తాను అని చెప్పి. కానీ మనకు తెలిసి ప్రతి ఒక్కరి లైఫ్ స్టైల్లో మార్నింగ్ లేవంగానే ఉరుకులు పరుగులతో టీ లేదా కాఫీతోనే డే స్టార్ట్ అవుతుంది కదా. మీకు కూడా ఇప్పుడు ఒక కాఫీ తాగాలనిపిస్తోంది కదా. సరే, ఒక మంచి కాఫీ లాంటి సాంగ్ అయితే విందాం.

ఎక్స్పర్ట్స్ చెప్తున్న సలహాలన్నీ మనం ఇక్కడ మాట్లాడుకుంటూ ఉన్నాము. రోజు రోజుకి ప్రపంచంలో డయాబెటిక్ పేషెంట్ల పరిస్థితి పెరుగుతూనే ఉంది. ఎందుకంటారు అనంటే, అక్కడికే వస్తున్నాను. ఇక్కడే మనం ఆరోగ్యకరమైన జీవన శైలి అనేది కేవలం ఒక్క రోజుకే పరిమితం కాకూడదు. అలాగే దీనికి మితం అమితం అనేవి కూడా ఉండవు. ముందుగా మనం ఒక భయం నుంచి బయటకు రావాలి. నేను

చెయ్యగలను. ఇది నా వల్ల అవుతుంది, నా లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల నా ఆరోగ్యం మెరుగుపడుతుంది అనేటటువంటి దృఢ సంకల్పంతో మీరు ముందుకు వెళ్తే కనుక ఖచ్చితంగా మీ లైఫ్లో మీరు ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని మీ సొంతం చేసుకోగలుగుతారు. ఎటువంటి ఆటంకం వచ్చినా కూడా నిజమైన ఆరోగ్యకరమైనటువంటి లైఫ్ స్టైల్ని మీరు పొందగలుగుతారు. మరి దీనికి ఏమేం చేయాలి, ఏమేం చిట్కాలు ఉన్నాయి, పాటించాలి అంటే నేను చెప్తాను ఈ పాట తర్వాత.

ప్రస్తుతమంతా సోషల్ మీడియా జమానా. నిజమే, నేను ఆర్జేరేను, మీరు వింటున్నారు ఈట్ ఫిట్. మనం ప్రతి వారం ఆరోగ్యకరమైనటువంటి, పోషక విలువలు ఉన్నటువంటి ఆహారం గురించి మాట్లాడుకుంటాం. మాటలతో పాటు ఫుడ్ కూడా ఉంటుందండోయ్. ఇందాక అన్నట్లు ప్రస్తుతం జమానా అంతా సోషల్ మీడియా జమానా. సోషల్ మీడియాలో మనం ఏం చూస్తే అదే చేస్తాం. సోషల్ మీడియాలో ఏది వింటే అదే నమ్ముతాం. కానీ ఇక్కడ ఒక చిన్న మాట, మీరు చూసేదంతా నిజం కాదు, మీరు వినేదంతా సాధ్యం కాకపోవచ్చు. కాబట్టి మీరు ఏదైనా డైట్ ఫాలో అయ్యే ముందర ఒక ఎక్స్పర్ట్ ని సంప్రదించాలి. మీ బాడీకి తగ్గట్లుగా, మీ బాడీ ఇండెక్స్ కి తగ్గట్లుగా మీ డైట్ ని ప్లాన్ చేసి మీ లైఫ్ స్టైల్లో ఇంక్లూడ్ చేయటం ఆ ఎక్స్పర్ట్ యొక్క సలహా మేరకే జరగాలి. ముందుగా ఒక ఫిజిషియన్ ని కన్సల్ట్ చేసి, ఆ తర్వాత న్యూట్రిషనిస్ట్ ని కన్సల్ట్ చేసి, మీరు మీ శారీరక దృఢత్వాన్ని ఎందుకు పెంచుకోవాలనుకుంటున్నారు, బరువు తగ్గాలనుకుంటున్నారా, స్ట్రెస్ తగ్గాలనుకుంటున్నారా, లేదు బీపీ, డయాబెటిక్ ఇలాంటి సమస్యలు ఏమైనా మీకున్నాయా, ఇటువంటివన్నీ వివరంగా డాక్టర్కి చెప్పాలి. పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా, లాయర్ దగ్గర, డాక్టర్ దగ్గర నిజాలు దాచకూడదు అని చెప్పి. సో మనం ఎక్స్పర్ట్స్కి చెప్పిన తర్వాత ఆ డేని ఎలా స్టార్ట్ చేస్తున్నాం, ఆ డే తర్వాత ముందు ముందు వెళ్లబోయే రోజులు ఎలా ఉన్నాయి అని మనం ఖచ్చితంగా ఒక దృఢ సంకల్పంతో ఆ డేని స్టార్ట్ చేసి, మన టార్గెట్ ఏంటి, మనం ఎందుకోసం మన లైఫ్ స్టైల్ ని చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాం అనేది ఒక క్లారిటీతో స్టార్ట్ చేయాలి. ఏదైనా సరే అనుమానం లేకుండా చేశాము అని అంటే ఖచ్చితంగా మనలో కూడా నమ్మకం కలుగుతుంది కదా. సరే, ఒక డేని ఎలా స్టార్ట్ చేస్తాను చెప్తానన్నాను కదా, నేనైతే నా లైఫ్ స్టైల్లో ప్రతిరోజు ఉదయం గోరువెచ్చని నీటిలో తేనె, నిమ్మరసం, చియా సీడ్స్ తో ట్రై చేస్తూ ఉంటాను. సో ఇది సీజన్ కి మారుతుందా అంటే లేదు. మరి ఎవరు చెప్పారు ఇదంతా అని అంటే నాకు కూడా నా డైట్ ఎక్స్పర్టే చెప్పారు. సో మీరు కూడా అలాగే ఎవరైనా డైట్ ఎక్స్పర్ట్ ని కలిసి వాళ్ళేం చెప్తున్నారో, మీ శారీరక తత్వానికి ఏం మీకు సూట్ అవుతుందో తెలుసుకొని మీరు అదే చేయండి.

వెల్కమ్ బ్యాక్ టు ఈట్ ఫిట్. నేను ఆర్జే రేణు. ఉదయం లేవంగానే మనందరం యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రకృతి మనకు అన్నింటిని ఇచ్చింది, కానీ తిరిగి ప్రకృతికి మనం ఏమిస్తున్నామనేది మన ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని బట్టే ఉంటుంది. మనం ప్రకృతి నుంచి తీసుకుంటున్నటువంటి ఏ వనరులైతే ఉన్నాయో ఆ వనరుల్ని మనం అదే విధంగా వాడుకుంటూ తిరిగి నెక్స్ట్ జనరేషన్కి కూడా హెల్దీ జనరేషన్ ఇవ్వడం కోసం ఈట్ ఫిట్ మీకు చెప్తున్నటువంటి ఎన్నో చిట్కాలు ఇక్కడ నేను మీకు ఇంకోసారి రిపీట్ చేస్తాను. అదేంటి అనంటే, ఇందాకే అనుకున్నాం కదా, ఏదైనా సరే నమ్మకంతో చేశాము అనంటే అది ఖచ్చితంగా అవుతుంది అని. కాబట్టి మనం మన జీవన విధానంలో బరువు తగ్గాలి అన్న ఒక విషయాన్ని తీసుకుంటే, బరువు తగ్గాలి అంటే వెంటనే అందరు చెప్పే విషయం ఏంటి, రైస్ తగ్గించేయాలి అని. కానీ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే, రైస్ మానకుండానే మనం బరువుని కూడా తగ్గొచ్చు అని. అది ఎలా మనం తీసుకుంటాము అనంటే, ఒక బౌల్ రైస్ తీసుకుంటే కూరలు తీసుకోవటం, అంటే అందులో పెరుగు ఉండొచ్చు, స్ప్రౌట్స్ ఉండొచ్చు, ప్రోటీన్ ఉండొచ్చు, కార్బోహైడ్రేట్స్ ఉండొచ్చు, ఇలా. సో అది మీరు ఎలా ఇంక్లూడ్ చేసుకుంటారు అని చెప్పి మీరు డిసైడ్ చేసుకోవాలి. ఎందుకంటే మన శారీరక తత్వం ఏంటో మనకు బాగా తెలుస్తుంది కదా. సో అందుకే మనకి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, హెల్త్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా డాక్టర్కి చెప్పి నెక్స్ట్ మనం మన డైట్ని ఫాలో అవ్వటమే. ఏదైనా సరే రోజులో పోర్షన్స్గా ఉదయం బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్, నైట్ డిన్నర్ కాకుండా 4-5 సార్లుగా డివైడ్ చేసుకొని తినాలి అని చెప్తున్నారు. హెల్దీ లైఫ్ స్టైల్లో మనం ఏర్పరచుకునేటటువంటి ఏవేవైతే మార్పులు ఉన్నాయో అవి తప్పకుండా మనకి మంచే చేసి పెడతాయి. ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ మీకు చెప్పకుండా ఉన్నాను అంటే లావైపోతానండి బాబు. అందుకే మీతో చెప్పేస్తున్నాను, ఇక మీ ఇష్టం.

మీరు వింటున్నారు ఈట్ ఫిట్. ఆరోగ్యకరమైన జీవన శైలికి మూల స్తంభాలలో ఒకటి పోషకాహారం. అవే పళ్ళు, కూరగాయలు, తృణధాన్యాలు, ప్రోటీన్లు, అలాగే ఆరోగ్యకరమైన కొవ్వులు. ఇవన్నీ సమృద్ధిగా సమతుల్యంగా ఉంటేనే మనం ఆహారం సంపూర్ణంగా తీసుకున్నట్లు. అప్పుడే సరైన పోషకాలు మనకు అందుతాయి. ఇక చక్కెర, ఉప్పు, అనారోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా ఉన్న ఫుడ్ మనం తీసుకున్నామనుకోండి, బరువు కూడా ఎక్కువైపోతుంది. దాంతో దీర్ఘకాలిక వ్యాధులు కూడా వస్తాయి. అయితే ఇక్కడ ఒక చిట్కా, భోజనానికి ముందుగానే మీరు మీ డైట్ని ప్లాన్ చేసుకోండి. ఎప్పుడు కూడా మీ లంచ్లో, బ్రేక్ఫాస్ట్లో, డిన్నర్లో తాజా ఆకుకూరలు, రంగురంగుల పండ్లు ఇవన్నీ చేర్చుకోండి. అలాగే ఎప్పుడు కూడా మీరు బ్రేక్ఫాస్ట్ తిన్నా, లంచ్ తిన్నా, డిన్నర్ తిన్నా చక్కెర పానీయాలు తీసుకోవటం మాత్రం తగ్గించండి. దానికి బదులుగా హెర్బల్ టీ తీసుకోవటం మంచిదని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్. సరే తిన్నాం, ఆ తర్వాత దాన్ని అరిగించుకోవాలి కదా. అందుకే క్రమం తప్పకుండా మనం వ్యాయామం చేయాలి. మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవటంలో మన శారీరక శ్రమ కీలక పాత్ర పోషిస్తుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం, బరువుని నియంత్రణలో ఉంచుకోవటం, ఇవన్నీ మన గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి, మానసిక స్థితిని కూడా పెంచుతాయి, కండరాలు, ఎముకల్ని కూడా బలోపేతం చేస్తాయి. దీంతో మనకు మధుమేహం రాదు, రక్తపోటు అంతకన్నా రాదు. ఇక్కడ కూడా ఇంకో చిట్కా ఉందండో. ఎప్పుడైనా సరే మన డేలో ఒక ఎక్సర్సైజ్ని, అది నడక, సైక్లింగ్, డాన్స్, స్విమ్మింగ్, ఏదైనా కావచ్చు, అట్లీస్ట్ వారానికి ఒక 150 నిమిషాలకు మించి మనం చేయాలి అని చెప్తున్నారు ఎక్సర్సైజ్ ఎక్స్పర్ట్స్. ఇలా చేసాము అంటే ఖచ్చితంగా మనకి ఒక క్రమశిక్షణ అనేది అలవడుతుంది. ప్రతిరోజు కూడా అట్లీస్ట్ నడవాలి 10-15 నిమిషాలని డాక్టర్స్ అందుకే చెప్తుంటారు. సరే మీకోసం ఒక పాట సిద్ధం చేశాను, పాట తర్వాత

వెల్కమ్ బ్యాక్ టు బ్రాండ్ న్యూ సెగ్మెంట్ ఆఫ్ ఈట్ ఫిట్. నేను ఆర్జే రేణు. డాక్టర్స్ ఎప్పుడు మనకు ఒక విషయం చెప్తూ ఉంటారు, ప్రతిరోజు తగినంత నిద్ర ఉండాలి అని చెప్పి. రోజులో మనం ఎంతసేపు నిద్రపోయామని కాదు, ఎంత బాగా నిద్రపోయాము అని. అంటే ఇక్కడ క్వాలిటీ క్వాంటిటీ గురించి మనం మాట్లాడుకోవాలి. క్వాలిటీ ఆఫ్ టైం ఓకే, క్వాంటిటీ ఆఫ్ రెస్ట్ అనేది మనకుందా లేదా, ఇదే చాలా ముఖ్యమైంది. కొంతమంది అంటుంటారు నేను 8 గంటలు నిద్రపోయాను లేదా 10 గంటలు నిద్రపోయాను అని. కానీ మనం నిద్రపోయిన ఆ టైం వల్ల మనకి స్ట్రెస్ లెవెల్స్ కూడా తగ్గుతూ ఉంటాయి. నిద్రలేమి వల్ల మనకి మన పనితీరు, మానసిక స్థితి, నియంత్రణ, రోగ నిరోధక వ్యవస్థ పనితీరు ఇవన్నీ పనిచేస్తూ ఉంటాయి. ప్రతిరోజు ఒకే సమయానికి పడుకోవడం, ప్రతిరోజు ఒకే సమయానికి నిద్రలేవడం షెడ్యూల్ చేసుకోవాలి. మన బెడ్రూమ్లో చీకటిగా నిశ్శబ్దంగా చల్లగా ఉండేలాగా చూసుకోవడం కూడా నిద్రకు అనుకూలమైన వాతావరణాన్ని మనకు మనంగా సృష్టించుకుంటే మనకి మెరుగైన నిద్ర అనేది వస్తుంది. సాధ్యమైనంత వరకు మొబైల్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అనేవి బెడ్రూమ్లోకి తీసుకువెళ్లకుండా ఉంటే మంచిది. ఇది నిద్ర కోసం నేను చెప్పే చిట్కా. ఇక అందరూ ఫేస్ చేస్తున్న పెద్ద ప్రాబ్లం అదేంటి అంటే ఒత్తిడి. దీర్ఘకాలికంగా ఒత్తిడి శారీరక మరియు మానసిక ఆరోగ్యం రెండింటిపైన ప్రభావాన్ని చూపిస్తూ ఉంది. ఆరోగ్యకరమైన జీవన శైలి కొనసాగించడానికి ఒత్తిడిని మనం తగ్గించుకోవడానికి సాధ్యమైనంత వరకు మన లైఫ్ స్టైల్లో మనం ప్రాణాయామం, యోగా ఇలాంటి వ్యాయామాలను ప్రాక్టీస్ చేయడం ద్వారా మనకి ఈ మైండ్ఫుల్నెస్ అనేది వస్తుంది. దీంతో స్ట్రెస్ కూడా తగ్గిపోతుంది. ఇప్పుడు ఒక పాట విందాం.

ఈచ్ ఫిట్ లో రెగ్యులర్ హెల్త్ చెకప్స్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎందుకు అనంటే ప్రతి ఒక్కరూ ఇప్పట్లో హెల్త్ చెకప్స్, హెల్త్ బెనిఫిట్స్ అనేవి చేస్తూ ఉన్నారు. ఎందుకనంటే అందరికీ హెల్త్ కార్డ్స్ ఉంటున్నాయి. బట్ ఇక్కడే ఒక విషయం చెప్పాలి, నిజంగానే మీ అందరూ రెగ్యులర్గా హెల్త్ చెకప్స్ చేయించుకుంటున్నారా? ఏమో అవునో కాదో మీరే చెప్పాలి. సరే, సాధ్యమైనంత వరకు అయితే చాలామంది నెగ్లెక్ట్ చేసే విషయం ఏమన్నా ఉంది అంటే పూర్తి హెల్త్ చెకప్స్ చేసుకోవటం. పూర్తిగా హెల్త్ చెకప్స్ ఇప్పుడు అవసరం అంటారా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. కానీ మనకి ఏదైనా సడన్గా డిసీజ్ బయటపడితే అప్పుడు మాత్రం హాస్పిటల్ చుట్టూ తిరుగుతుంటారు. కాబట్టి ఎప్పటికప్పుడు, అట్లీస్ట్ సంవత్సరానికి ఒక్కసారైనా కూడా మనం రెగ్యులర్ హెల్త్ చెకప్స్ చేయించుకోవటం మంచిదని చెప్తున్నారు డాక్టర్స్. ఇవాళ మన సెగ్మెంట్ క్లోజ్ చేసే ముందర ఒక చిన్న చిట్కా. అదేంటి అంటే, రాత్రి నిద్రపోయే ముందర ఓ గ్లాసుడు పాలలో చిటికెడు పసుపు వేసుకుంటే చక్కగా నిద్రపడుతుంది. మనం ఎప్పటి నుంచో వింటున్నాం కదా, గోరువెచ్చని పాలలో కాస్త బెల్లం వేసుకున్నా మంచిదని. అయితే ఈసారి ఇలా ట్రై చేసి చూడండి, కాస్త పసుపు వేసుకొని కూడా ట్రై చేసి చూడండి. రిజల్ట్ ఎలా ఉందో నెక్స్ట్ టైం చెప్పండి. సరే, అయితే ఫీల్ గుడ్, బాయ్.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవిలత. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆతిథ్యం ఇవ్వనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026 పోటీలను ఘనంగా నిర్వహించాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. హర్ఘర్ తిరంగాతో దేశభక్తి ఉప్పొంగుతోందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు అన్నారు. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులను 2026 దసరా నాటికి పూర్తి చేసి ప్రజా రవాణాకు అందుబాటులోకి తేవాలని, ఇందులో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో ఎన్ఎండిసి ద్వారా పీఎం సేతు ఐటీఐ క్లస్టర్ను ఏర్పాటు చేయాలని తెలంగాణ కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి కేంద్రాన్ని కోరారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆతిథ్యం ఇస్తున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026 పోటీలను ఘనంగా నిర్వహించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. మంగళవారం

బోధి పెవిలియన్లో జరిగిన సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ ఆయన, డిసెంబర్లో జరిగే ఈ జాతీయ స్థాయి పోటీల కోసం హైదరాబాద్లోని క్రీడా మైదానాల్లో శాశ్వత ప్రాతిపదికన మౌలిక వసతులు కల్పించాలని, ఇందుకు అవసరమైన నిధులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని తెలిపారు. ప్రారంభ ముగింపు వేడుకల్లో క్రీడాకారులు, సినీ ప్రముఖులను, తెలంగాణ అర్జున అవార్డు గ్రహీతలను భాగస్వాములను చేయాలని సూచించారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు నేతృత్వంలో పాతబస్తీ భాగ్యలక్ష్మి ఆలయం నుండి ప్రారంభమైన హర్ఘర్ తిరంగా యాత్రలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని దేశభక్తిని చాటారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 79 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేయాలని ఆయన కోరారు. హర్ఘర్ తిరంగాతో దేశభక్తి ఉప్పొంగుతోందని రామచంద్రరావు వెల్లడించారు. అలాగే ఆగస్టు 14న ట్యాంక్ బండ్పై రాజకీయాలకు అతీతంగా నిర్వహించనున్న తిరంగా యాత్రలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. ఆసిఫాబాద్ జిల్లాలో హర్ఘర్ తిరంగా యాత్రపై జిల్లా కన్వీనర్ ఖాండ్రే విశాల్ పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన, యువత దేశభక్తిని పెంపొందించుకోవాలన్నారు. 80వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 9 నుండి 17 వరకు దేశవ్యాప్తంగా హర్ఘర్ తిరంగా కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలియజేశారు. స్వాతంత్ర దినోత్సవాల ప్రాముఖ్యతను తెలుపుతూ యువతలో జాతీయ భావాన్ని పెంపొందించేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్టు చెప్పారు. ఆరోగ్యంతో పాటు దేశ సేవాభావం, శారీరక దృఢత్వంతో పాటు ప్రతి పౌరుడిలో దేశం పట్ల బాధ్యత, ప్రేమ ఉండాలన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులతో పాటు పౌరులుగా మన బాధ్యతలను కూడా ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్ శ్వేత అన్నారు. నిన్న హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ వరంగల్ ఫీల్డ్ కార్యాలయం ఆధ్వర్యంలో హర్ఘర్ తిరంగాపై 2 రోజుల ఫోటో ఎగ్జిబిషన్ను వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత, జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఫోటో ఎగ్జిబిషన్ను ప్రారంభించిన అనంతరం వరంగల్ ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ తరుణ్ కుమార్ బోడా సిబిసి రూపొందించిన జాతీయ పతాకం ప్రస్థానం, స్వాతంత్ర సమరయోధుల త్యాగాలపై ఫోటో ఎగ్జిబిషన్లోని అంశాలను వివరించారు. పేద ప్రజల సంక్షేమం, మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కొల్లాపూర్ పట్టణంలో ఏదుల మండలానికి చెందిన 36 మంది లబ్దిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. పేదలకు పెళ్లిళ్ల భారం తగ్గించేందుకే ప్రభుత్వం ఈ నిధులు అందిస్తోందని, నియోజకవర్గంలో రహదారుల విస్తరణకు ప్రాధాన్యమిస్తామని చెప్పారు. గత పాలకులు అభివృద్దిని నిర్లక్ష్యం చేశారని విమర్శిస్తూ, పిల్లలను వ్యసనాలకు దూరంగా ఉంచి ఉన్నతంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనని మంత్రి సూచించారు. తెలంగాణలో 3.43 కోట్ల మందికి లబ్ది చేకూర్చే స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని 15 ఆగస్టున సంగారెడ్డిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. అదే రోజు 33 జిల్లాల్లోనూ ఈ కార్యక్రమం జరుగుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం 1.06 కోట్ల కార్డుల ద్వారా ప్రతి లబ్దిదారుడికి నెలకు 6 కిలోల ఉచిత సన్నబియ్యం అందిస్తున్నామని, స్మార్ట్ కార్డులతో పారదర్శకత పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని పగడబందీగా నిర్వహించాలని, ప్రతి అర్హుడికి కార్డు అందేలా చూడాలని అధికారులను మంత్రి ఆదేశించారు. గ్లోబల్ బయోటెక్నాలజీ దిగ్గజం యామ్జెన్ జెనోమ్ వ్యాలీలో అత్యాధునిక పరిశోధనా కేంద్రం ఏర్పాటుకు నిన్న తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు సమక్షంలో ఈ ఎంఓయూ జరిగింది. ఈ కేంద్రం ద్వారా స్థానిక యువతకు ఉపాధి లభిస్తుందని, ప్రపంచస్థాయి మౌలిక వసతులతో తెలంగాణ లైఫ్ సైన్సెస్ రంగానికి కీలక వేదికగా మారిందని మంత్రి పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. హైదరాబాద్లో 12న హెచ్ఐవి ఎయిడ్స్ నియంత్రణపై భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. హెచ్ఎండిఏ గ్రౌండ్స్ నుంచి నెక్లెస్ రోడ్ రైల్వే స్టేషన్ వరకు సుమారు 1500 మందితో సాగిన ఈ ర్యాలీని హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, హెచ్ఐవి వ్యాప్తి నివారణకు ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

0: దళాల పాటు రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత అవగాహన కార్యక్రమాలు ఉంటాయని, తెలంగాణను హెచ్ఐవి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. హైదరాబాద్లోని ఐసీఎంఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఆధ్వర్యంలో విద్యార్థుల్లో సైన్స్, పోషకాహారం, ప్రజారోగ్యంపై అవగాహన కల్పించేందుకు 2 రోజుల షైన్ 2026 కార్యక్రమం నిన్న ప్రారంభమైంది. ఈ ప్రదర్శనలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన సుమారు 800 మంది విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని, పోషకాహార అలవాట్లను పెంపొందించడమే లక్ష్యంగా ఆహార కల్తీ గుర్తింపు, రక్తహీనత పరీక్షలు, మొబైల్ ల్యాబొరేటరీ వంటి పలు ఆకర్షణీయమైన ప్రదర్శనలను ఇందులో ఏర్పాటు చేశారు. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనుల పురోగతిపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సెక్రటేరియట్లో సమీక్ష నిర్వహించారు. 2026 దసరా నాటికి పనులు పూర్తి చేసి ప్రజా రవాణాకు అందుబాటులోకి తీసుకురావాలని, నిర్లక్ష్యాన్ని సహించేది లేదని స్పష్టం చేశారు. 3 షిఫ్టుల్లో పనులు చేస్తూ నెలాఖరుకు కారిడార్ కింద బీటీ రోడ్డు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం 60% పనులు పూర్తయినట్టు అధికారులు వివరించగా, జీహెచ్ఎంసీ ఫ్లైఓవర్ పనులతో సమన్వయం చేసుకుంటూ పనుల్లో వేగం పెంచాలని మంత్రి దిశానిర్దేశం చేశారు. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో ఎన్ఎండీసీ ద్వారా పీఎం సేతు ఐటీఐ క్లస్టర్ను ఏర్పాటు చేయాలని తెలంగాణ కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి డాక్టర్ జి వివేక్ వెంకటస్వామి, ఎంపీ గడ్డం వంశీకృష్ణ, కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామిని కోరారు. నిన్న ఢిల్లీలో ఆయన్ను కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. పారిశ్రామిక మైనింగ్ ప్రాంతమైన పెద్దపల్లిలోని యువతకు మైనింగ్, మెటల్స్, ఇంజనీరింగ్ రంగాల్లో నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ హబ్ అండ్ స్పోక్ మోడల్ క్లస్టర్ ఎంతగానో ఉపయోగపడుతుందని వారు వివరించారు. దీనిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని మంత్రి వివేక్ తెలిపారు. రైతులు కరెంటుతో వ్యవసాయం చేసే స్థాయి నుంచి సోలార్ ద్వారా కరెంటును ఉత్పత్తి చేసే స్థాయికి చేరుకోవడానికి పీఎం కుసుమ్ సోలార్ పవర్ ప్లాంట్ పథకం దోహదం చేస్తుందని కరీంనగర్ విద్యుత్ శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్ ఆర్ రవీందర్ తెలిపారు.
1: 46 మంది రైతులు పీఎం కుసుమ్ ద్వారా అప్లికేషన్ పెట్టుకుని వాటి యొక్క టోటల్ జనరేషన్ ఎంత అంటే 65.5 మెగావాట్ల కనెక్టెడ్ లోడ్ ఎండి వచ్చింది. ఈ కరీంనగర్ జిల్లాలో ఇది ప్రప్రథమం కాబట్టి దీని యొక్క యజమాని ఎవరైనా అతనికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను.
0: కరీంనగర్ జిల్లా లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన రైతు కూకట్ల కుమారస్వామికి చెందిన ఒక ఎండబ్ల్యూ మెగావాట్ల పీఎం కుసుమ్ సోలార్ ప్రాజెక్టును 33/11 కేవీ సబ్స్టేషన్ అనుసంధానం చేసే కార్యక్రమం ఎన్పీడీసీఎల్, రెడ్కో అధికారులు నిర్వహించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆతిథ్యం ఇవ్వనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026 పోటీలను ఘనంగా నిర్వహించాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. హర్ఘర్ తిరంగాతో దేశభక్తి ఉప్పొంగుతోందని బీజేపీ తెలంగాణ రాష్ట అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు అన్నారు. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులను 2026 దసరా నాటికి పూర్తి చేసి ప్రజా రవాణాకు అందుబాటులోకి తేవాలని, ఇందులో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
2: స్టూడియోలో సమయం 1 గంట దాటి 20 నిమిషాలు. మనందరికీ ఎంతో ఇష్టమైన, మీ అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న షో టైంకి స్వాగతం. సుస్వాగతం అంటోంది మీ అనుపమ. మరి షో టైంలో ఎలా పాల్గొనాలి తెలుసు కదా? మా ఫోన్ నంబర్ నోట్ చేసుకోండి, 0404-232-408-52-0402-3204-08-52. ఇది మా వాట్సాప్ నంబర్. మేము అడిగిన ప్రశ్నలకు జవాబులు ఈ నంబర్కి పంపించేయడమే. మరి మీ అందరూ ఇంత ఉత్సాహంగా మెసేజెస్ చేస్తున్నారు, సో అంతకంటే ఎక్కువ ఉత్సాహంగా నేను సూపర్ ఫాస్ట్గా మీ అందరి ప్రశ్నలకి, ఐ మీన్ నేను అడిగిన ప్రశ్నలకి మీరు పంపించిన జవాబులు, మీ పేర్లు అన్ని చదివేస్తాను. సిద్ధంగా ఉన్నారు కదా? సో ఫస్ట్ క్వశ్చన్ రజనీకాంత్కు, జాగ్రత్తగా వినండి, రజనీకాంత్కు రోబో చిత్రానికి డబ్బింగ్ చెప్పింది ఎవరు? జవాబు తెలిస్తే 0402-332-408-52 వాట్సాప్ చేసేయండి.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

రెండు హుషారైన పాటలు వినేశాము, మరి మా పేర్లు ఎందుకు చదవట్లేదు అని చెప్పి ఆల్రెడీ మెసేజెస్ పంపించేస్తున్నారు. అలా అలా అప్పుడప్పుడు ఆలస్యం అయిపోతుంటుంది. షో టైం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో, నేను మీ ఆర్జే అనుపమ. మరి తొలి ప్రశ్నగా నేను అడిగాను, రజనీకాంత్కు రోబో చిత్రానికి డబ్బింగ్ చెప్పింది ఎవరు? జవాబేంటో తెలుసా? మనో గారు. రైట్ ఆన్సర్స్ ఎవరెవరు పంపించారు? కిస్మత్పూర్ నుంచి పద్మావతి, అలాగే నర్సంపేట నుంచి బాలకృష్ణ, ఖమ్మం నుంచి కృష్ణకుమారి, అమనగుడి నుంచి లక్ష్మీనారాయణ, వరంగల్ నుంచి గుని రవి, నిజామాబాద్ నుంచి నాగనాథ్ గుప్తా, అలాగే జైనుద్దీన్, భూదన్ పోచంపల్లి నుంచి ఎలుగుందల మార్కండేయ, అనిత, ఆదిలాబాద్ నుంచి సంతోష్, మారేడుపల్లి నుంచి సిరిమల్లి, పొదుటూరు నుంచి దస్తగిరి, కాశీబుగ్గ నుంచి దాసి రామచంద్రం, ఖైరతాబాద్ నుంచి జయలక్ష్మి, వీరందరూ రైట్ ఆన్సర్స్ పంపించేశారు.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: స్టూడియో క్లాక్ లో సమయం 1:39:50. టైం పరిగెత్తేస్తోంది. మా పేర్లు చదవలేదు అంటూ ఎప్పట్లాగే నాతోటి మరి గొడవ పెట్టేసుకుంటున్నారు శ్రోతలందరి కోసం మరో ప్రశ్న. ప్రపంచంలోనే అతి చిన్న పర్వతం పేరేంటి, ఎక్కడ ఉంది? జవాబు తెలిస్తే 0402324082 కి వాట్సాప్ చేసేయండి.

షో టైంలో రెండో ప్రశ్నగా నేను అడిగాను, ప్రపంచంలోనే అతి చిన్న పర్వతం పేరేంటి, ఎక్కడ ఉంది అని. మరి జవాబు మౌంట్ వైష్ ప్రూఫ్, ఆస్ట్రేలియాలోని విక్టోరియాలో ఉంది. ఇది 138 అడుగులు మాత్రమే ఉంది అనమాట. మరి రైట్ ఆన్సర్స్ ఎవరెవరు పంపించారో తెలుసా? ఖైరతాబాద్ నుంచి కేవీ రావు, బెంగళూరు నుంచి డాక్టర్ శ్రీపతి బాబు, హన్మకొండ నుంచి బిక్షపతి, పీర్జాదిగూడ నుంచి శ్రీనివాస్, అలాగే ఉమ్మడి నుంచి దివాకర్, కీసర నుంచి కాంచన కిట్టు, ఆదిలాబాద్ నుంచి గంగారెడ్డి, కామారెడ్డి నుంచి లక్ష్మణ్, నందిపేట నుంచి రాకేష్ ఫరీద్, గోధుమకుంట నుంచి కృష్ణాగౌడ్, బెంగళూరు నుంచి అపర్ణ, కల్వకుర్తి నుంచి కళ్యాణ్, నెమాని నుంచి పున్న వెంకటేశం, నిజామాబాద్ నుంచి కీర్తి రాజ్కుమార్, పొచ్చెర నుంచి లక్ష్మణ్, వీరందరూ రైట్ ఆన్సర్స్ పంపించేశారు. శ్రోతలకు ఒక గమనిక, రేపు మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి వివిధ భారతిలో. చిన్నపిల్లల్లో మూర్ఛ లేదా ఫిట్స్ సమస్య గురించి ప్రముఖ పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ డాక్టర్ రమేష్ కోణంగి గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. మరి మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్స్ 040 ఎస్టీడీ కోడ్ 2324085 2, 2324085 3, 2955 0923, 040 ఎస్టీడీ కోడ్ 2324085 2, 2324085 3, 2955 0923, ఇవి మా ఫోన్ నంబర్స్. హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం ఆకాశవాణి వివిధ భారతిలో రేపు మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 1 గంట దాటి 50 నిమిషాలు. షో టైం వింటున్నారు. మరి షో టైంలో నెక్స్ట్ క్వశ్చన్, నటుడు బాలకృష్ణ గారి 100వ చిత్రం ఏంటి? నటుడు బాలకృష్ణ గారి 100వ చిత్రం పేరేంటి? జవాబు తెలిస్తే 0402324 0852కి వాట్సాప్ చేసేయండి.

నటుడు బాలకృష్ణ గారి 100వ చిత్రం పేరేంటి అని చెప్పి అడిగాను. శ్రోతలందరూ దాదాపుగా సరైన జవాబులు పంపించారు. రైట్ ఆన్సర్ ఏంటో తెలుసా? గౌతమిపుత్ర శాతకర్ణి. మరెవరో రైట్ ఆన్సర్స్ పంపించారు. నిజామాబాద్ నుంచి మురహరి, కరీంనగర్ నుంచి లక్ష్మీనారాయణ, నర్సంపేట నుంచి బాలకృష్ణ, భూదాన్ పోచంపల్లి నుంచి ఆంజనేయులు, హుడాకొల్లి నుంచి బుజ్జి, మేడ్చల్ నుంచి నరసింహమూర్తి, రేవతి, మియాపూర్ నుంచి శేషగిరి, గజ్వేల్ నుంచి వెంకటేష్, సుగుణ, కుడుమూరు నుంచి రాధ, బీహెచ్ఎల్ నుంచి రవిగౌడ్, భూదాన్ పోచంపల్లి నుంచి మార్కండేయ లక్ష్మి, నిర్మల్ నుంచి సాయిలు, ఆర్మూర్ నుంచి కళావతి, పెడన నుంచి కనకారావు, హరిబాబు ప్రాంతం పేరు రాయడం మర్చిపోయారు, ఉమ్మడి నుంచి జైనుద్దీన్, మహబూబ్ నగర్ నుంచి వెంకటేష్, హుజూరాబాద్ నుంచి ఘటన్న, అలాగే రాంపురం నుంచి సతీష్, వీరందరూ రైట్ ఆన్సర్స్ పంపించారు. మరి ఈ రోజు షో టైంలో పాల్గొన్న శ్రోతలందరికీ అనేక ధన్యవాదాలు.

0: hours today. Rescue and relief operations are being carried out by local authorities. We have details from our correspondent.
1: According to the Brihanmumbai Municipal Corporation and the Mumbai Fire Brigade, the incident occurred at around 3 a.m. at Gaushia Chawl in Chiragnagar, Ghatkopar. Preliminary reports indicate that a portion of a hillock collapsed onto the chawl, causing debris to fall on 2 to 3 houses. Following the landslide, Mumbai Mayor Ritu Taude and Additional Municipal Commissioner of Eastern Suburbs Dr. Avinash Dhakne visited the affected site to assess the situation and monitor the ongoing rescue efforts. Rescue operations are being carried out jointly by personnel from the Mumbai Fire Brigade, Mumbai Police and the National Disaster Response Force. With Pratna, this is Sweetie Jain for Akashwani News, Mumbai.
0: A fresh low-pressure area has formed over the northwest bay of Bengal near the Orissa coast, prompting the Indian Meteorological Department to forecast enhanced rainfall activity over Orissa. Meanwhile, the IMD has issued an orange colour warning over heavy to very heavy rainfall at isolated places over Rajasthan, Gangetic, West Bengal, Madhya Maharashtra and Orissa today. The Met Department predicted heavy rainfall along with thunderstorms and lightning over Andaman and Nicobar Islands, Arunachal Pradesh, Assam, Meghalaya, Chhattisgarh and Rajasthan till tomorrow. Indian Grandmaster R. Pragananda defeated Javakir Sindorov in a second-round match of the Sinkfield Cup in St. Louis, United States. It is his first victory in the tournament, which is the penultimate event of the Grand Chess Tour. Throughout the game, Pragananda kept pressing and eventually turned the drawn position into a winning one. Benchmark domestic equity indices were trading on a negative note in the afternoon session today. The Sensex lost 539 points to 77,615, while the Nifty shed 173 points to 24,299 when reports last came in. And now, before we end the bulletin, the headlines once again. Home Minister Amit Shah says government ready to discuss all the issues, urges opposition to allow parliament to function. Prime Minister Narendra Modi urges youth to read autobiographies, warns against shortcut culture of reels and social media. Har Ghar Tiranga campaign gains momentum. Himachal Pradesh government imposes orphan and widow cess on petrol and diesel to fund welfare schemes. 6 persons killed, 4 injured after landslide hit Mumbai's Ghatkopar area due to heavy rain. And in chess, Indian Grandmaster Pragananda defeats Uzbekistan's Javakir Sindorov in second round match of Sinkfield Cup in United States. And with that, we end the midday news.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 2 గంటలు దాటి 15 నిమిషాలు. శక్తిశీలి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం అంటుంది మీ రేడియో సఖి అనుపమ. మరి ఈరోజు మనం ఎవరి గురించి మాట్లాడుకోబోతున్నాము ఏంటి అని చెప్పి మీ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు కదా. హాయిగా స్వేచ్ఛగా పీల్చుకునే గాలి, ఏ పనైనా చేసుకునే స్వతంత్రంతో జీవితం ఎంత బాగుందో కదా. మరి ఇంతటి హాయిని, స్వేచ్ఛని మనకు ఎవరందించారు? ఇంకెవరు? మన స్వాతంత్ర సమరయోధులు. అలాంటి ఒక పోరాట యోధురాలిని మరోసారి గుర్తు చేసుకుందామా ఈరోజు? ఈరోజెందుకు? ఈరోజే మన ప్రత్యేకత ఉందా అని ఆలోచిస్తున్నారు కదా. ఇది ఇండిపెండెన్స్ డే వీక్. స్వాతంత్ర దినోత్సవాన్ని వారోత్సవాలుగా, సంబురాలుగా మనం జరుపుకోవాల్సిన రోజు. మరి ఈరోజు మాట్లాడుకుందాం ఒక పోరాట యోధురాలి గురించి.

ఈరోజు మనం శక్తిశిలిలో సగర్వంగా మాట్లాడుకుందాం వీరమంగై రాణి వేలు నాచియార్ గారి గురించి. తమిళనాడులో పుట్టిన రాణి వేలు నాచియార్ బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీని ఎదిరించి పోరాడిన తొలి భారతీయ రాణి. అది కూడా 1857 తిరుగుబాటుకు దాదాపు 72 సంవత్సరాల క్రితం. ఎంత అద్భుతంగా అనిపిస్తోంది కదా, ఒక మహిళ 17వ దశాబ్దంలోనే ఇలా చేశారు అంటే. ఏంటి అసలు ఆవిడ గొప్పతనం, మరోసారి మనం తప్పకుండా మాట్లాడుకోవాల్సిందే.

0: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863. ఆరోగ్య జీవనం
1: ఆనందదాయకం. శ్రోతలకు ఒక గమనిక. ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 నుంచి 3 వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి వివిధ భారతిలో. మరి రేపు ఈ కార్యక్రమంలో చిన్నపిల్లల్లో మూర్ఛ లేదా ఫిట్స్ సమస్య గురించి ప్రముఖ పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ డాక్టర్ రమేష్ కోణంగి గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. మరి మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్స్ 040 ఎస్టీడీ కోడ్ జత చేయండి, 2324085232, 2324085353, 2955592, 040 ఎస్టీడీ కోడ్ 2324085223, 2420852, 2920853, 2900.

5023 ఇవి మా ఫోన్ నంబర్స్. రేపు మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. శక్తిశీలిలో ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం రాణి వేలు నాచియార్ గారి గురించి. వీరొక స్వాతంత్ర సమరయోధురాలని చెప్పుకున్నాం కదా. మరి తమిళనాడులో పుట్టారు రామ్నాడ్ రాజ్యపు రాజు చెల్లమొత్తు సేతుపతి మహారాణి శాఖండి ముత్తల్ ఏకైక పుత్రిక రాణి వేలు నాచియార్. అమ్మాయి అని వాళ్ళు ఎప్పుడూ అనుకోలేదు. ధీర వనితగా తీర్చిదిద్దారు ఆమెను. ఎంతగా అంటే గుర్రపు స్వారీ విలువిద్యలతో పాటు కష్టమైన సిలంబం వలారీ లాంటి మార్షల్ ఆర్ట్స్ పైన కూడా పట్టు సాధించేంతగా వేలుకి ట్రైనింగ్ ఇచ్చారు. ఆ రోజుల్లోనే తమిళ్, ఇంగ్లీష్, ఉర్దూ, ఫ్రెంచ్ భాషల్లో ప్రావీణ్యత సాధించిన వేలు ధైర్య సాహసాలకు మాత్రమే కాదు విజ్ఞానానికి కూడా మారుపేరుగా ఉండేవారు.

శక్తిశీలి కార్యక్రమంలో ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం రాణి వేలు నాచియార్ గారి గురించి. మరి వీరు రామ్నాడ్ రాజ్యపు యువరాణి. మరి చిన్నతనం నుంచి విలువిద్య, గుర్రపు స్వారీతో పాటు సిలంబం వలరి లాంటి మార్షల్ ఆర్ట్స్లో కూడా ప్రావీణ్యత సాధించిన ఈవిడ పెద్దయ్యాక శివగంగ ప్రాంతానికి రాజైన ముత్తు వడుగునాథ్ను వివాహమాడారు. శివగంగాకు మహారాణి అయ్యారు రాణి వేలు నాచియార్. వెల్లాచి అనే కూతురు కూడా పుట్టింది వీరిద్దరికి. కానీ 1772 అంటే 1772లో బ్రిటిష్ వారు ఆర్కాట్ నవాబ్తో కలిసి రాజ్యాన్ని ముట్టడించి యుద్ధంలో మహారాజు ముత్తు వడుగునాథను చంపేశారు. రాజ్యమంతా కకావికలైపోయింది. వెల్లాచి అప్పటికి చాలా చిన్నపిల్ల. దాని తర్వాత ఏం జరిగింది?

శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. ఆకాశవాణి వివిధ భారతిలో ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాం స్వాతంత్ర్య సమర యోధురాలు రాణి వేలు నాచియార్ గారి గురించి. మరి శివగంగా రాజ్యానికి మహారాణి అయిన వీరిని, వీరి భర్త అయిన ముత్తు వడుగునాథ్ గారిని బ్రిటిషర్స్ చంపేశారు ఇందాక యుద్ధంలో అని చెప్పి చెప్పుకున్నాం కదా. వెల్లాచి అనే పాప కూడా పుడుతుంది. మరి అప్పటికి ఆ పాప చాలా చిన్నపిల్ల. వెల్లాచిని తనతో పాటు తీసుకుని రాణి వేలు నాచియార్ విరూపాచికి పారిపోయారు. అదేంటి స్వాతంత్ర్య సమరయోధులు అని చెప్పి అనుకున్నాం కదా, మరి ఇలా ఎందుకు చేసి ఉంటారు రాణి అని ఆలోచిస్తున్నారా? అది సమయం కాదని రాణి వేలు నాచియార్ గారికి తెలుసు. బలం బలగాన్ని 8 సంవత్సరాలు అజ్ఞాతవాసంలో కుదుర్చుకున్నారు. మహిళా సైనికుల దళాన్ని కూడా ఒకటి తయారు చేశారు రాణి వేలు నాచియార్. ఈ మహిళా సైనిక దళానికి ఉదయ్యాళ్ అని కూడా పేరు పెట్టారు.

0: స్వాతంత్ర్య సమరయోధురాలు రాణి వేలు నాచియార్ గారి గురించి మాట్లాడుకున్నాం కదా, నేను చెప్పేది 1770-80ల నాటి సంగతి. ఏం చేశారు, ఒక అద్భుతమైన పథకాన్ని రచించారు రాణి వేలు నాచియార్. 8 సంవత్సరాలు అజ్ఞాతవాసంలో ఉండి తొలి సూయిసైడ్ బాంబర్ స్క్వాడ్ని తయారు చేశారు. అంటే మహిళా ఆత్మాహుతి దళాన్ని తయారు చేసిన ధీర వనిత రాణి వేలు నాచియార్. కుయిలీ అనే మహిళా కమాండర్ రాణి వేలు నాచియార్ ఆదేశంతో ఒళ్లంతా నెయ్యి పోసుకొని అంటించుకొని బ్రిటిష్ ఆయుధాలపైన దూకి అన్నిటినీ తగులబెట్టేసింది. బ్రిటిష్ సైన్యం అగమ్య గోచరంగా భయంతో పరుగులు తీసింది. వీరోచితంగా పోరాడి బ్రిటిష్ వారిపైన గెలిచి రాణి వేలు నాచియార్ దాదాపు 20 సంవత్సరాల పాటు రాజ్య పరిపాలన చేశారు.
1: పరాయి పాలనపై కాలు తువ్వి కొమ్ములు విదిలించిన కోడెగిత్తల్లాంటి అమరవీరులని తలుచుకుంటూ

ఒక్క మహిళ, ఎటువంటి అండదండలు లేవు. ఒక్క అమ్మ చంటి పిల్లను చూసుకుంటూనే శత్రు దేశస్థులపైన వ్యూహరచన చేసి వారిని మట్టి కరిపించడానికి అఖండమైన తెలివితేటలతో ఆలోచించింది. ఆత్మాహుతి దళాన్ని రూపొందించింది.

రాణి వేలు నాచియార్ ఒక స్వాతంత్ర సమరయోధురాలు కాకముందు ఒక ఆడపిల్ల, ఒక ఇంటికి అమ్మాయి, ఒక ఇంటికి కోడలు, ఒకరికి భార్య, ఒక అమ్మాయికి తల్లి. ఇన్ని పాత్రలు పోషిస్తూనే దేశానికి తన దేశం పట్ల తనకున్న ప్రేమను ఎలా చాటి చెప్పిందో తెలుసుకున్నాం కదా.

मस्ताना दीवाना मस्ताना परवाना नजराना तेरा ये दिल हो।

हम उड़ जाए पर तोल बोल बेबी बोल।

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆత్మకథ పుస్తకాన్ని ఈరోజు ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. ఆలోచనలను ప్రభావితం చేసే వ్యక్తుల చరిత్ర నేటితరం యువత తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి అన్నారు. నీట్ పేపర్ లీక్ అంశంపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని కేంద్ర ప్రభుత్వం లోక్సభలో స్పష్టం చేసింది. విపక్షాలు శాంతియుతంగా ఉంటే వెంటనే చర్చ చేపడతామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. రిజర్వ్ రైలు టికెట్లలో ప్రస్తుతం 89% ఆన్లైన్లోనే బుక్ అవుతున్నాయని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. రైల్ వన్ యాప్ ద్వారా రిజర్వ్డ్ అన్రిజర్వ్డ్ టికెట్లు బుక్ చేసుకోవచ్చని, రైలు రద్దయితే రీఫండ్ జమ అవుతుందని లోక్సభకు తెలిపారు. హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ది కేంద్రంలో సివిల్ సప్లైస్ శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులతో చర్చించిన అనంతరం కీలక ఆదేశాలిచ్చారు. బీహార్ వ్యవసాయ శాఖ మంత్రి విజయకుమార్ సిన్హా ఈరోజు రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బీహార్ తెలంగాణ రాష్ట్రాల మధ్య వ్యవసాయ రంగంలో పరస్పర సహకారంపై ఇరువురు మంత్రులు చర్చించారు. తెలంగాణ ప్రభుత్వం బీసీ మహిళల ఆర్థిక సాధికారత, స్వయం ఉపాధిని ప్రోత్సహించేందుకు ఉచిత ఆటోమేటిక్ కుట్టు మిషన్ల పంపిణీ పథకాన్ని రేపు ప్రారంభించనుంది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 1000 చొప్పున లబ్ధిదారులకు ఉచితంగా అధునాతన ఆటోమేటిక్ కుట్టు మిషన్లు పంపిణీ చేస్తారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ ధృవీకరణ పత్రంగా ఫ్యామిలీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ చెల్లదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఫ్యామిలీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ జారీపై 25 జూలై తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సిరిసిల్ల పట్టణంలోని బీవై నగర్కు చెందిన నేత కార్మికుడు వెంగళ వెంకటేశం కుటుంబాన్ని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల శాసనసభ్యుడు అయిన కెటి రామారావు ఈరోజు పరామర్శించారు. వెంకటేశం మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AERNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం మరికొద్ది క్షణాల్లో చాయ్తో హాయ్ కబుర్లు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. సమయం 5:04. నేను మీ రోజీ. బయట వర్షం, లోపల ఏసీ. బాబోయ్ చాలా కూల్గా ఉంది. అసలు ఇలాంటి టైంలో వేడి వేడి చాయ్ తాగితే ఉంటుంది, బట్ తాగే ఛాన్స్ నాకు లేదు. కానీ మీకుందిగా, మన ప్రోగ్రాం పేరు కూడా అదే కదా, చాయ్తో హాయ్ కబుర్లు. ఎంచక్క మీరు చాయ్ తాగుతూ అలా నేను ప్లే చేసే సాంగ్స్ వింటూ ఉండండి. మంచి మంచి కబుర్లు కూడా చెప్తాను. ఇంతకన్నా ఏం కావాలి లైఫ్కి చెప్పండి. ఈ ఈవినింగ్ని ఇలా ఎంజాయ్ చేసేయండి.

0: వర్షం చిత్రం నుంచి ఎస్పీ చరణ్ సుమంగళి పాడిన పాట విన్నారు. సిరివెన్నెల సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
3: అలాగా ఏ చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
0: శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. రేపు గురువారం మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో చిన్నపిల్లల్లో మూర్ఛ లేదా ఫిట్స్ సమస్య గురించి ప్రముఖ పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ డాక్టర్ రమేష్ కోణంకి గారితో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం వింటారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324-0852, 2324-0853, 2955-0923 నెంబర్లకు కాల్ చేసి చిన్నపిల్లల్లో మూర్ఛ లేదా ఫిట్స్ సమస్య గురించి డాక్టర్ రమేష్ కోనంకి గారిని అడిగి నేరుగా సమాధానాలు పొందవచ్చు. గమనిక విన్నారు.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

మీరు వింటున్నారు చాయ్తో హాయ్ కబుర్లు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. కొత్త ఆలోచనలకు ప్రతిరూపం యువత, కొత్త మార్పులకు నాంది యువత, దేశ భవిష్యత్తుకు బలమైన పునాది యువత. యువత ఈ ఒక్క మాటలోని ఎంత శక్తి దాగి ఉందో కదా. ఏంటి యువత మీద కవిత అనుకుంటున్నారా? చెప్పాల్సిందే మరి, తప్పదు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 12న, అంటే ఈరోజు, అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు కాబట్టి. యువత ఎదుర్కొంటున్న సమస్యలపై అవగాహన కల్పించడం, వారి ప్రతిభను గుర్తించడం, సమాజ అభివృద్ధిలో యువత పాత్రను తెలియజేయడం ఈరోజు యొక్క ముఖ్య ఉద్దేశం. ఇంకా విషయాలున్నాయి, మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: శ్రీమణి సాహిత్యం అందించిన ఈ పాటని శంకర్ మహాదేవన్ ఆల్పించారు. చిత్రం మహర్షి.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి.

0: వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు చాయ్తో హాయ్ కబుర్లు. ఒకప్పుడు యువత అంటే కేవలం చదువు, ఉద్యోగం, కుటుంబ బాధ్యతలు అనుకునేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో యువత ఆ డెఫినేషన్ని మార్చేశారు. విద్యలో, విజ్ఞానంలో, క్రీడల్లో, కళల్లో, సాంకేతిక రంగంలో, వ్యాపారంలో, ప్రతి రంగంలో తమదైన ముద్ర వేస్తున్నారు. యువత అంటే ఒక పర్టికులర్ ఏజ్ గ్రూప్ వాళ్ళే అనుకుంటున్నారా? కాదండోయ్. కొత్తగా ఆలోచించే మనసు, నేర్చుకోవాలనే తపన, సాధించాలనే పట్టుదల, మార్పు తీసుకురావాలనే ధైర్యం, ఎస్, ఇవన్నీ ఉంటే వాళ్ళు కూడా యువతే. నా కోసం మాత్రమే కాదు, నా కుటుంబం కోసం, నా సమాజం కోసం, నా దేశం కోసం కూడా నేను ఏదో ఒక మంచి పని చేస్తాను అనే సంకల్పంతో ముందుకు సాగాలి. మరి నా మాటతో మీరు అంగీకరిస్తారా? మీ దృష్టిలో అసలు యువత అంటే ఎవరు? వయసా లేక ఆలోచన విధానమా? ఏమనిపిస్తుంది? ఆన్సర్ చేయండి 0402324085 నెంబర్కి. నేను మీ ఆన్సర్స్ చదువుతాను ఈ పాట తర్వాత.

0: ఎస్, యూత్లో అన్ని డేస్ హ్యాపీ డేస్ లాగే అనిపిస్తాయి. ఇప్పుడు మీరు విన్న పాట హ్యాపీ డేస్ నుంచి హర్షిక మిక్కీ జెమేయర్ పాడిన పాట. వేటూరి సాహిత్యానికి మిక్కీ జెమేయర్ సంగీతం.
1: నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ అజరామరం అనిపించే గీతాలు

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ

0: మధురిమ.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. నేను ఇందాక క్వశ్చన్ అడిగాను కదా, మీ దృష్టిలో అసలు యువత అంటే ఎవరు, వయసా లేక ఆలోచన విధానమా అని. అయితే ఆన్సర్ పంపించారు ఆనంద్ ఆత్మకూరు నుంచి, వయసు అంటే ఆలోచన విధానం అంటున్నారు. అలాగే వీర వెంకట సత్యనారాయణ ఫిల్మ్ నగర్ నుంచి కూడా మనకు ఆన్సర్ పంపించారు, వారు కూడా యువత అంటే ఆలోచన విధానమే అంటున్నారు. ఎస్, యువత అంటే ఆలోచన విధానమే, వయసుతో సంబంధం లేదు.

0: తేజ్ ఐ లవ్ యూ చిత్రం నుంచి హరిచరణ్ చిన్మయ శ్రీపద పాడిన పాట విన్నారు. సాహితీ సాహిత్యానికి గోపి సుందర్ సంగీతం.
1: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు ఈ నెల 7 నుంచి 16 వరకు పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్ లో తెలంగాణ రాష్ట్ర చేనేత మరియు జౌలి శాఖ ఆధ్వర్యంలో పోచంపల్లి ఇక్కత్, గద్వాల, నారాయణపేట, సిద్దిపేట గొల్లభామ, పట్టు మరియు కాటన్ శారీస్, డ్రెస్ మెటీరియల్స్, లుంగీలు, టవల్స్, బెడ్షీట్స్, కార్పెట్స్ 30% డిస్కౌంట్ తో సరసమైన ధరలకే లభ్యం. రండి, తెలంగాణ చేనేత వస్త్ర ప్రదర్శనను సందర్శించండి, చేనేత కళాకారులను ప్రోత్సహించండి.
0: శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. రేపు గురువారం మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో చిన్నపిల్లల్లో మూర్ఛ లేదా ఫిట్స్ సమస్య గురించి ప్రముఖ పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ డాక్టర్ రమేష్ కోణంకి గారితో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం వింటారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324085252, 2324085353, 2955059023 నంబర్లకు కాల్ చేసి చిన్నపిల్లల్లో మూర్ఛ లేదా ఫిట్స్ సమస్య గురించి డాక్టర్ రమేష్ కోణంకి గారిని అడిగి నేరుగా సమాధానాలు పొందవచ్చు. గమనిక విన్నారు.
2: సుప్రభాత సమయాన సుమనోహరమైన భక్తి గీతాలు,
3: భగవద్ భావనావిష్కృత సుగంధ కుసుమాలు,
2: ప్రభాత సమయాన పరమాత్మకు సమర్పించే పూజా ప్రసూనాల మాల, భక్తి సంగీత హేళ.

0: అర్చన. మనసుని భక్తి పారవశంతో నింపే భక్తి గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా.
1: ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు చాయ్తో హాయ్ కబుర్లు. సమయం 5:33. ఆకాశాన్ని చూసి కలలు కనడమే కాదు, ఆ కలలను నిజం చేయడానికి ఆకాశాన్నే పరిశోధనకు వేదికగా మార్చిన మహనీయుడు ఆయనే డాక్టర్ విక్రమ్ సారాభాయ్. భారతదేశ అంతరిక్ష పరిశోధనకు పునాది వేసిన గొప్ప శాస్త్రవేత్త. 1919 ఆగస్టు 12 గుజరాత్లో పుట్టిన విక్రమ్ భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మన దేశ అభివృద్ధికి అంతరిక్ష విజ్ఞానం ఎంతో అవసరం, అది చాలా ఉపయోగపడుతుంది అని నమ్మారు. ఆయన కృషితోనే ఇస్రో ఎస్టాబ్లిష్ అయింది. అంతరిక్ష పరిశోధన అనేది కేవలం ఇతర దేశాలతో పోటీ పడడానికి మాత్రమే కాదు, దేశంలోని సామాన్య ప్రజల జీవితాలను మెరుగుపరచడానికి ఉపయోగపడాలి అనేది ఆయన ఆలోచన. అంతరిక్ష రంగంలో భారతదేశం ఈరోజు సాధిస్తున్న

ఎన్నో విజయాలకు ముఖ్య కారణం ఆయనే. అందుకే తనని భారత అంతరిక్ష కార్యక్రమ పితామహుడు అంటారు. ఆకాశవాణి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తోంది మన అంతరిక్ష కార్యక్రమ పితామహుడు అయినటువంటి విక్రమ్ సారాభాయ్ గారికి.

0: గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రం నుంచి అనురాగ్ కుల్కర్ణి పాడిన పాట విన్నారు. శ్రీహర్ష సాహిత్యానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863. ఆరోగ్య జీవనం
0: ఆనందదాయకం. ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు చాయ్తో హాయ్ కబుర్లు. శివ నిర్వాణ డైరెక్షన్లో మన ముందుకు రాబోతున్న లేటెస్ట్ మూవీ ఇరుముడి. ఈ మూవీ ట్రైలర్ రిలీజ్కి ముహూర్తం ఫిక్స్ చేశారు, ఎప్పుడో కాదు ఈరోజు 6:03. వీర మణికంఠుడు ఎక్కినాడు పల్లకి అంటూ రవితేజ స్వామిమాలలో కూతురితో ఉన్న పోస్టర్ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. జీవి ప్రకాష్ మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీలో ప్రియా భవానీ హీరోయిన్గా నటిస్తున్నారు. మరి ఈ మూవీ థియేటర్స్లోకి ఎప్పుడు వస్తుంది అనేగా మీ డౌట్. ఈ నెల 21న థియేటర్స్లోకి వచ్చేస్తుంది. వాచ్ అండ్ ఎంజాయ్.

0: 118 చిత్రం నుంచి యాజిన్ నైజర్ పాడిన పాట విన్నారు. రామాంజనేయులు సాహిత్యానికి శేఖర్ చంద్ర సంగీతం అందించారు.
1: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
0: ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు చాయ్తో హాయ్ కబుర్లు. అల్లరి నరేష్ ఈ పేరు ఈ మధ్యకాలంలో పెద్దగా వినబడినట్లేదు కదా, కొంచెం గ్యాప్ వచ్చిందంతే. ఈ గ్యాప్లో మర్చిపోయారా ఏంటి? లేదు కదా. ఎస్, ఆయన తిరిగి తన ట్రాక్ ఎక్కేశారు. అదేనండి, తనకు అచ్చొచ్చిన కామెడీ ఎంటర్టైన్మెంట్ జోన్లో రంభా ఊర్వశి మేనకా మూవీలో నటిస్తున్నారు. రీసెంట్గా మూవీ టీజర్ రిలీజ్ అయింది. రంభా ఊర్వశి మేనకను భూమిపైకి రప్పించేందుకు నరేష్ చేసే ప్రయత్నాలు నవ్వులు పూయిస్తున్నాయి. చంద్రమోహన్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో సురభి హీరోయిన్గా నటిస్తున్నారు. మళ్లీ ఒకసారి అల్లరి నరేష్ చేసే అల్లరిని చూడాలి అంటే సెప్టెంబర్ 4న థియేటర్స్కు వెళ్లాల్సిందే. అంటే మూవీ సెప్టెంబర్ 4న రిలీజ్ అవుతుందన్నమాట. ఇవండి ఈనాటి చాయ్తో హాయ్ కబుర్లు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు పౌర సరఫరాల శాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు. డిఫాల్ట్ అయిన రైస్ మిల్లర్ల నుంచి బకాయిలను వెంటనే వసూలు చేయాలని అధికారులను ఆదేశించారు. పరిశ్రమలు, పెట్టుబడులు, నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో తమ ప్రభుత్వం పరిశ్రమలకు భూములు కేటాయిస్తోందని మంత్రి శ్రీధర్బాబు పేర్కొన్నారు. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ గిరిజనుల పక్షాన పోరాడుతుందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. రాజీవ్ రహదారి ఎలివేటెడ్ కారిడార్ విస్తరణలో ఆస్తులు కోల్పోతున్న బాధితులకు న్యాయమైన పరిహారం అందించాలని బీజేపీ రాష్ట అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మిల్లర్లు బకాయి పడిన ధాన్యం విలువకు సంబంధించిన మొత్తాన్ని వసూలు చేయాల్సిందేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వ్యాపార దృక్పథంతో మిల్లులు నడిపేవారితో సానుకూలంగా ఉంటామని, ఉద్దేశపూర్వకంగా ఎగవేతలకు ప్రయత్నించేవారితో కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ముఖ్యమంత్రి పౌర సరఫరాల శాఖపై ఆ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ఎంసీఆర్ హెచ్ఆర్డీలో సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వం వేల కోట్ల రూపాయల బకాయిలకు అవకాశం ఇచ్చి తిరిగి ఆ తప్పిదాన్ని ప్రస్తుత ప్రభుత్వానికి అంటగట్టే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. ఇప్పటికే బకాయిల వసూళ్లలో కొంత పురోగతి ఉందని, అయితే ప్రతి ధాన్యం గింజకు సంబంధించి బకాయిని వసూలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. బకాయిల వసూలుకు సంబంధించి విధి విధానాలను రూపొందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని భారత ఆర్మీ సదరన్ కమాండ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ సి రాజేష్ పుష్కర్ మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ యువతకు ఆర్మీ నియామకాల్లో ఉద్యోగ అవకాశాలు పెంచేలా ప్రతి జిల్లా కేంద్రంలో ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. వీటితో పాటు అత్యవసర విపత్తుల సమయంలో సైన్యం అందించే సహకారం, పునరావాస చర్యలపై విస్తృతంగా చర్చించారు. దేశంలో విపత్తుల సమయంలో ఆర్మీ పోషిస్తున్న పాత్రను ముఖ్యమంత్రి అభినందించారు. పరిశ్రమలు, పెట్టుబడులు, నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో బోర్డు నిర్ణయం మేరకే పరిశ్రమలకు భూములిస్తున్నామని మంత్రి శ్రీధర్బాబు అన్నారు. ఈరోజు మంత్రి మీడియాతో మాట్లాడుతూ భూమి విలువకు సంబంధించి లేనిపోనివి చెప్పి ప్రతిపక్ష నాయకులు ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నారన్నారు. పరిశ్రమల ప్రోత్సాహానికి రాయితీలు, భూములు ఇవ్వడం సహజమేనన్నారు. బీఆర్ఎస్ నాయకులు పారిశ్రామికవేత్తలను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. వారి వైఖరి రాష్ట్రానికి నష్టం చేకూరుస్తుందని, రాష్ట్రాభివృద్ధికి ప్రతిపక్షం సహకరించాలని కోరారు. బీహార్ వ్యవసాయ శాఖ మంత్రి విజయకుమార్ సిన్హా ఈరోజు రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బీహార్, తెలంగాణ రాష్ట్రాల మధ్య వ్యవసాయ రంగంలో పరస్పర సహకారం, సాంకేతిక పరిజ్ఞాన మార్పిడి, ఉత్తమ విధానాల అధ్యయనం, పంటల వైవిధ్యీకరణ తదితర అంశాలపై ఇరువురు మంత్రులు విస్తృతంగా చర్చించారు. ఎల్నినో కారణంగా రాష్ట్రంలో ఏర్పడిన వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారులు సూచనల మేరకు రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో

0: మాట్లాడుతూ,
1: ఎల్నినో ప్రభావం వల్ల వర్షాలు రాకపోతే ఏం జరుగుతుందనే వాళ్ళు గత లెక్కల ప్రకారం చూసినప్పుడు ఆరుదడి పంటలు వేసుకుంటే రైతులకు శ్రేయస్కరంగా ఉంటుంది కాబట్టి మనం 100% చివరి వరకు పంట వరకు మొత్తం నీళ్లు ఇవ్వగలమని చెప్పే పద్ధతి లేని కారణంగా రైతుల్ని ఆరుదడి పంటలు వేసుకోమని చెప్పని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.
0: తెలంగాణ ప్రభుత్వం బీసీ మహిళల ఆర్థిక సాధికారత, స్వయం ఉపాధిని ప్రోత్సహించేందుకు ఉచిత ఆటోమేటిక్ కుట్టు మిషన్ల పంపిణీ పథకాన్ని రేపు ప్రారంభిస్తుంది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 1000 చొప్పున లబ్ధిదారులకు ఉచితంగా అధునాతన ఆటోమేటిక్ కుట్టు మిషన్లు పంపిణీ చేస్తారు. సాధారణ కుట్టు మిషన్ల కంటే వేగంగా, శ్రమ లేకుండా పనిచేసుకునేలా వీటిని అందించడం వల్ల మహిళలు ఇళ్ల వద్ద నుంచే టైలరింగ్ చేస్తూ సుస్థిర ఆదాయాన్ని పొందవచ్చు. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షంగా తాము గిరిజనుల పక్షాన పోరాడతామని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఈరోజు సిద్దిపేట జిల్లా కేంద్రంలో ట్రైబల్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో జరిగిన గిరిజన పారిశ్రామికవేత్తల అవగాహన సదస్సు, సిద్దిపేట చాప్టర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో హరీష్ రావు పాల్గొన్నారు. ఉద్యోగాలు వెతుక్కునే స్థాయి నుంచి 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే పారిశ్రామికవేత్తలుగా గిరిజన యువతను మార్చాలనే గొప్ప లక్ష్యంతో టిక్కి పనిచేస్తోందని హరీష్ రావు అభినందించారు. సిరిసిల్లకు చెందిన నేత కార్మికుడు వెంగళ వెంకటేశం కుటుంబాన్ని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారక రామారావు ఈరోజు పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వెంకటేశం మృతిపై సమగ్ర దర్యాప్తు జరిపి ఘటన వెనుక ఉన్న అసలు కారణాలు, బాధ్యులను వెలుగులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని కేటీఆర్ భరోసా ఇచ్చారు. నీటి విషయంలో ప్రభుత్వం రైతులకు తీవ్ర ద్రోహం చేస్తోందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆయన, కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరలించుకుపోతూ ఉంటే సీఎం రేవంత్ రెడ్డి మౌనంగా ఉంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగార్జున సాగర్కు చుక్క నీరు రాకుండా పోతిరెడ్డిపాడు ద్వారా 25,000 క్యూసెక్లు తరలిస్తున్నారని ఆరోపించారు. సికింద్రాబాద్ కార్ఖానా వద్ద రాజీవ్ రహదారి ఎలివేటెడ్ కారిడార్ విస్తరణలో ఆస్తులు కోల్పోతున్న బాధితులకు న్యాయపరమైన పరిహారం అందించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచందర్రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ప్రాజెక్టు నిర్మాణానికి ప్రజలు సహకరిస్తున్నా తగిన నష్టపరిహారం ఇవ్వకపోవడం సరైంది కాదని విమర్శించారు. తూంకుంటలో ఆస్తుల సేకరణ కోసం అక్కడున్న మార్కెట్ విలువ కంటే 10 రెట్ల పరిహారం అందించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. వికారాబాద్ జిల్లా తాండూరు రైల్వే స్టేషన్లో ఎక్సైజ్ అధికారులు 52.8 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒడిశాలోని గంజాం నుంచి తాండూరుకు గంజాయిని తరలిస్తున్న 3 కొరియర్లను అరెస్టు చేశారు. 4 సూట్కేసుల్లో ఉన్న గంజాయి విలువ సుమారు 13,20,000 రూపాయలుగా ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ,
2: గాంజా సేవించిన, గాంజా రవాణా చేసిన, గాంజా కలిగి ఉన్న, గాంజా ట్రాన్స్పోర్ట్ చేసిన, ఇది ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం శిక్షార్హులు. 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు కఠిన కారాగార శిక్ష ఉంటుంది. అంటే డిపెండ్ ఆన్ ది క్వాంటిటీ, కమర్షియల్ క్వాంటిటీ, మినిమం 10 ఇయర్స్.
0: ఆసిఫాబాద్ జిల్లాలోని యువతకు రానున్న పోలీస్ పరీక్షల్లో ఉద్యోగం సంపాదించేందుకు ఉచిత శిక్షణా కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్టు జిల్లా ఎస్పీ నితికా పంత్ తెలియజేశారు. జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ,
3: 15 ఆగస్టు నాడు ఎంట్రన్స్ ఎగ్జామ్ పెడతాము. ఆ పరీక్ష ఫలితం ఆధారంగా విద్యార్థుల ఎంపిక జరుగుతుంది. సిద్ధం కావడానికి ఆసక్తి ఉన్న యువత, ఇంటర్ తరగతి పాస్ ఉన్న యువత సమీపంలోని పోలీస్ స్టేషన్ వెళ్ళండి. మీ పేరు మరియు నంబర్ ఇవ్వండి. పరీక్షలో రాణించడానికి మరి ఉజ్వల భవిష్యత్తు కోసం ఇది ఒక పెద్ద అవకాశం.
0: హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో కొద్దిసేపటి క్రితం ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. నగరంలోని జూబ్లీహిల్స్, హైటెక్ సిటీ, మాదాపూర్, ఖైరతాబాద్, నాంపల్లి, మెహదీపట్నం, సికింద్రాబాద్, ఎల్బీనగర్, చార్మినార్తో పాటు పరిసర ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఒక్కసారిగా కురిసిన వర్షంతో ప్రధాన రహదారులు జలమయమై నీరు నిలవడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

0: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు పౌర సరఫరాల శాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు. డిఫాల్ట్ అయిన రైస్ మిల్లర్ల నుంచి బకాయిలు వెంటనే వసూలు చేయాలని అధికారులను ఆదేశించారు. పరిశ్రమలు, పెట్టుబడులు, నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో తమ ప్రభుత్వం పరిశ్రమలకు భూములు కేటాయిస్తోందని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 6:20. ఇప్పుడు కొత్త ప్రేమలేఖలు వింటారు.

పద్మ, నిన్న నీ ఫోన్ వచ్చిన దగ్గర నుండి నేనెంతో మదనపడుతున్నాను. పెళ్ళి అంటే అంత చిన్నచూపు నీకుంటుందనుకోలేదు. నీ ఫ్రెండ్ జీవితంలో ఏదో జరిగిందని, అందరికీ అలాగే ఉంటుందనుకోవడం సరికాదు తల్లి. అప్పా, ఈ తంతంతా ఏమిటి? ఇందరిని పిలవాలా? ఇన్నేసి గంటలు కూర్చోవాలా? ఇన్ని లక్షల ఖర్చులా అంటూ నువ్వు మాట్లాడుతుంటే ఎంతో నవ్వొచ్చింది. మరి నీ చిన్నప్పుడు పెద్దక్క పెళ్ళికి పట్టుపావడా, జడగంటలు వేసుకొని అన్ని రోజులు రోజుకో రకంగా తయారవ్వటం నువ్వు మర్చిపోయావా? మన బంధువులందరితో ఎంతో ముద్దుగా ప్రేమగా ఉండి ఎంత మంచి పేరు తెచ్చుకున్నావో గుర్తులేదా? ఒక తరం వెళ్ళిపోయినా మరో తరంతో అనుబంధాలు, ఆత్మీయతలు ఉండేది ఈ రాకపోకల వల్లే కదా. అక్కయ్య పెళ్ళికి ఏ హడావిడి లేకుండా ఎంత బాగా చేశామో తెలుసా? పక్కా ప్రణాళిక ఉంటే చాలు, ఏ ఇబ్బంది అనిపించదు. మన దేశం మహోన్నత ప్రాచీన సంస్కృతికి జన్మస్థానం. అలాంటి అత్యున్నత సంస్కృతికి మూలం ఆచారం, సంప్రదాయం. ఈ ఆచార సాంప్రదాయాలకు ఆలంబనం సమాజం. మన సామాజిక వ్యవస్థకి పునాది కుటుంబం. ఆ కుటుంబానికి తొలి సోపానం వివాహం. అంటే వివాహం కుటుంబానికి, సమాజానికి, సంప్రదాయానికి, సంస్కృతికి, ఆఖరికి మన దేశానికి కూడా ఆధారం. అందుకే భారతీయ జీవన విధానంలో వివాహానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. వివాహం, కళ్యాణం, మ్యారేజ్, షాదీ, నికా, ఇలా ఏ పేరుతో పిలిచినా, ఏ పదంతో చెప్పినా దాని అంతరార్థం ఒక స్త్రీ ఒక పురుషుణ్ణి సామాజికంగా ఒకటి చేయటమే అని నీకు తెలుసు. ఈ ఒక్కటి చేయడం నుంచే వంశాభివృద్ధి, కుటుంబ ప్రగతి, జాతి పురోగతి కూడా సాధ్యమవుతుందనే సత్యం కూడా ఇందులో దాగి ఉంది. అందుకే మన జీవన శైలిలో వివాహం అత్యంత ప్రముఖమైన ఉత్సవంగా గుర్తింపు పొందింది. అయితే ఈ ఉత్సవం మూడు రకాలుగా మనకు సంబరాన్నిస్తుంది. వ్యక్తిగత ఉత్సవంగా ఇద్దరు విభిన్న వ్యక్తుల వ్యక్తిత్వాలను మమేకం చేస్తుంది. కుటుంబ ఉత్సవంగా రెండు భిన్నమైన నేపథ్యాలు గల కుటుంబాల మధ్య కొత్త బంధుత్వాన్ని రూపొందిస్తుంది. ఇక సామాజిక ఉత్సవంగా సమాజంలోని అన్ని రకాల వ్యక్తుల కుటుంబాల మధ్య అవినాభావ సంబంధాలకు, సుహృద్భావ అనుబంధాలకు ఒక చక్కని వేదికను అందజేస్తుంది. అలాంటి వివాహానికి సన్నద్ధం కావటం అనేది వధూవరులకు ఇరువురికే కాకుండా వధువు తరపు వాళ్ళకి, వరుడు తరపు వాళ్ళకి కూడా ఒక బృహత్ కార్యమే అని చెప్పాలి. ఇంకా చెప్పాలంటే వివాహం అనేది ఒక భారీ ప్రాజెక్ట్ అని, ఇది ఒక నిర్దిష్టమైన విజన్తో మిషన్లా చేయాల్సిన కార్యక్రమం అని తేటతెల్లమవుతుంది. రెండు కుటుంబాల మధ్య ఆర్థిక స్థాయిలు, సాంప్రదాయాలు, మర్యాదలు, పోకడలు, ఔన్నత్యాలు ఇందులో మిళితమై ఉంటాయి. విందు భోజనాలు, ఊరేగింపులు, పెళ్లి పందిరి, కట్న కానుకలు, చీరసారెలు, బాజా భజంత్రీలు పైకి కనిపించేవిగా అనిపించినా అంతర్గతంగా చేయాల్సిన ఎన్నెన్నో. రేపటి మన కుటుంబ స్థాయి ఏంటో ఈనాటి వివాహాన్ని బట్టి సమాజం నిర్ణయిస్తుంది. కాబట్టి వివాహానికి మించిన సెలబ్రేషన్ మరొకటి కనిపించదు. పెళ్లి చూపుల విషయానికి వస్తే ముఖాముఖి చూసుకున్నా, ఆన్లైన్లో చూసుకున్నా, ఇవి వధూవరులకి పరస్పర తొలిపరిచయాలు. మొగ్గ తొడగాల్సిన ప్రేమకి ఆనవాళ్ళు, కళ్ళతో మొదలై మనసులోకి దూసుకెళ్లే అనురాగ పరిమళాలు. ఇక నిశ్చితార్థం సంగతి అంటావా, వధూవరుల మధ్య కొత్త అనుబంధానికి బంధుమిత్ర సపరివార సమేతంగా అందరూ తెలిపే అంగీకారం. నాకు నువ్వు, నీకు నేను అనే పరస్పర స్నేహస్ఫూర్తికి నిలువుటద్దం. ఆడపిల్ల వాళ్ళ స్థాయి ఏమిటో, వాళ్ళ మర్యాదలేమిటో తొలిసారిగా చెప్పే

వేడుక ఇది. ఇక వివాహం విషయానికి వస్తే, వధూవరులు ఇద్దరూ ఒంటరి జీవితానికి స్వస్తి చెప్పి జంట జీవితానికి చుట్టే శ్రీకారం. ఒకరి కోసం ఒకరు, ఒకరిలో ఒకరు, ఒకరితో ఒకరు కలిసి చేసే సహజీవనం. మనిషి పుట్టుకను సంపూర్ణం చేసే దాంపత్యానికి వివాహం ఓంకారం, సాహచర్య జీవనానికి ప్రాకారం. ఇక వివాహానంతరం అప్పగింతలు, అక్షతల సాక్షిగా, ఆహుతుల ఆశీర్వాదాల సాక్షిగా, వరుని ఇంటి పేరు వధువు ఇంటి పేరుగా మారే దశలోని ఉద్విగ్న వీడుకోలు. కన్నవారి కన్నీళ్ల నేపథ్యంలో వధువు కొత్త కళలను ఆవిష్కరించుకునేటందుకు వేసే తొలి అడుగులు. కాబట్టి జీవితకాలంలో ఒకే ఒక్కసారి జరిగే వివాహ విషయంలో ఎంతో జాగ్రత్త అవసరం. అమ్మాయి కుటుంబమే వివాహ వ్యవస్థలోని కీలక ఘట్టాల్లో లీడ్ రోల్ తీసుకుంటుంది. కాబట్టి మరీ జాగ్రత్తగా, అత్తింట్లో అమ్మాయికి ఎప్పుడూ మీ వాళ్ళు అలా చేశారు ఇలా చేశారని దెబ్బపడడానికి ఆస్కారం ఇవ్వకుండా జాగ్రత్త పడాలి. అయినా తల్లి, అన్నీ చూసుకోవడానికి మేమున్నాం కదా. మంచిలో కానీ చెడులో కానీ కుటుంబం బంధాలే మనల్ని ఆదుకుంటాయి, గుండెలకు హత్తుకుంటాయి, ఆసరాగా నిలబడగలుగుతాయి. ఇలాంటి వేడుకల్లో యువత సందడి ఎంత అవసరమో పెద్దల మార్గదర్శకత్వం కూడా అంతే అవసరం. పెద్దరికం కాలు మీద కాలు వేసుకొని ఓ కుర్చీలో కూర్చుంటే చాలు, పనులన్నీ వేటికవే జరిగిపోతూ ఉంటాయి. క్రమశిక్షణగా ఏ పని తర్వాత ఏ పని చేయాలో వాళ్లకు తెలిసినంత వివరంగా మనకు తెలియదు. పైగా మన తరం కన్నా ఆ తరానికి ఓపిక ఎక్కువ, ప్రతిదాన్ని ముందు చూపుతో చూస్తూ ఉంటారు, 10 సార్లు సరిచేసుకుని ఉంటారు. వాళ్ళ ముందు జాగ్రత్తని చాదస్తమనుకోకూడదురా తల్లి. పద్మ, మనసిచ్చావు, ఆ అబ్బాయితో నిన్ను 100 ఏళ్ళు కలిసి బ్రతకాలి అనుకుంటున్నావు. ఈ హడావిడి, ఆర్భాటాలు, పనులు, ఒత్తిళ్లు చూసి బదిరిపోతే ఎలా? కానీ చాలామంది దర్పం చూపించుకోవాలని విపరీతంగా ఖర్చు చేస్తుంటారు, అదంతా వృధా. వివాహాన్ని ఆడంబరానికి చిహ్నంగా మారుస్తున్నారు. ఒకరు చూసి మరొకరు పోటీపడి అప్పులు సప్పులు చేసి ఆ తర్వాత వడ్డీలు కట్టలేక ఇబ్బంది పడుతున్నారు. మనకి ఎంత స్థాయి ఉందో ఆ స్థాయిలోనే చేసుకోవాలి. ఆడంబరం కన్నా అనుబంధాలు గొప్పవి. అందరినీ ఆత్మీయంగా పిలుద్దాం, ఆదరణగా చూద్దాం, అరిటాకు భోజనాలు వడ్డిద్దాం, సదాచారంగా పసుపు కుంకుమలతో తాంబూలాలు ఇద్దాం, దగ్గరుండి పలకరించి సంతోషంగా సాగనంపుదాం. పెళ్ళి 100 ఏళ్ల పంట. కోరుకున్నవాడు చేయి పట్టుకుని రేపటి బ్రతుకులోకి అడుగుపెట్టేందుకు ఇరు కుటుంబాల పెద్దలు కలిసి చేసే ఒక కార్యక్రమం పెళ్ళి. దాన్ని ఆస్వాదించండి, ఆనందించండి, అంతేకాని విమర్శించకండి. ఒక ప్రదర్శనగా చేసే తంతును నేను వ్యతిరేకిస్తాను, కానీ ఇది ఒక ఆత్మీయ కలయికగా భావించాలి. ఏ తల్లి చేతి గొప్ప ఎవరికి తెలుసు? 10 మంది తల్లుల ఆశీర్వచనం నీకు మేలు చేస్తుందని నమ్ముతున్నాను. పెళ్ళంటే సంబంధాల, అనుబంధాల, ఆప్యాయతల హరివిల్లురా బంగారు. జీవితాన్ని ఇప్పుడే మొదలు పెట్టబోతున్నావు. నీ అత్తింటి వారికి మరో వంశాంకురాన్ని అందించే బృహత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టించేది వివాహమే. ఇద్దరి మనస్సులు కలిస్తే సరిపోదు, 2 కుటుంబాలు కలవాలి. పెద్దల అనుమతి, అండా ఉంటే ఒడిదుడుకులు తగ్గుతాయి, భరోసా పెరుగుతుంది. ఆలోచించరా తల్లి, మీ యువరక్తానికి ఓర్పు తక్కువ. ఎన్నెన్నో 100 ఏళ్లుగా వస్తున్న ఈ వేడుకను కాదని జీవితంలో చక్కటి అనుభూతిని మిస్ చేసుకోకు. మేమందరం మీ పెళ్లి కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం. 60 ఏళ్ళు దాటిన వాళ్ళందరూ కలిసి కబుర్లు చెప్పొచ్చు అనుకుంటున్నారు. 20 ఏళ్ల వాళ్ళంతా సందడి సందడిగా గడపొచ్చని తపన పడుతున్నారు. అన్ని వర్గాల వారిని, అన్ని వయసుల వారిని అలరించి కన్నుల పండుగలా మార్చేసే సందడిని నీ పెళ్ళి అందిస్తుంది. ఇట్స్ మై ప్రామిస్. చిన్న చిన్న వాటికే నువ్వు టెన్షన్ పడి మమ్మల్ని టెన్షన్ పెట్టకు. పెళ్ళి ఒక గొప్ప మలుపు, మనందరం ఆ వేడుకల్ని ఆస్వాదిద్దాం. ఇట్లు మీ నాన్న తేజ.

మీరు ఇంతవరకు కొత్త ప్రేమలేఖలు విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. రేపు గురువారం మధ్యాహ్నం 2:15

నుండి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో చిన్నపిల్లల్లో మూర్ఛ లేదా ఫిట్స్ సమస్య గురించి ప్రముఖ పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ డాక్టర్ రమేష్ కోణంకి గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జతచేసి 2324085852, 2324085853, 2955059 నెంబర్లకు కాల్ చేసి చిన్నపిల్లల్లో మూర్ఛ లేదా ఫిట్స్ సమస్య గురించి డాక్టర్ రమేష్ కోణంకి గారిని అడిగి నేరుగా సమాధానాలు పొందవచ్చు. గమనిక విన్నారు.

हेलो नमस्ते आदाब माय डियर फ्रेंड्स, वेलकम टू वेनिला प्रोग्राम विथ मी योर आरजे चेतन. తిండి తినడం అంటే బండికి పెట్రోల్ కొట్టించడం కాదు. ఆగమాగం కాకండి, మైండ్ఫుల్ ఈటింగ్ గురించి మాట్లాడుతున్నాను. జాగరూకతో బుద్ధిపూర్వకంగా తినడం చాలా మేలు చేస్తుందని మానసిక వైద్య నిపుణులు చెప్తున్నారు. మైండ్ఫుల్ ఈటింగ్ ఈజ్ అబౌట్ పేయింగ్ అటెన్షన్ టు యువర్ బాడీస్ హంగర్ క్యూస్ అండ్ స్టాప్ ఈటింగ్ వెన్ యూఆర్ ఫుల్. చాలు, కొంచెం కడుపు నిండిందంటే ఆపేసేయాలి. అంటే పొట్ట నిండా ఉక్కిరి బిక్కిరి అయ్యేదాకా తింటాము. స్పెషల్గా పెళ్లిళ్ళలో ఫంక్షన్స్లో వెళ్ళినప్పుడు మనం చూసే ప్రక్రియ ఇది. చూడడమే కాదు, మనం చేస్తాం కూడా. కొందరు ఆగమాగం తినేస్తారు. ఆకలి అయిందంటే చాలు, 5-6 నిమిషంలో తినడం పూర్తి చెయ్యాల్సిందే. శరీరం ఇక్కడే ఉంటుంది, ఎక్కడికి పోదండి. చూపు ఎక్కడో ఉంటుంది, ఫోన్లో ఉంటుంది, మనసు ఇంకో చోటు ఉంటుంది. వాహనానికి పెట్రోల్ కొట్టించేంతసేపు కూడా ఆగరు. ఇంత వేగంగా భోజనం పూర్తి చేశారా? కానీ భోజనం తినేటప్పుడు స్పృహ, జాగృకత చాలా అవసరం. మనం ఏం తింటున్నాం, ఎందుకు తింటున్నాం, ఎంత అవసరం అన్న విషయాలు పట్టింపు అవసరం. మనం తినే తిండి వల్ల ప్రభావం, అది ఎలాంటి రుచింది, మీకు ఎలా అనిపిస్తుంది, దాని టెక్స్చర్ ఏంటి, వంటి విషయాలపై అవగాహన కలిగి ఉండడం బుద్ధిపూర్వకంగా తినడం సూచిస్తాయి. అవేర్నెస్ లేదా బుద్ధిపూర్వకంగా తినడం అంటే చూపు, వాసన, స్పర్శ, రుచి, శబ్దం అనే ఇంద్రియాల పరస్పర చర్య మిమ్మల్ని అంత ఫాస్ట్గా తినకుండా ఈ క్షణంలో జీవించేలా, మీ చర్యలపై దృష్టి పెట్టేలా చేస్తుంది. ఇలా అవేర్నెస్తో తినడం వల్ల మీ దైనందిన జీవితంలో ప్రశాంతతను

రంగం చిత్ర నుంచి ఆలాప్రాజు ప్రశాంతిని పాడిన పాట విన్నారు. వనమాలి సాహిత్యానికి హ్యారిస్ జయరాజ్ సంగీతం అందించారు. ఆకాశవాణి వివిధ భారతి, సమయం 6:40. ఇప్పుడు వెన్నెల ప్రాయోజిత కార్యక్రమం వింటారు.

ఆలోచించడానిక, బుద్ధిపూర్వకంగా జాగరూకతతో ఉండడం వల్ల మీరు ఎందుకు తినాలనుకుంటున్నారో గుర్తించండి. ఇది మీరు మీ ఫుడ్ ఎంపికని తెలివిగా చేసుకునేందుకు పనికొస్తుంది. జాగ్రత్తగా ఉండండి, మీరు ఏం తింటున్నారో గమనించండి, ఎంత తింటున్నారో గమనించండి, అది మీకు ఎలా అనిపిస్తుందో గమనించండి. మీరేం తింటున్నారో అవగాహన ఉండి దానిని మెచ్చుకోవడం అనేది జాగరూకతతో తినడం ముఖ్యం. మైండ్ఫుల్నెస్ టీచర్ దీనిపై మాట్లాడుతూ, మనం సహజంగా మన జీవితాలను ఆటో పైలట్ మోడ్లో ఉంచుతాం, ఎలాంటి గమనిక లేకుండానే అలవాట్లను డెవలప్ చేసుకుంటాం. గమనించండి, తెలియకపోతే ఆనందించడం మర్చిపోతాం. మెచ్చుకోవడం, ఆనందించడం లేక ఫుడ్ క్వాలిటీ కాకుండా క్వాంటిటీ గురించి ఆలోచిస్తాం. మీ కళ్లతో చూస్తూ తినండి, చెవులతో వింటూ తినండి, అలాగే మీకు ముక్కుకి నోటికి పని చెప్పండి. మీరు తినబోయే ఆహారంపై ఇంద్రియాలన్నిటినీ నిమగ్నం చేయండి. మీ కంచంలోని రంగురంగుల ఆహారాన్ని మెచ్చుకోండి, ఆ సువాసనను ఆస్వాదించండి, ప్రతి ముద్దను నమలడాన్ని ఆనందించండి. మీరు తింటున్న ఆహారం ఎక్కడ్నుంచి మీ ప్లేట్లో వచ్చింది, ఆ ప్రయాణాన్ని మెచ్చుకోండి. ఓ క్షణం సమయాన్ని తీసుకుని అది ఎక్కడ్నుంచి వచ్చింది, ఆ రైతుల చరిత్ర ఏంటి, దాన్ని ఎవరు పండించారు, ఎంతమంది శ్రమిస్తే ఆ పంట మీ ప్లేట్లో చేరింది, వారి పట్ల కృతజ్ఞతగా ఉండండి. అన్యమనస్కంగా తినే ఆహారం ఒంటికి పట్టదని పూర్వీకులు చెప్పిన మాట అక్షర సత్యం. భోజనాన్ని ఒక పూజలా భావించి శ్రద్ధగా తినాలి. పళ్లెం మీద, అందులోని పదార్థాల మీద మనసు పెట్టాలి. ఏం తింటున్నాం, ఎంత తింటున్నామో ఎరక ఉండాలి. దీన్నే ఆధునిక కాలంలో మైండ్ఫుల్ ఈటింగ్ అంటారు. అంటే ఆహారం మీద శ్రద్ధ పెట్టి తినడం అన్నమాట. అలా కాకుండా టీవీ చూస్తూ తింటే తెర మీద కనిపించే దృశ్యాలకు సంబంధించిన భావోద్వేగాలను మనసు ఆకళింపు చేసుకుంటుంది. దానికి తగిన చర్యలే తాను జరుపుకుంటుంది. దీనివల్ల ఆహారం శోషణ జీర్ణక్రియ సంబంధించినే పంపాల్సిన రిపీట్, దీంతో ఆహార శోషణ జీర్ణక్రియకు సంబంధించిన పంపాల్సిన సంకేతాల్లో అంతరాయాలు ఏర్పడతాయి. మనం ఎన్ని పోషకాలు తిన్నా కూడా వాటిలో కొన్నిటికి మాత్రమే శరీరం తీసుకోగలదు, మిగతాది వ్యర్థంగా మారి బయటికి వెళ్ళిపోతుంది. అంతేకాదు జీవక్రియ కూడా మందగిస్తుంది, దాంతో ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. దీనికి తోడు పరధ్యానంగా తినడం వల్ల ఎంత తింటున్నామో ధ్యాస ఉండదు, అవసరానికి మించి తినేస్తాం. అన్నం మీద ప్రేమతో తినలేదు కాబట్టి తినడం పూర్తయ్యాక కూడా మంచి భోజనం చేశామని సంతృప్తి ఉండదు. అలా లేకపోవడం వల్ల కాసేపటికే మళ్లీ ఆకలేస్తుంది, లేదంటే ఏదో ఒకటి తినాలని కోరిక కలుగుతుంది. సాధారణంగా టీవీ చూసేటప్పుడు ప్యాకేజ్ జంక్ ఫుడ్స్ లాంటివి అధికంగా తింటాం. దీంతో శరీరంలో కొవ్వు పేరుకుపోయి అధిక బరువుకు గురవుతాం. పిల్లల విషయం మరీ దారుణం. చాలా చిన్నప్పటి నుంచే రైమ్స్, కార్టూన్స్, మరేదైనా వీడియో ఉంటే కాని వాళ్లు ముద్ద ముట్టడం లేదు. ఇంతకు ముందులా పరిసరాలు చూపిస్తూ బువ్వ తినిపించే పద్ధతి అమల్లో పోయింది. దీంతో ఫోన్ ముందేసి కూర్చోబెట్టి అన్నం కుక్కేస్తున్నారు కాబట్టి తినాలంటే ఏదో చూడాలి అన్నట్టు పిల్లల మెదడులో ప్రోగ్రామ్ అయిపోయింది. ఇది మొదటి దశ. ఇక రెండో దశలో టీవీ చూస్తున్నా, సినిమా చూస్తున్నా ఏదో ఒకటి తినాలన్న కోరిక కలగడం. దీంతో అనవసరంగా శరీరం లావెక్కిపోతుంది. ఊబకాయం చెప్పలేనన్ని సమస్యలకు నిలయం. పాతకాలంలో పెద్దవాళ్లు పిల్లలు కలిసి ఒక్క దగ్గర కూర్చొని తింటే ఆహారం మీద మనసు కేంద్రీకృతం కావడమే కాదు, మానసిక సమస్యలు దరిచేరవు. మనం ఏం తింటున్నాం, ఏ పోషకాలు తీసుకుంటున్నాం లాంటి వివరాలు తెలుసుకుని తింటే మెదడు సరైన సంకేతాలు పంపి శరీరం పోషకాలను అధికంగా శోషించుకునేలా చేస్తుంది. కాబట్టి టీవీ చూస్తూ పరధ్యానం, అశ్రద్ధగా తినడం చాలా ప్రమాదకరం అనే విషయాన్ని గుర్తించాలి. కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదండి. ఇది వింటే మీకే అనిపిస్తుంది, ఏంటి ఇంత మారిపోయిందా కాలమని. జస్ట్ ఒక 10 ఏళ్ల కింద చూడండి, మన ఈటింగ్ హ్యాబిట్స్ ఎలా ఉండేవి, మనం ఏం తింటున్నాం, ఎక్కడ తింటున్నామో గుర్తుందా మీకు ఇంట్లో? 15 ఇయర్స్ బ్యాక్ వెళ్ళండి, 20 ఇయర్స్ బ్యాక్ వెళ్ళండి. ఇలా వెనక్కి వెళ్లే కొద్దీ ఫ్యామిలీ అందరూ కలిసి నవ్వుతూ మాట్లాడుతూ తినే టైం ఎంతకాలమైంది అలా కూర్చుంది. ఈ మధ్య ఫ్యామిలీ అంతా కూర్చున్నా గాని ఒక్కొక్కరు ఒక సెల్ఫోన్ పట్టుకుని కూర్చుంటున్నారు, పరధ్యానంలో ఉంటున్నారు. వింతేంటంటే నేను ఈ మధ్య రెస్టారెంట్స్, హోటల్స్ లో, 5-స్టార్ హోటల్స్ లో కూడా చూసిన చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఫ్యామిలీ అంతా రెస్టారెంట్కి వస్తారు. రెస్టారెంట్కి వచ్చారంటేనే ఒక ఎక్స్పీరియన్స్ కోసం వస్తారు, ఫ్యామిలీ టైం కోసం వస్తారు. అక్కడ ఫాదర్ ఇమీడియట్గా ఫోన్ని తీసి ఆనిచ్చేసి దాంట్లో ఏదో ప్రోగ్రామ్ నడుస్తుంది, హీఈస్ బిజీ. మరి ట్రేడింగో, స్టాకింగో లేదా టీమ్స్ బిల్డ్ చేసుకున్నారో అతనికే తెలుసు. మరి అంతలాగా ఉంటే ఇంక ఇంతెందుకండి? అంటే వై దిస్ డివైడెడ్ అటెన్షన్? నా ఫ్యామిలీ, నా భార్య, నా పిల్లలు అని తెలుసు, కానీ అటెన్షన్ మాత్రం ఇవ్వలేకపోతున్నాడు ఆయన పిల్లలకు. ఇట్స్ అ వెరీ సారీ స్టేట్ ఆఫ్ అఫేర్స్.
పిల్లలు ఇమీడియట్గా ఫోన్ తీసుకున్నారు. ఒకరు సోషల్ మీడియాలో, మరొకరు వీడియో

గేమ్స్ లో ఉన్నారు. తల్లి ఏమీ చేయలేక అటు ఇటు చూస్తూ, చుట్టుపక్కల ఎవరున్నారో వాళ్ళని చూస్తూ కళ్ళు తేలేసింది. పాపం ఆమెకి తెలియలేదు ఏం చెయ్యాలో, ఎందుకు వచ్చామో, ఎందుకు తింటున్నాం, ఏం తింటున్నామని. ఆర్డర్ పెట్టుకున్నారు, తింటున్నారు. ముఖంలో ఒక్కరికి కళ, కాంతి, చిరునవ్వు ఏమీ లేకుండా పోయాయి. చూస్తే అసలు ఇది హోటల్లో రెస్టారెంట్లో ఉండే సీన్ లాగా లేదు, ఏదో ఒక సాడ్ స్టోరీలో సీన్ లాగా ఉంది. అలాగని ఇంకో టేబుల్లో చూస్తే ఇంచుమించు అలాగే ఒక కపుల్ కూర్చొని ఉన్నారు. వారు మాట్లాడుతున్నారు, అమ్మాయి ఏదో నవ్వినట్టు యాక్టింగ్, కానీ చేతిలో ఫోన్లో టకటకటక మెసేజెస్ పెడుతుంది. ఇలా ప్రతి టేబుల్లో ఏదో ఒక స్టోరీ ఉంది. ఇది మనం వేరే వాళ్ల గురించి మాట్లాడుకోవడం కాదు, మన గురించి మనమే ఆలోచిస్తాం. తినేటప్పుడు ఎంత ఫోకస్డ్గా తింటున్నాం? ఆర్ వి రియలీ ఫీలింగ్ ద ఫుడ్ ఆర్ నాట్? ఒకవేళ అలాంటివి ఏమన్నా అలవాట్లుంటే ఇమ్మీడియట్గా ఈ రోజే వదిలేసుకుందాం. విత్ దిస్ వెరీ స్ట్రాంగ్ స్టేట్మెంట్ టుడే, విత్ దిస్ వెరీ ఎమోషనల్ స్టేట్మెంట్ టుడే, దిస్ ఇస్ చేతన్ ఇన్ మైండ్ఫుల్ ఈటింగ్, డెవలపింగ్ ఎ హెల్తీ రిలేషన్షిప్ విత్ ఫుడ్ ఇన్ ఆర్ వెన్నెలా ప్రోగ్రామ్. ఇలాంటి ఎన్నో యూస్ఫుల్ ప్రోగ్రామ్స్ తో మళ్లీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్తే. మీ సలహాలు సూచనల కోసం మీరు కాల్ లేదా మెసేజ్ చేయవలసిన నంబర్ 9515227039. ఐ రిపీట్, 9515227039. మా ఇమెయిల్ ఐడి feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. దిస్ ప్రోగ్రామ్ ఇస్ ప్రొడ్యూస్డ్ అండ్ స్పాన్సర్డ్ బై అడ్వెంటిస్ట్ మీడియా సెంటర్.

0: రంగస్థలం చిత్ర నుంచి ఎంఎం మాన్సీ పాడిన పాట విన్నారు. చంద్రబోస్ సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.
1: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

ఆవారా చిత్రం నుంచి హరిచరణ్ తన్వి పాడిన పాట విన్నారు. చంద్రబోస్ సాహిత్యానికి యువన్ శంకర్ రాజా సంగీతం. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. నీటి వ్యవహారంపై విద్యార్థుల నిరసనల సందర్భంగా జరిగినట్టు చెబుతున్న పోలీసుల చర్యతో సహా పలు అంశాలపై విపక్షాల గందరగోళంతో లోక్సభ రేపటికి వాయిదా పడింది. ప్రభుత్వ రంగ పెట్టుబడులు ప్రైవేటు పెట్టుబడులకు ఉత్ప్రేరకంగా పనిచేయాలి తప్ప వాటికి ప్రత్యామ్నాయంగా మారకూడదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. రీల్స్, సోషల్ మీడియా యుగంలో యువత ప్రముఖుల ఆత్మకథలు చదివి ప్రేరణ పొందాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. నైజీరియాలోని లాగోస్లో జరుగుతున్న కామన్వెల్త్ ఛాంపియన్షిప్ 3వ రోజున భారత ఫెన్సింగ్ జట్టు అద్భుత ప్రదర్శన చేసి 3 స్వర్ణాలు, 1 రజతం, 1 కాంస్య పతకాన్ని సాధించింది. నీటి వ్యవహారంపై విద్యార్థుల నిరసనల సందర్భంగా జరిగినట్టు చెబుతున్న పోలీసు చర్యతో సహా పలు అంశాలపై విపక్షాల గందరగోళంతో లోక్సభ రేపటికి వాయిదా పడింది. మధ్యాహ్నం 3 గంటలకు లోక్సభ ప్రారంభం కాగానే విపక్షాల నిరసనల మధ్యే ప్రిసైడింగ్ ఆఫీసర్ జగదాంబికాపాల్ మైన్స్ అండ్ మినరల్స్ సవరణ బిల్లు 2026ను పరిశీలన ఆమోదం కోసం చేపట్టారు. ఎటువంటి చర్చ లేకుండానే ఈ బిల్లు ఆమోదం పొందింది. ఆ తర్వాత సభ సజావుగా సాగేందుకు సహకరించాలని విపక్ష సభ్యులకు స్పీకర్ విజ్ఞప్తి చేశారు. నీట్ పరీక్షపై విద్యార్థుల నిరసనలపై చర్చ జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారని, దీనిపై సభ చర్చను చేపట్టవచ్చని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు.
1: పార్లమెంటరీ డెమోక్రసీ మే ఒపోజిషన్ పార్టీ డిస్కషన్ కే లియే డిమాండ్ కర్తే హై ఔర్ సర్కార్ జవాబ్ దేతే హై. యహాన్ తో సర్కార్ ఖుద్ హీ కహ రహే హై కి హమ్ డిస్కషన్ కరేంగే, జవాబ్ దేంగే, ఔర్ ఒపోజిషన్ జవాబ్ సుననే నహీ చాహతే ఔర్ భాగ్ రహే హై.
0: అంతకు ముందు ఉదయం 11 గంటలకు లోక్సభ ప్రారంభమైనప్పుడు స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాల సమయాన్ని చేపట్టేందుకు ప్రయత్నించారు. కానీ విపక్ష సభ్యులు విద్యార్థుల నిరసనలపై పోలీసుల చర్య, అయోధ్య రామ్ మందిర్ విరాళాల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణల అంశాన్ని లేవనెత్తారు. దేశం నేడు అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని జరుపుకుంటోందని బిర్లా అన్నారు.
2: आज अंतर्राष्ट्रीय युवा दिवस है और विशेष स्तर पर भारत के युवाओं ने शिक्षा, विज्ञान, अंतरिक्ष, विज्ञान, टेक्नोलॉजी, उद्यमिता कई क्षेत्रों के अंदर विशेष पहचान बनाई है. आज उनका सामर्थ्य के कारण दुनिया में भारत का नाम हो रहा है.
0: ప్రభుత్వ రంగ పెట్టుబడులు ప్రైవేటు పెట్టుబడులకు ఉత్ప్రేరకంగా పనిచేయాలి తప్ప వాటికి ప్రత్యామ్

0: న్యాయంగా మారకూడదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. బ్రిక్స్ సభ్య దేశాల్లో ప్రైవేటు మూలధనాన్ని సమీకరించడంలో న్యూ డెవలప్మెంట్ బ్యాంకు పాత్రపై జైపూర్లో జరిగిన సదస్సులో సీతారామన్ మాట్లాడుతూ, బ్రిక్స్ ఆర్థిక వ్యవస్థలు ప్రపంచ వృద్ధికి ప్రధాన యంత్రాల్లో ఒకటిగా ఉన్నాయని, అయితే ప్రైవేటు మూలధనాన్ని ఆకర్షించడంలో కూడా సవాళ్లను ఎదుర్కొంటున్నాయని అన్నారు. మూలధనం అందుబాటులో ఉండేలా చూడడంతో పాటు పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని పెంపొందించడం, స్థిరత్వాన్ని కాపాడుకోవడం, అంచనా వేయదగిన సుదీర్ఘకాల విధాన చట్రాన్ని అందించడం అంతే ముఖ్యమని ఆమె అన్నారు. పార్లమెంటులో చర్చలపై విపక్షాలు తమ వైఖరిని పదే పదే మార్చుకుంటున్నాయని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఆరోపించారు. పార్లమెంటు ప్రాంగణంలో విలేకరులతో మాట్లాడుతూ ఆయన, విపక్షాలు మొదట చర్చను డిమాండ్ చేశాయని, అయితే ప్రభుత్వం దానికి అంగీకరించిన తర్వాత తమ వైఖరిని మార్చుకున్నాయని ఆరోపించారు. వర్షాకాలం పార్లమెంటు సమావేశాల ప్రారంభం నుంచి ప్రభుత్వం విపక్షాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని తెలిపారు. ప్రభుత్వం చట్టంలో మార్పులు చేసిందని, చర్చల్లో పాల్గొనాలని విపక్షాలకు పదే పదే విజ్ఞప్తి చేసిందని ఆయన అన్నారు. సభా కార్యకలాపాలను అడ్డుకోవడానికి లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ బాధ్యుడని ఆయన ఆరోపించారు. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆత్మకథ పుస్తకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో ఆవిష్కరించారు. రీల్స్, సోషల్ మీడియా యుగంలో యువత ప్రముఖుల ఆత్మకథలు చదివి ప్రేరణ పొందాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. ఈ పుస్తకం కోవింద్ బాల్యం నుండి భారత 14వ రాష్ట్రపతిగా ఆయన సాగించిన ప్రయాణం, అనుభవాలు, సవాళ్లను వివరిస్తుంది. గాంధీజీ, అంబేద్కర్, జ్యోతిబా పూలే వంటి మహనీయులు కన్న నవభారత కలలను నిజం చేయడంలో రామ్నాథ్ కోవింద్ వంటి నేతలు కీలక పాత్ర పోషించారని మోదీ ప్రశంసించారు.
1: హమే భవిష్యమే కోవింద్ జీ జైసే అనేకో యువా చాహియే జో పరేషానియో సే పరాస్త నా హో జో ముష్కిలో సే మాయూస్ నా హో బల్కి అప్నీ మెహనత్ సే హర్ మంజిల్ కో ఆసాన్ బనానే కా హౌసలా రఖే ఇసీ బదలావ్ సే సశక్త భారత్ కే నిర్మాణ కా సంకల్ప పూరా హోగా యహీ సే ఆత్మనిర్భర్ ఔర్ వికసిత్ భారత్ కా రాస్తా బనే.
0: ఈ సందర్భంగా రామ్నాథ్ కోవింద్ మాట్లాడుతూ, రాజకీయం అనేది కేవలం అధికారాన్ని సాధించే మార్గం మాత్రమే కాదని, అది దేశానికి సేవ చేసే ఒక సాధనమని అన్నారు. ఈశాన్య రైల్వేలోని ఇజ్జత్ నగర్ డివిజన్కు చెందిన 660 కిలోమీటర్ల మేర 295 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో కవచ్ వెర్షన్ 4.0 ఏర్పాటుకు భారత రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. ఈ వెర్షన్ కింద గుర్తించిన రైల్వే సెక్షన్లలో భద్రతా మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేస్తుంది. రైళ్లు గరిష్ట అనుమతించదగిన వేగంతో సురక్షితంగా ప్రయాణించేలా చేస్తుంది. కార్యాచరణ విశ్వసనీయతను మెరుగుపరుస్తుంది. దట్టమైన పొగమంచు వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో కూడా సురక్షితమైన రైలు కార్యకలాపాలకు మద్దతిస్తుంది. నైజీరియాలోని లాగోస్లో జరుగుతున్న కామన్వెల్త్ ఛాంపియన్షిప్ 3వ రోజున భారత ఫెన్సింగ్ జట్టు అద్భుత ప్రదర్శన చేసి 3 స్వర్ణాలు, 1 రజతం, 1 కాంస్య పతకాన్ని సాధించింది. దీంతో భారత్ మొత్తం పతకాల సంఖ్య 29కి చేరింది. వీటిలో 8 స్వర్ణాలు, 7 రజతాలు, 14 కాంస్యాలు ఉన్నాయి. మహిళల ఫాయిల్ విభాగంలో కనగలక్ష్మి స్వర్ణం, జోయిస్ అషిత రజతం సాధించి అగ్రస్థానాల్లో నిలిచారు. పురుషుల ఈపీ విభాగంలో రాజేంద్రన్ శాంతిమోల్ షర్జిన్ దేశానికి 2వ స్వర్ణ పతకాన్ని అందించారు. పురుషుల సాబ్రే విభాగంలో సింగ్ కరణ్ సింగ్ 3వ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకోగా, ఇదే విభాగంలో కుమరేశన్ పద్మగిషో కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. జూలై 18 నుంచి 20 వరకు ఎగువ అసోంలోని జిల్లాల్లో కురిసిన భారీ నుండి అతి భారీ వర్షాల సమయంలోనూ, అంతకుముందు కూడా ఆయా జిల్లాలకు భారత వాతావరణ శాఖ ముందస్తు జిల్లా స్థాయి వర్షపాత అంచనాలను, హెచ్చరికలను జారీ చేసింది. ప్రభుత్వం ఈ విషయాన్ని తెలియజేస్తూ జిల్లాల్లో జోర్హాట్.

0: గోలాఘాట్, శివసాగర్, చెరాయిదేవ్ ఉన్నాయని పేర్కొంది. లోక్సభలో ఒక లిఖితపూర్వక సమాధానంలో భూ విజ్ఞాన శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, అస్సాం రాష్ట్రం కోసం వాతావరణ శాఖ జారీ చేసిన అంచనాలు 7 రోజుల ముందస్తు సమయంతో భారీ, అతి భారీ వర్షపాత సంఘటనలను ఖచ్చితంగా నమోదు చేశాయని, తర్వాతి 7 రోజులకు చెల్లుబాటయ్యే రోజువారీ హెచ్చరికలు కూడా జారీ చేశాయని చెప్పారు. రాజస్థాన్, గ్యాంగ్టెక్, పశ్చిమ బెంగాల్, మధ్య మహారాష్ట్ర, ఒడిశాలోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రేపటి వరకు అండమాన్, నికోబార్ దీవులు, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, ఛత్తీస్గఢ్, రాజస్థాన్లలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. రేపు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, మధ్యప్రదేశ్, తెలంగాణల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. నీటి వ్యవహారంపై విద్యార్థుల నిరసనల సందర్భంగా జరిగినట్టు చెబుతున్న పోలీసు చర్యలతో సహా పలు అంశాలపై విపక్షాల గందరగోళంతో లోక్సభ రేపటికి వాయిదాపడింది. ప్రభుత్వ రంగ పెట్టుబడులు ప్రైవేటు పెట్టుబడులకు ఉత్ప్రేరకంగా పనిచేయాలే తప్ప వాటికి ప్రత్యామ్నాయంగా మారకూడదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. రీల్స్, సోషల్ మీడియా యుగంలో యువత ప్రముఖుల ఆత్మకథలు చదివి ప్రేరణ పొందాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. నైజీరియాలోని లాగోస్లో జరుగుతున్న కామన్వెల్త్ ఛాంపియన్షిప్ 3వ రోజున భారత ఫెన్సింగ్ జట్టు అద్భుత ప్రదర్శన చేసి 3 స్వర్ణాలు, 1 రజతం, 1 కాంస్యపతకం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి వివిధ భారతి, సమయం 7:15. ఇప్పుడు ఇది మన చట్టం, న్యాయవాదుల సంక్షేమ నిధి అనే అంశం గురించి ప్రముఖ న్యాయవాది, తెలంగాణ బార్ కౌన్సిల్ మెంబర్ శ్రీ ఆకుల అనంతసేన్ రెడ్డి గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ యాక్ట్ ఈ అంశం గురించి తెలియజేయడానికి ఈరోజు ప్రముఖ హైకోర్టు న్యాయవాది, బార్ కౌన్సిల్ మెంబర్ శ్రీ ఆకుల అనంతసేన్ రెడ్డి గారు మన స్టూడియోస్కి వచ్చేసారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి అనంతసేన్ రెడ్డి గారు.
1: నమస్కారం అండి.
0: రకరకాల ప్రొఫెషన్స్ సమాజంలో చూస్తుంటాము, డాక్టర్లని, లాయర్లని, ఇంజనీర్లని, సైంటిస్ట్లని, సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ అని. ప్రతి ఒక్క ప్రొఫెషన్లో కూడా వారికి ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగస్తుడు అనుకుందాము, అతనికి ఒక జనరల్ ప్రావిడెంట్ ఫండ్ అని, జీపీఎఫ్ అని, ప్రైవేట్ వాళ్ళకి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అని ఉంటాయి. అలా అడ్వకేట్ వృత్తి వాస్తవానికి గవర్నమెంట్ పక్షాన పనిచేసే అడ్వకేట్లు కాకుండా, మామూలుగా ఒక వ్యక్తి అడ్వకేట్గా మారిన తర్వాత ప్రైవేట్ ప్రాక్టీసే తనకు మొదలవుతుంది. ఇవాళ రేపటి కాలంలో ఒక అడ్వకేట్గా నిలదొక్కుని తనకంటూ స్థిరమైన సంపాదన ఏర్పరచుకోవడానికి కొంత సమయంతో కూడుకున్న పని. అలాంటి అడ్వకేట్ విషయంలో వాళ్ళ వెల్ఫేర్కి సంబంధించిన ఏమైనా చర్యలు తీసుకుంటారా గవర్నమెంట్లో?
1: అవునండి, న్యాయవాదుల సంక్షేమ నిధి అడ్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్ యాక్ట్ అనేది 1987లో ప్రభుత్వం ద్వారా తీసుకొచ్చింది. ఈ న్యాయవాదుల సంక్షేమ నిధి బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ మెయింటైన్ చేస్తుంది.
0: ఈ అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ అనేది ఎవరి పర్యవేక్షణలో నిర్వహిస్తారు?
1: అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ ఈజ్ మెయింటైన్డ్ బై అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ కమిటీ. అడ్వకేట్ వెల్ఫేర్

0: కమిటీ ఈజ్ హెడెడ్ బై చైర్మన్ బార్ కౌన్సిల్ అండి. అందులో ఇంక్లూడింగ్ చైర్మన్ 4 మెంబర్స్ బార్ కౌన్సిల్ మెంబర్స్ ఉంటారు. చైర్మన్ ఏమో హెడ్ ఆఫ్ ది కమిటీ, అదర్ 3 మెంబర్స్లో ఒక ట్రెజరర్గా ఉంటారు. ఆ తర్వాత ఎక్స్ అఫీషియో మెంబర్స్గా అడ్వకేట్ జనరల్ ఆఫ్ హైకోర్ట్, రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ హైకోర్ట్, లా సెక్రటరీ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్, వీళ్ళందరూ కూడా ఎక్స్ అఫీషియో మెంబర్స్గా ఉంటారు.
1: ఒక విధంగా చెప్పాలంటే బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ పర్యవేక్షణలో ఈ ఎక్స్ అఫీషియో మెంబర్స్ని కూడా పర్యవేక్షణలో భాగంగా పెట్టుకుని ఈ అడ్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్ని నిర్వహిస్తారు.
0: ఎస్, అవునండి.
1: ఈ అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ వల్ల ఏ ఏ రకాలైన ఉపయోగాలు అడ్వకేట్స్ ఉన్నాయంటారు?
0: అడ్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్ ముఖ్యంగా అండి 1987లో తీసుకురావడం జరిగింది. న్యాయవాదులు మరియు వారి గుమస్తాల సంక్షేమ నిధి ఇది. అడ్వకేట్ క్లర్క్ సంబంధించి కూడా ఈ యాక్ట్ ప్రకారంగా ఈ వెల్ఫేర్ ఫండ్ కమిటీ మానిటరింగ్ చేస్తుంది.
1: మనం సాధారణంగా గమనిస్తుంటాము, ఒక సీనియర్ అడ్వకేట్స్ దగ్గర జీవితకాలం క్లర్క్ గా చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు.
0: అవును.
1: అంటే అడ్వకేటు తన బేసిక్ డ్రాఫ్టింగ్ కానీ ఇవన్నీ చేసిన తర్వాత వాటిని ఫైలింగ్, ఆర్డర్స్ తీసుకురావడము, ఆ కమ్యూనికేషన్ అంతా కూడా క్లర్క్ చూసుకుంటుంటారు,
0: క్లర్క్ చేస్తూ ఉంటారు.
1: కాబట్టి వాళ్ళని కూడా ఈ ఫండ్లో ఒక భాగంగా చేశారు.
0: చేసినాం. వాళ్ళు కూడా అడ్వకేట్ ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగానే చూసుకోవడానికి ఈ యాక్ట్లో వారికి కూడా వెల్ఫేర్ ఇవ్వడానికి డిసైడ్ చేసినాం.
1: సో ఈ అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ని నిర్వహించేటప్పుడు న్యాయవాద వృత్తిలో ఉండే ఈ అడ్వకేట్స్కి ఏ ఏ విధంగా సహాయం అందుతుంది, ఏ ఏ సందర్భాల్లో ఈ ఫండ్ని వినియోగిస్తారు?
0: ముఖ్యంగా న్యాయవాదుల సంక్షేమ నిధికి రావాల్సినటువంటి అమౌంట్ వెల్ఫేర్ ఫండ్ స్టాంప్ ద్వారా అమౌంట్ వస్తుందండి. ప్రతి న్యాయవాది తనకొచ్చిన కేసు ఒక వకాలత్ పైన, మెమో ఆఫ్ అపీరెన్స్ పైన, అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ కమిటీ డిసైడ్ చేసిన వెల్ఫేర్ టికెట్ అఫిక్స్ చేస్తే ఆ డబ్బుతోని ఈ నిధి నడుస్తుంది. మరి ఈ నిధిలో అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్లో జమైనటువంటి అమౌంట్తోని అడ్వకేట్స్కు మరి వారి క్లర్క్స్కు వెల్ఫేర్ స్కీమ్స్ తీసుకొస్తాము. ఒక స్టాంప్ 100 రూపీస్ పెట్టింది అనుకోండి, 86 రూపీస్ ఏమో అడ్వకేట్స్ నిధికి వస్తుంది, క్లర్క్స్ నిధికి 14 రూపీస్ పోతుంది.
1: ఏ ఏ సందర్భాల్లో వీటిని వినియోగిస్తారు?
0: ముఖ్యంగా అడ్వకేట్స్కు అందించేది డెత్ బెనిఫిట్ 1, 2 ఫైనాన్షియల్ అసిస్టెన్స్, 3 లైబ్రరీ లోన్స్, ఆ తర్వాత దీర్ఘకాలిక వ్యాధులతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకు ఒక స్పెషల్ ఫండ్గా ఇండిజెంట్ ఫండ్ కింద కూడా వారికి డబ్బిస్తాం. మెయిన్ ఈ 4 రకాల వెల్ఫేర్ స్కీమ్స్ ఈ టికెట్ ద్వారా వచ్చిన ఆదాయంతో అడ్వకేట్స్కి ఇస్తామండి.
1: వీరికి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అన్నారు, అది ఏ రకంగా ఇస్తారు, ఎంతవరకు ఇస్తారు?
0: ప్రస్తుతానికి ఇప్పుడు అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ టికెట్ 250 రూపీస్ ఉంది. ఈ 250 రూపీస్ వెల్ఫేర్ ఫండ్ టికెట్ అమౌంట్ ప్రోగ్ అయిన తర్వాత 6th October 2025 నుంచి వారికి డెత్ బెనిఫిట్ 10 లాక్స్ ఇంక్రీజ్ చేసినాము. ప్రస్తుతం 6th October 2025 వరకు 6 లాక్స్ ఉంది. అంటే అడ్వకేట్ చనిపోతే వారి స్పౌస్ కానీ ఇతర నామినీస్ కానీ చనిపోయిన తర్వాత వితిన్ 1 మంత్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కు ఈ డెత్ బెనిఫిట్ ఇస్తాము. 2 ఫైనాన్షియల్ అసిస్టెన్స్, ఒక అడ్వకేట్ దీర్ఘకాలిక వ్యాధి కానీ హాస్పిటలైజ్ అయితే కూడా వారికి ఇంతకుముందు 60,000 ఉండే ఇప్పుడు 1 లాక్ పెంచినాము. 1 లాక్ ఇన్ లైఫ్ టైం వాళ్ళు క్లెయిమ్ చేసుకోవచ్చు. హాస్పిటలైజ్ అయితే వాళ్ళు హాస్పిటల్ బిల్స్ సబ్మిట్ చేస్తే, క్రానిక్ డిజీజెస్ ఉన్నాయనుకోండి మొత్తం 90% 1 లాక్లో 90,000 ఇచ్చేస్తాము. లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి వ్యాధిని బట్టి నిర్ణయం చేసి హాస్పిటలైజ్ అయితే హాస్పిటల్ బిల్స్ సబ్మిట్ చేస్తే వారికి 40,000, 50,000, 30,000 అట్లా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తాం. ప్రస్తుతం ఇప్పుడు తెలంగాణ బార్ కౌన్సిల్లో రోల్స్ పైన 55,000 మెంబర్స్ అడ్వకేట్స్ ఉన్నారు. అందులో కేవలము అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు 23,000 మెంబర్స్ ఉంటారు. ఈ 23,000 మెంబర్స్కే ఈ బెనిఫిట్స్ ఉంటాయి.
1: అంటే కేవలం బార్ కౌన్సిల్లో అడ్వకేట్గా రిజిస్టర్ చేయడంతో పాటు అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్తో కూడా మెంబర్షిప్
0: తీసుకోవాలి.
1: ఈ మెంబర్షిప్ కోసం ఏదైనా ఫీజు చెల్లించాల్సి ఉంటుందా?
0: 3,100 రూపీస్ ఉందండి ఈ మెంబర్షిప్ గురించి.
1: వన్ టైం
0: ఒక్కసారి ఎన్రోల్మెంట్ అయిన తర్వాత అడ్వకేట్ ఒక బార్ అసోసియేషన్లో మెంబర్షిప్ తీసుకొని అక్కడ ప్రాక్టీస్ చేస్తున్నట్టు ధృవీకరణ

0: నియామన పత్రం ప్రాక్టీసింగ్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేసి వారు నామినీ పేరు రాసి ఫామ్ ఫిల్అప్ చేసి 3,100 రూపీస్ కడితే వారికి అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ కింద మెంబర్షిప్ ఇస్తాము. వారికి ఓన్లీ 35 ఇయర్స్ ఏజ్ వరకే రిస్ట్రిక్షన్ ఉంది. 35 ఇయర్స్ ఏజ్ దాటిన తర్వాత అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ మెంబర్ కావడానికి ప్రొహిబిషన్ పెట్టిన
1: అవకాశం లేదు.
0: అవకాశం లేదు
1: అంటే మామూలుగా ఒక వ్యక్తి డిగ్రీ చేసి లా చదివేసరికల్లా 21 to 25 ఇయర్స్ లోపల అవుతుంది. ఏ రోజు మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నా కానీ 35 ఏళ్ల లోపు వాళ్ళు అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్కి రిజిస్టర్ కావడానికి అవకాశం ఉంది. అలా అవకాశం ఉన్న వాళ్ళకి ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కానీ, డెత్ బెనిఫిట్ కానీ,
0: లైబ్రరీ లోన్ కానీ.
1: లైబ్రరీ లోన్ అంటే గుర్తొచ్చింది అడ్వకేట్ గారు. చాలామంది మనం ఒక అడ్వకేట్ అనగానే ఒక రూమ్లో వరుసగా ఎన్నో పుస్తకాలు, కంపెండియమ్స్ అన్నీ కనబడుతుంటాయి. కొత్తగా న్యాయవాది వృత్తిలో మొదలైన వాళ్ళకి బుక్స్ కానీ, ప్రస్తుతం ఉండే డిజిటల్ టెక్నాలజీలో సంబంధించిన నాలెడ్జ్కి సంబంధించిన విషయాలన్నీ కూడా ఏ రకంగా ఈ అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ ద్వారా సహాయం పొందొచ్చు అంట?
0: జూనియర్ అడ్వకేట్స్కు ముఖ్యంగా వారికి వృత్తిలో స్థిరపడడానికి, వారిని ప్రోత్సహించడానికి ఈ లైబ్రరీ లోన్ ఇవ్వడం జరుగుతుంది. 7 ఇయర్స్ లోపల ప్రాక్టీస్ ఉన్న వాళ్ళకే ఈ లైబ్రరీ లోన్ ఎంటైటిల్మెంట్ ఉంది. 10,000 రూపీస్ లోన్ ఇస్తాము. అదేవిధంగా 10,000 వారికి జూనియర్ అడ్వకేట్స్ వారి చేతికి ఇవ్వకుండా లా బుక్ హౌజెస్తోని మేము మాట్లాడి కోటేషన్ ఇచ్చి వారికి కావాల్సినటువంటి బుక్స్ ఏవైతే అవసరం ఉన్నాయో, మెయిన్ ఇంపార్టెంట్ బుక్స్ అండి, సిపిసి, సిఆర్పిసి, ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్, ముఖ్యమైన పుస్తకాలు కొటేషన్ తీసుకొస్తే వారితో మాట్లాడి 10,000 లోన్, 16,000 రూపీస్ వర్త్, దాదాపు ఒక 60% డిస్కౌంట్తో బుక్స్ మాత్రమే అందజేస్తాం, వారికి డబ్బులు ఇవ్వం.
1: ఏదైతే లైబ్రరీ లోన్ అని నిర్దేశించామో అది లైబ్రరీ పర్పస్కే ఉపయోగపడాలన్న ఉద్దేశంతో
0: అంతే.
1: అది లోన్ కింద తీసుకుంటారా లేదంటే అసిస్టెన్స్ ఇస్తారా?
0: లోన్ కింద తీసుకుంటాం. అది అడ్వకేట్ ఫామ్ ఫిల్అప్ చేసి ఇద్దరు సీనియర్ అడ్వకేట్స్ సంతకాలు పెట్టి సబ్మిట్ చేస్తే వారికి లోన్ గ్రాంట్ చేస్తాము. ఎవ్రీ ఇయర్ 500 రూపీస్ అట్లా కట్టి వాళ్ళు క్లియర్ చేసుకోవచ్చు వితౌట్ ఇంట్రెస్ట్.
1: ఈ అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ నిర్వహణలో ఏదైనా సమస్య ఏర్పడితే దాన్ని ఎలా పరిష్కరిస్తారు?
0: సాధారణంగా ఈ అడ్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్ కమిటీయే ప్రతి సమస్యను మానిటర్ చేస్తుందండి. ఈ అమౌంట్కి సంబంధించి ప్రతి పైసా అకౌంటబిలిటీ ఉంటుంది. 99% ఇక్కడ ఇబ్బందులు అనేటివి ఉండవు. ఏమైనా ఇబ్బంది వస్తే కూడా అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ కమిటీ హెడెడ్ బై చైర్మన్, రిజిస్ట్రార్ జనరల్, అడ్వకేట్ జనరల్, మేమందరం కూర్చొని మేము పరిష్కరించుకుంటాం.
1: అనంతసేన్ రెడ్డి గారు, మన భారతదేశంలో ఈ న్యాయవాదులు విస్తృతంగా అంటే చాలా దూర పార ప్రాంతాల్లో కూడా ప్రాక్టీస్ చేస్తుంటారు. హైదరాబాదు, సికింద్రాబాద్ లాంటి మెట్రోపాలిటన్ సిటీసే కాకుండా మారుమూల గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా ప్రాక్టీస్ చేస్తుంటారు. అలాంటి వాళ్ళు ఈ అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ బెనిఫిట్ పొందాలంటే మీరు అన్నట్టు డెత్ అవ్వడం కానీ లేదంటే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కానీ, ఇల్ హెల్త్ వల్ల కానీ, అలాగే ఇండిజెంట్ పర్సన్స్ అన్నారు కదా, తీవ్ర అనారోగ్యాలతో బాధపడే వాళ్ళు, వీళ్ళు అప్రోచ్ కావాలంటే ఎవరిని అప్రోచ్ కావాలి?
0: సెక్రటరీ తెలంగాణ బార్ కౌన్సిల్ అండి. వారికి దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి రాలేని పరిస్థితుల్లో వారు రిజిస్టర్ పోస్ట్ చేసి రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా వారు బిల్స్ అన్ని పెట్టి పంపిస్తే ఇమీడియట్గా సెక్రటరీతో కాంటాక్ట్లో ఉంటే ఫామ్స్ ఫిలప్ చేసి పంపిస్తే వెల్ఫేర్ ఫండ్ కమిటీలో అప్రూవ్ చేసిన తర్వాత డైరెక్ట్ చెక్ రాసి వాళ్ళ పోస్టల్ అడ్రస్కు పంపిస్తాం.
1: వాళ్ళ అప్లికేషన్తో పాటు ఆ సదరు ఎక్కడైతే వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారో అక్కడ ఉండే బార్ కౌన్సిల్ ద్వారా ఏమైనా రికమెండేషన్ లెటర్ లాంటివి
0: కంపల్సరీ కావాలి. బార్ అసోసియేషన్ ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక అడ్వకేట్ డెత్ అయిపోయింది అనుకోండి, అక్కడ లోకల్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎక్కడైతే ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడో వారి రికమెండేషన్ లెటర్ ఒకటి, నంబర్ వన్. నంబర్ టూ, డెత్ సర్టిఫికెట్, తర్వాత నామినీ ఫొటోస్ పెట్టి నామినీ అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసి సెక్రటరీ బార్ కౌన్సిల్ మా అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీకి సబ్మిట్ చేస్తే ఎవ్రీ 3 మంత్స్కు మీటింగ్లోకి అది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. 3 మంత్స్లో మేము మీటింగ్ పెట్టుకున్నప్పుడు డిసైడ్ చేసేసి చెక్స్ రెడీ చేసేసి అన్ని సక్రమంగా ఉన్నాయంటే గ్రాంట్ చేసేసి చెక్స్ సంతకం పెట్టి వారి పోస్టల్ అడ్రస్కు పంపిస్తాం.
1: సరే, ఇదే విధంగా ఆ 14% ఉండే ఫండ్ని ఇలాంటి సందర్భాలకే అడ్వకేట్ క్లర్కులకు కూడా అందజేస్తారు?
0: సేమ్, వారికి కూడా డెత్ బెనిఫిట్ ఉంటుంది, వారికి కూడా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఉంటుంది, వారికి కావలసిన ఇంకా లైబ్రరీ లోన్స్ అటువంటివి ఏముండయి. ఈ 2 మాత్రం, డెత్ బెనిఫిట్ అండ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్.
1: అడ్వకేట్ క్లర్క్లకి, వాళ్ళకి ఇప్పుడు మనం అడ్వకేట్స్కి

0: బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నుంచి ఒక రికమెండేషన్ లెటరు, అంటే సర్టిఫైయింగ్ ద థింగ్స్ అని అన్నాం కదా, ఈ అడ్వకేట్ క్లర్క్లకి ఏ విధంగా ఉంటుంది, వాళ్ళకు కూడా ఒక అసోసియేషన్ అంటూ ఉంటుందా?
1: అడ్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్ సెక్రటరీ ఒక వింగ్ సెపరేట్ గా బార్ కౌన్సిల్లో మేము మెయింటైన్ చేస్తామండి. దానికి ఒక సెక్రటరీ ఉంటాడు, దానికి ఒక సెపరేట్ ఆఫీస్ ఉంటుంది. హైకోర్టు అడ్వకేట్స్ క్లర్క్స్ అసోసియేషన్ ఒకటి ఉంటుంది. వెల్ఫేర్ ఫండ్ కమిటీలో అడ్వకేట్స్ తరఫున బార్ కౌన్సిల్ మెంబర్స్ ఎట్లా ఉంటారో వాళ్ళ వెల్ఫేర్ ఫండ్ కమిటీని మేము మానిటర్ చేస్తాము. వాళ్ళ కమిటీలో కూడా ఈ అసోసియేషన్స్ నుంచి ఒక ముగ్గురు సభ్యులు ఉంటారు, సెపరేట్ కమిటీ ఉంటుంది, వాళ్ళందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తారు. వారి నిధికి సెపరేట్ ఒక కమిటీ ఉంటుంది, మా నిధికి ఒక సెపరేట్ కమిటీ.
0: క్లర్క్స్ ఫండ్కి ఎవరెవరు ఉంటారు?
1: క్లర్క్స్ వెల్ఫేర్ ఫండ్కి ముగ్గురు అసోసియేషన్ వాళ్ళు. హైకోర్టు క్లర్క్స్ అసోసియేషన్ నుంచి ఒక వ్యక్తి ఉంటాడు, జిల్లాల నుంచి ఒక ఇద్దరు వ్యక్తులు ఉంటారు. చైర్మన్ అగైన్ బార్ కౌన్సిల్ చైర్మన్ ఇస్ ది హెడ్ ఆఫ్ దట్ కమిటీ ఆల్సో. మేము నలుగురు బార్ కౌన్సిల్ మెంబర్స్ అందులో ఉండము. అందులో ఆ క్లర్క్స్ అసోసియేషన్ సెక్రటరీ ఈజ్ ద ట్రెజరర్ ఫర్ దట్ కమిటీ.
0: మండల్ లెవెల్లో ప్రాక్టీస్ చేసే అడ్వకేట్ దగ్గర ఉండే క్లర్కులు కూడా ఈ క్లర్క్ అసోసియేషన్ లో రిజిస్టర్ కావచ్చు?
1: రిజిస్టర్ కావచ్చు.
0: ఇలా అడ్వకేట్స్ క్లర్క్ అసోసియేషన్ లో రిజిస్టర్ కావాలంటే క్రైటీరియా ఏంటి?
1: అడ్వకేట్ క్లర్క్ అసోసియేషన్ లో రిజిస్టర్ కావాలంటే ఫస్ట్ ఒక బార్ అసోసియేషన్ ఉన్నది అనుకోండి, అక్కడ ముగ్గురు నలుగురు ఐదు మంది క్లర్క్స్ ఉన్నా గానీ, ఒక పది మంది క్లర్క్స్ ఉన్నా గానీ, ఫస్ట్ వాళ్ళు అక్కడ సంబంధిత డిస్టిక్ జడ్జ్, జిల్లాలో అయితే వాళ్ళు క్లర్క్ పనిచేస్తున్నారు, డిస్టిక్ జడ్జి దగ్గర ఒక అప్లికేషన్ పెట్టి వారికి అడ్వకేట్స్ ఆ అప్లికేషన్స్ మీద ఎండార్స్ చేస్తే డిస్టిక్ జడ్జి వారికి ఐడెంటిటీ కార్డ్స్ ఇష్యూ చేస్తారు. ఆ ఐడెంటిటీ కార్డ్స్ ప్లస్ అక్కడ గుర్తింపు పొందిన అసోసియేషన్ ఆ మెంబర్స్ వాళ్ళు ఇక్కడ అడ్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్ సెక్రటరీ గారు తెలంగాణ బార్ కౌన్సిల్లో ఉంటారు, వారి దగ్గర అప్లికేషన్ పెడితే వారికి రికగ్నిషన్ వచ్చేస్తారు.
0: చాలా మంచి విషయాలు తెలియజేశారు అనంతసేన్ రెడ్డి గారు, ధన్యవాదాలండి.
1: థ్యాంక్ యూ.
2: ఇది మన చట్ట

మీరింతవరకు ఇదే మన చట్టం శీర్షికన న్యాయవాదుల సంక్షేమ నిధి అనే అంశం గురించి ప్రముఖ న్యాయవాది తెలంగాణ బార్ కౌన్సిల్ మెంబర్ శ్రీ ఆకుల ఆనంద్ సేన్ రెడ్డి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకుసారి.

ఆకాశవాణి వివిధ భారతి, సమయం 7:31. ఇప్పుడు పాటతో ప్రయాణం. పాట మాది, ప్రయాణం మీది. సో ఎంచక్కా పాటలు వింటూ సేఫ్గా మీ ఇళ్ళకి చేరండి.

0: హుషారు చిత్రం నుంచి సీత్ శ్రీరామ్ పాడిన పాట విన్నారు.
1: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన్న ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

0: టాక్సీ వాలా చిత్రం నుంచి సిద్ శ్రీరామ్ పాడిన పాట విన్నారు. కృష్ణకాంత్ సాహిత్యానికి జేక్స్ బెజోయ్ సంగీతం అందించారు.
1: అది యుగళ గీతాల మాధుర్యం.

0: మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో
1: ఆకాశవాణి వివిధ భారతి శ్రోతలకి మరొకసారి గుర్తు చేయడం జరుగుతుంది. ప్రతి గురువారం 2:15 నుండి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో రేపు చిన్నపిల్లల్లో మూర్ఛ లేదా ఫిట్స్ అనే సమస్య గురించి ప్రముఖ పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ డాక్టర్ రమేష్ కోణంకి గారు ప్రత్యక్షంగా పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0853, 2955 0923.

డీజే టిల్లు మూవీ నుండి అనిరుద్ధ్ రవిచందర్ పాడిన పాట విన్నారు. కిట్టు వసా ప్రగడ సాహిత్యానికి శ్రీచరణ్ సంగీతం అందించారు.

0: రౌడీ బాయ్స్ చిత్రం నుంచి మంగ్లీ పాడిన పాట విన్నారు. సుద్దాల అశోక్ తేజ సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.
1: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు ఈ నెల 7 నుంచి 16 వరకు పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్ లో తెలంగాణ రాష్ట్ర చేనేత మరియు జౌలి శాఖ ఆధ్వర్యంలో పోచంపల్లి ఇక్కత్ గద్వాల నారాయణపేట సిద్దిపేట గొల్లభామ పట్టు మరియు కాటన్ శారీస్ డ్రెస్ మెటీరియల్స్ లుంగీలు టవల్స్ బెడ్షీట్స్ కార్పెట్స్ 30% డిస్కౌంట్ తో సరసమైన ధరలకే లభ్యం. రండి, తెలంగాణ చేనేత వస్త్ర ప్రదర్శనను సందర్శించండి, చేనేత కళాకారులను ప్రోత్సహించండి.
2: నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ అజరామరం అనిపించే గీతాలు

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 8 గంటలకు వస్తోంది. మరికొద్ది క్షణాల్లో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. మిల్లర్లు బకాయి పడిన ధాన్యం విలువకు సంబంధించిన మొత్తాన్ని వసూలు చేయవలసిందేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వ్యాపార దృక్పథంతో మిల్లులు నడిపే వారితో సానుకూలంగా ఉంటామని, ఉద్దేశపూర్వకంగా ఎగవేతలకు ప్రయత్నించేవారితో కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని భారత ఆర్మీ సదరన్ కమాండ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ సి రాజేష్ పుష్కర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఎల్నినో కారణంగా రాష్ట్రంలో ఏర్పడిన వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారుల సూచనల మేరకు రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలని

పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. పరిశ్రమలు, పెట్టుబడులు, నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో తమ ప్రభుత్వం పరిశ్రమలకు భూములు కేటాయిస్తోందని మంత్రి శ్రీధర్బాబు పేర్కొన్నారు. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ గిరిజనుల పక్షాన పోరాడుతుందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. రాజీవ్ రహదారి ఎలివేటెడ్ కారిడార్ విస్తరణలో ఆస్తులు కోల్పోతున్న బాధితులకు న్యాయమైన పరిహారం అందించాలని బీజేపీ రాష్ట అధ్యకులు ఎన్ రామచందర్రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీహార్ వ్యవసాయ శాఖ మంత్రి విజయ్ కుమార్ సిన్హా ఈరోజు రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బీహార్ తెలంగాణ రాష్ట్రాల మధ్య వ్యవసాయ రంగంలో పరస్పర సహకారంపై ఇరువురు మంత్రులు చర్చించారు. తెలంగాణ ప్రభుత్వం బీసీ మహిళల ఆర్థిక సాధికారత, స్వయం ఉపాధిని ప్రోత్సహించేందుకు ఉచిత ఆటోమేటిక్ కుట్టు మిషన్ల పంపిణీ పథకాన్ని రేపు ప్రారంభించనుంది. సిరిసిల్లకు చెందిన నేత కార్మికుడు వెంగళ వెంకటేశం కుటుంబాన్ని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు తారక రామారావు ఈరోజు పరామర్శించారు. వెంకటేశం మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఈ సాయంత్రం ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. నగరంలోని జూబ్లీహిల్స్, మాదాపూర్, నాంపల్లి, సికింద్రాబాద్, చార్మినార్తో పాటు పరిసర ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఒక్కసారిగా కురిసిన వర్షంతో ప్రధాన రహదారులు జలమయం అయ్యాయి. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి వివిధ భారతి, సమయం 8:03. ఇంతలో ఎన్నెన్ని వింతలు. ఎస్, ఈ లోకంలో ఎన్నో వింతలు, విశేషాలు రోజు జరుగుతూనే ఉంటాయి. అందులో కొన్ని మనసుని హత్తుకుంటే, మరికొన్ని ఔరా అనిపిస్తాయి, ఇంకొన్ని పెదాలపై చిరునవ్వును తెప్పిస్తాయి. ఇలా డిఫరెంట్ ఎమోషన్స్కి మనల్ని గురి చేస్తాయి. అలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల్ని మనం మస్తీ మజాలో మాట్లాడుకుంటాం కదా, మరి ఈరోజు ఇంట్రెస్టింగ్ విషయాలు ఏం చెప్పబోతున్నానో తెలుసుకోవాలి అంటే ట్యూన్ చేసి ఉంచాలి ఆకాశవాణి వివిధ భారతి. ఇది తరతరాలు తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: కార్తికేయ చిత్రానికి నరేష్ అయ్యర్ పాడిన పాట విన్నారు. కృష్ణ చైతన్య సాహిత్యానికి శేఖర్ చంద్ర సంగీతం అందించారు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధ భారతి శ్రోతలకు ఒక గమనిక. రేపు గురువారం మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో చిన్నపిల్లల్లో మూర్ఛ లేదా ఫిట్స్ సమస్య గురించి ప్రముఖ పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ డాక్టర్ రమేష్ కోనంకి గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు STD కోడ్ 040 జత చేసి 2324085252, మరొక నెంబర్ 2324085853, 2955592 అనే నెంబర్లకి కాల్ చేసి చిన్నపిల్లల్లో మూర్ఛ లేదా ఫిట్స్ గురించిన సమస్యల గురించిన అంటే మీకేమైనా అందులో డౌట్స్ కనుక ఉంటే డైరెక్ట్గా కాల్ చేసి డాక్టర్ రమేష్ కోనంకి గారి చేత సమాధానాలు పొందవచ్చు.

0: కలర్ ఫోటో చిత్రానికి గాను అనురాగ్ కుల్కర్ణి కాలభైరవ పాడిన పాట విన్నారు. కిట్టు విశ్వప్రగడ సాహిత్యానికి కాలభైరవ సంగీతం.
1: కొంచెం మస్తి బౌలెడంత మజా, మస్తి మజా వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు.
0: ఎస్, మీరు వింటున్నారు మస్తీ మజా ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. ఈరోజు మస్తీ మజాలో ఫస్ట్లోనే నాకు ఒక క్వశ్చన్ అడగాలి అనిపిస్తుంది. ఆల్రెడీ వర్షం బయట బాగా పడుతుంది, ఇప్పుడు ఉన్న పళంగా భూకంపం వచ్చిందనుకోండి, మీరంతా ఏం చేస్తారు? ఏం చేస్తాం, ప్రాణాలు కాపాడుకోవడానికి ఎటో ఒకటి పరుగులు పెడతాం అంటారా? కానీ జపాన్లో భూకంపం వస్తే వాళ్ళు తమ ప్రాణాలు కాపాడుకోవడానికి అటు ఇటు పరుగులు పెట్టలేదట. మరి పరిగెత్తకుండా ఏం చేసి ఉంటారు? జపాన్లో భూకంపాలు కామన్ కాబట్టి అదరకుండా బెదరకుండా ఉండిపోయి ఉంటారు. ఏదో చిన్న భూకంపమే అయ్యుండొచ్చు అనుకుంటున్నారేమో, కానీ వచ్చింది పెద్ద భూకంపమే. అయినా వాళ్ళు తమ ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగులు తీయలేదు. మరి ఎందుకో తెలుసుకోవాలి అంటే ట్యూన్ చేసి ఉంచాలి ఆకాశవాణి వివిధ భారతి.

0: నేటి సిద్ధార్థ మూవీ నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన పాట విన్నారు. వేటూరి సాహిత్యానికి లక్ష్మీకాంత్ ప్యారలల్ సంగీతం.
1: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు ఈ నెల 7 నుంచి 16 వరకు పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్ లో తెలంగాణ రాష్ట్ర చేనేత మరియు జౌలి శాఖ ఆధ్వర్యంలో పోచంపల్లి ఇక్కత్, గద్వాల, నారాయణపేట, సిద్దిపేట గొల్లభామ, పట్టు మరియు కాటన్ శారీస్, డ్రెస్ మెటీరియల్స్, లుంగీలు, టవల్స్, బెడ్షీట్స్, కార్పెట్స్ 30% డిస్కౌంట్ తో సరసమైన ధరలకే లభ్యం. రండి, తెలంగాణ చేనేత వస్త్ర ప్రదర్శనను సందర్శించండి, చేనేత కళాకారులను ప్రోత్సహించండి.
2: కొంచెం మస్తి బౌలెడంత మజా, మస్తి మజా వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు.
0: ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు మస్తి మజా. ఇందాక చెప్పాను కదా భూకంపం వచ్చినప్పుడు కదలకుండా ఉన్నారు అని. జూలై 28న జపాన్లోని కుమామోటో ప్రాంతంలో భారీ భూకంపం వచ్చింది. ఆ టైంలోనే కుమామోటో జనరల్ హాస్పిటల్లో పేషెంట్కి ఆపరేషన్ జరుగుతుంది. భూమి కంపిస్తోంది, ఆపరేషన్ టేబుల్ కదులుతుంది, చుట్టూ ఉన్న వస్తువులన్నీ కూడా కదిలిపోతున్నాయి. అయినా డాక్టర్స్ అక్కడి నుండి కదలలేదు. ఆ మెషినరీ అదంతా కదిలి పేషెంట్ మీద పడబోతుంటే డాక్టర్స్ టీం అంతా కలిసి పేషెంట్ బెడ్ చుట్టూ గుమిగూడి వంగి అలా పేషెంట్ని మొత్తం కవర్ చేసి ఏ వస్తువు కూడా పేషెంట్ మీద పడకుండా తమ ప్రాణాలకు తెగించి మరీ కాపాడారు. నిజంగా అందరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి కదా, ఎందుకంటే ఆపరేషన్ అంటేనే టీం వర్క్. అందులో ఏ ఒక్కరు భయపడి వెళ్ళిపోయినా ఆపరేషన్ సరిగ్గా జరిగేది కాదు. భూకంపం వస్తుంటే ఎవరికి వాళ్ళు పరిగెత్తి పారిపోకుండా యూనిటీగా ఆ పేషెంట్ని కాపాడే వీడియో చూస్తే నిజంగా గూస్ బంప్స్ వస్తున్నాయి. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం చెప్పనా, ఆ టైంకి అదే హాస్పిటల్లో 4 ఆపరేషన్స్ జరుగుతున్నాయి, అవన్నీ కూడా సక్సెస్ అయ్యాయి. భూకంపం నేలను కదిలించింది కానీ ఆ డాక్టర్స్ల ధైర్యాన్ని కదిలించలేకపోయింది. ఇంట్రెస్టింగ్ కదా.

లవ్ టుడే చిత్రం నుంచి హరిహరన్ పాడిన పాట విన్నారు భాస్కర్ భట్ల. రవికుమార్ సాహిత్యానికి యువన్ శంకర్ రాజా సంగీతం.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674 మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. సమయం 8:30 నేను మీ రోజీ. ఇప్పుడు ఏకచిత్ర గీతాలు వింటారు. కొన్ని సినిమాలు కథతో గుర్తుండిపోతాయి, కొన్ని సినిమాలు నటీనటులతో గుర్తుండిపోతాయి, మరికొన్ని సినిమాలు మాత్రం పాటలతో మనసుల్లో నిలిచిపోతాయి. అలాంటి మధురమైన చిత్రాల్లో ఒకటి అల్లరి ప్రియుడు. 1993లో విడుదలైన ఈ చిత్రానికి కె రాఘవేంద్రరావు గారు దర్శకత్వం వహించగా రాజశేఖర్, రమ్యకృష్ణ, మధుబాల ప్రధాన పాత్రల్లో నటించారు. ఇక ఈ సినిమాకు సంగీతం అందించింది స్వరబ్రహ్మ ఎంఎం కీరవాణి. ప్రేమలో ఉన్నప్పుడు మనసులో మాటను నేరుగా చెప్పడం కంటే ఓ ఉత్తరం రాసి పంపితే ఆ అనుభూతే వేరు. ఆ ఉత్తరంలో దాగిన ప్రేమ, ఆరాధన, చిలిపితనం అన్నీ కలగలిసి పాటగా మారితే ఆహా, అద్భుతం. ప్రేమలో తొలి లేక అందుకున్న జ్ఞాపకాన్ని మీకు కూడా గుర్తు చేస్తుంది ఈ పాట.

ఆకాశవాణి వివిధ భారతి ఏకచిత్ర గీతాలు వింటున్నారు. మనకు నచ్చిన వారిని చూసినప్పుడు మనసులో ఏదో తెలియని భావన, ఎందుకో తెలియదు కానీ ఆ ఫీలింగ్ చాలా బాగుంటుంది. ప్రేమ మొదలయ్యే ముందు మనసులో కలిగే ఓ చిన్న అలజడి అది. హీరోయిన్ని అలా మొదటిసారి చూసి హీరో పాడుతున్న పాట ఇప్పుడు మీకోసం.

ఏకచిత్ర గీతాల్లో అల్లరి ప్రీడు చిత్రం నుంచి పాటలు వింటున్నారు. చిలిపి చూపులు, అల్లరి మాటలు, ప్రేమలోని సరదా క్షణాలు, ఇవన్నీ కలిస్తే మనసుకు పండగే కదా. అలా చిలిపి స్వరాల జల్లులో మనల్ని తడిపే ఈ హుషారైన పాట మీకోసం.

ప్రేమను చెప్పడానికి ఎన్నో మార్గాలు. కొన్ని విషయాలు నేరుగా చెప్పలేం, చెప్పాలనిపించినా సిగ్గడ్డొస్తుంది. అప్పుడు ప్రకృతితోనో పక్కనున్న వాళ్లతోనో చెప్పుకుంటూ మనసులోని మాటను బయటపెడతాం. అలా చెప్పకనే చెబుతున్నాడు హీరో, ఇదే ఇదే ప్రేమని.

ఏకచిత్రాలు గీత్ ఏకచిత్ర గీతాలు కార్యక్రమంలో అల్లరి ప్రియుడు చిత్రంలోని పాటలు వింటున్నారు. ప్రేమలో ఆనందం మాత్రమే ఉండదు, కొన్నిసార్లు దూరం, బాధ, నిరాశ కూడా ఎదురవుతాయి. మనసుకి ఎంతో దగ్గరైన వ్యక్తి దూరమైతే కలిగే బాధ వర్ణనాతీతం. ఆ బాధ తీవ్రతను తన గొంతులో అద్భుతంగా పలికించారు బాలుగారు.

ఎవరినైనా చూసి ఎంత అందంగా ఉన్నారు అని అనిపించడం సహజం. కానీ మనసుకు నచ్చిన వ్యక్తి అందం మాత్రం మన కళ్ళకు మరింత ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలి అంటే బాపు గీసిన బొమ్మలా కనిపిస్తుంది.

గులాబీ పువ్వు కనిపిస్తే ముందుగా గుర్తొచ్చేది అందం, ఆ తర్వాత ప్రేమ. అందుకే ప్రేమికుల భావాలు చెప్పడానికి గులాబీ ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన గుర్తుగానే ఉంటుంది. అల్లరి ప్రియుడు చిత్రంలో కూడా ఆ గులాబీ పరిమళాన్ని గుర్తు చేసే పాటతో మన ఏకచిత్ర గీతాల్ని ముగిద్దాం.

2 గంటల 15 నిమిషాల నుండి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో చిన్నపిల్లల్లో మూర్ఛ లేదా ఫిట్స్ సమస్య గురించి ప్రముఖ పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ డాక్టర్ రమేష్ కోణంకి గారితో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం వింటారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324-0852, 2324-0853, 2955-0923 నెంబర్లకు కాల్ చేసి చిన్నపిల్లల్లో మూర్ఛ లేదా ఫిట్స్ సమస్య గురించి డాక్టర్ రమేష్ కోణంకి గారిని అడిగి నేరుగా సమాధానాలు పొందవచ్చు. గమనిక విన్నారు.

ఏబిసిడి చిత్రం నుంచి అదితి బావరాజు సిద్ శ్రీరామ్ పాడిన పాట విన్నారు. కృష్ణకాంత్ సాహిత్యానికి జూడా శాండీ సంగీతం అందించారు.

ఆకాశవాణి అలవరసలపై తేలివచ్చి వివిధ భారతీ వినివిధిలో పలకరించే అలనాటి సినీ పాటల పుష్పాలకై వేచి ఉన్న మధురిమ శ్రోతలందరికీ చంద్రశేఖర్ మల్లాది స్వాగతాంజలి. గజ చర్మంతో నెలవంకను ధరించిన పరమశివుని కైలాస మందిరంలో స్మరిస్తూ తామర రేకులు వంటి కన్నులతో ఆదిశేషుని తల్పంగా చేసుకుని నారాయణుని స్తుతిస్తూ సాగే తొలితరం గేయం. భూకైలాస చిత్రంలో ఘంటసాల వెంకటేశ్వరరావు, సముద్రాల రచన ఆర్ సుదర్శనం, ఆర్ గోవర్ధనం సంగీతం.

ఇద్దరి జీవితంలో మరొకరి జీవి ప్రవేశం, ఆ చిన్నారి నవ్వు వారికెంతో ఆనందాన్ని ఇస్తుంది. కళ్ళు ఒకరు, బుగ్గలు మరొకరు పంచేసుకుని ప్రేమను పెంచుకుంటారు. కాస్త పెరిగి అక్షరాలు దిద్దుకోవటంతోనే తన భవిష్యత్తును కూడా దిద్దుకుని పున్నమి చంద్రుడిలాగా ఎదగాలని ఆశిస్తున్న ఆ గేయం గౌరీ చిత్రంలో ఘంటసాల వెంకటేశ్వరరావు, పి. సుశీల పాడారు. ఆత్రేయ రచన, సత్యం సంగీతం.

తనలోని మధుర ప్రేమను తెలిపేందుకు మాటలు చాలక తడబడుతూ ఉంటే అలా తెలపాల్సిన అవసరం ఏమాత్రం లేదని, ఆ భావం తనకి ముందే తెలుసని వెన్నెల రేయిలో చందమామ తొడిలో సరళమైన సంగీతంలో సాగిపోయే ఈ గీతం పెళ్లికాని పిల్లల చిత్రంలో ఘంటసాల వెంకటేశ్వరరావు పి సుశీల పాడిన పాట. ఆరుద్ర రచన, మాస్టర్ వేణు సంగీతం.

మల్లెలు దాగిన మధువుల కన్నె వయసులో మనసులో పొంగిన రంగులలో వలపు వేణువు ఏదైనా మిటితే ఋతువులే పెదవులపై నెలవంక నాట్యాలు చేస్తాయని, కాలి మువ్వల సవ్వడిలో కవితాక్షరాలు వెలిగిస్తూ పాడుతున్న అద్భుత రసరమ్య గీతం. మల్లెపువ్వు చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, వేటూరి రచన, చక్రవర్తి సంగీతం.

గగన సీమ స్వరజకుల నారగా కళ కళలతో తరుణ కిరణ సంచలిత లలిత శృంగారత కిల్లత కదలగా కనులు చెదరగా కదలిరా కవితలా వల

0: కదలిరా కవితలా వలపుకే వరదలా.
1: చెడు పోవాలన్నా మంచి రావాలన్నా దేవుణ్ణి నమ్ముతాం, కానీ వంచన హింస దోపిడీ పెరిగి మంచి కనుమరుగవుతుంటే నమ్మిన భక్తునికి సహాయం చేయటానికి దేవుడు ఎక్కడున్నాడు అంటూ దర్బార్ మాండ్ రాగఛాయలలో భగవంతుని ప్రశ్నిస్తున్న గీతం. భక్త తుకారం చిత్రంలో ఘంటసాల వెంకటేశ్వరరావు, ఆత్రేయ రచన ఆదినారాయణరావు సంగీతం.

ఓ కమ్మని కల నిజం కావాలని కోరుకుంటాం. అది నిజమేనా అని అడుగుతాం కూడా. ఘుమఘుమలాడే పువ్వులు, కులుకులు, తళుకులు, జిలిబిలి సరసాలలో అలా వెడుతున్న ఆమెను ఆపి ఆమె మనసు తనికేనా అని అడుగుతున్న మధుర గాయకుని కళం. ఉయ్యాలా జంపాలా చిత్రంలో ఘంటసాల వెంకటేశ్వరరావు పాడిన పాట, ఆరుద్ర రచన పెండ్యాల సంగీతం.

ఆ పిలుపు వింటే బృందావనిలో పూలు పూసి శరశ్చంద్రకల కిరణాలలో పులకరించి చెలి అందెల రవళిలో నాట్యమాడుతూ వలపు జల్లుగా పలకరించే ఆ వేణుగాన లహరి కోసం అలసి సొలసి కృష్ణుని తన హృదయలో సేదతీర రారమ్మంటూ మధురగాయిని పాడుతున్న ఈ పాట చిట్టి చెల్లెలు చిత్రంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పిసుశీల, డాక్టర్ సి నారాయణరెడ్డి రచన, ఎస్ రాజేశ్వరరావు సంగీతం.

నవ్వులకి పువ్వులకి వెలకట్టమంటే ఎలా కడతాం చెప్పండి? ఆ చిరునవ్వులకు విచ్చే బుగ్గులు వెన్నముద్దల్లా ఉన్నాయని కొందరు, గులాబీల్లా ఉన్నాయని మరికొందరు అంటారు. మరికొందరు తాను బందీ అయ్యేందుకు, నవ్వులకు నజరాన ఇచ్చేందుకు కూడా సిద్ధం అంటూ పాటలు పాడేస్తారు. ఆ పాటే ఈ పాట. పగపట్టిన పడుచురు చిత్రంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట. గీత రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి.

చల్లని పైరుగాలిలా, వెచ్చని వెలుతురులా ఉండి, నిందల నమ్మని రామునిలా, సవతులు లేని కృష్ణునిలా ఉండి, చెల్లి కనులు లేకపోయినా తన కళ్లతో ప్రపంచాన్ని చూపించే రానున్న వరుణు గురించి ఓ అన్నయ్య ప్రబోధపరుస్తూ పాడుతున్న గీతం. డ్రైవర్ రాముడి చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట. ఆరుద్ర రచన, చక్రవర్తి సంగీతం.

చెట్టు నీడలో మదినిదోచే చిలిపికృష్ణుని లీలలన్నీ పలికిస్తున్న ప్రణయగీతం. చిలిపికృష్ణుడి చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుశీల పాడిన పాట. ఆత్రేయ రచన, కెవి మహదేవన్ సంగీతం.

గోదావరి పరవళ్లలో గాదెల ధాన్యాలలో ఇల్లు వాకిలీ నిండిన పల్లెటూళ్లు బంగారు సీమలుగా కనపడతాయి. ఆ పంటచేలలో, పాలకంకులలో, రెల్లు పొదల్లో, నెలవంక స్నానాల్లో, మల్లెపువ్వుల సవ్వళ్ళలో అమ్మాడిని అడుగుతున్న ఓ గుమ్మాడి పాట. 16 ఏళ్ల వయసు చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి, వేటూరి సుందరరామూర్తి రచన, చక్రవర్తి సంగీతం.

శ్రీభూసమేతుడై శ్రీనివాసుడు కొలువి తీరితే శ్రీస్వామి పవళింపు సేవల ఇరువైపులా ఇద్దరినీ చేర్చి పట్టుపాన్పు పేర్చి ఊయల ఊపుతూ సేదతీరమంటూ చిరునవ్వులు చిందించమంటూ చూసి తరించేందుకోసం పాడుకుంటున్న పాట శుభరాత్రి గీతం. గానం ఘంటసాల, ఆచార్య ఆత్రేయ రచన, పెండ్యాల సంగీతం.

చీకటి ఎప్పుడూ శాశ్వతం కాదు. పడమటి కొండల మధ్యలోకి సూర్యుడు చేరుకోగానే తూర్పు కొండల మీద చందమామ తొంగిచూస్తాడు. బంధాలు శాశ్వతం కాదు. తాను పెంచి పోషించి తనతో పాటు తన ఆశల్ని ఆశయల్ని పంచుకొని పెంచుకొని పెద్ద చేసిన అమ్మానాన్నల్ని వదిలి కన్నీ అనే మల్లెతీగ ప్రేమ పందిరికి చుట్టుకున్నట్టు అటునుంచి ఇటు వచ్చేసిన తర్వాత అనంత ఆకాశపు నీలి నీడల్లో మబ్బు జాడల్లో వలపుల మలపులలో బ్రతుకు బాటల్లో కలిసి సాగాలని తీయని కళలు కంటూ ఏవో లోకాలకు తీసుకుపోతున్న పాట. ఆలీబాబా 40 దొంగల చిత్రంలో ఘంటసాల వెంకటేశ్వరరావు పి సుశీల, డాక్టర్ సి నారాయణరెడ్డి రచన, ఘంటసాల వెంకటేశ్వరరావు స్వీయ సంగీత సారథ్యం.

0: ఓటమిని మర్చిపోకపోతే అది ఎంతో బాధగా మనసును పిండేస్తుంది. ఆ మనసును ఒకరికిస్తే అక్కడ ఇరుక్కుని గాయాలతో గేయం అవుతుంది. ఎంత కాదనుకున్నా, శరీరం అశాశ్వతం అనుకున్నా, ఇదంతా మాయా అని తెలిసినా అదంతా మర్చిపోయి ఆ మాయలో పడటం ఆనందానికి పరాకాష్ఠట. జన్మజన్మల రుణానుబంధాన్ని, మనిషి మనసు రెండింటి సామ్యాన్ని అన్నింటినీ మర్చిపోయేందుకు, మరుపు రానందుకు పాటగా మలచి తన్ని తానే నిద్రపుచ్చుకుంటున్న గేయం. ప్రేమనగర్ చిత్రంలో ఘంటసాల వెంకటేశ్వరరావు, ఆచార్య ఆత్రేయ రచన, కెవి మహాదేవన్ సంగీతం.
1: తాగితే మరిచిపోగలను, తాగనివ్వదు. మరిచిపోతే తాగగలను, మరువనివ్వదు.

తెరిచిన కనులు నిదురు పరదాలలో మూసుకునే వరకు శ్రావ్య సినీ సంగీత గీతాలాపన వినపడుతూనే ఉంటుంది. మళ్ళీ నేను మీకు వినపడే వరకు మీ నుంచి సెలవు కోరుతున్నది చంద్రశేఖర్ మల్లాది. నమస్కారం.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: ఆకాశవాణి వివిధ భారతి శ్రోతలకు ఒక గమనిక.

రేపు గురువారం మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమంలో చిన్నపిల్లల్లో మూర్ఛ లేదా ఫిట్స్ సమస్య గురించి ప్రముఖ పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ డాక్టర్ రమేష్ కోణంకి గారితో ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324 0852, 2324 0853, 2955092 నెంబర్లకు కాల్ చేసి చిన్నపిల్లల్లో మూర్ఛ లేదా ఫిట్ సమస్య గురించి డాక్టర్ రమేష్ కోనంకి గారిని అడిగి నేరుగా సమాధానాలు పొందవచ్చు. గమనికు విన్నారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 11:26. మా ఈనాటి ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 ఎఫ్ఎం బ్యాండ్ 102.8 MHz మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.